ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబర్ నెల 11వ తారీఖు శుక్రవారం. వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు ఈరోజు వినోబా భావే గారి జయంతి. ఆచార్య వినోబా భావే ప్రముఖ భారతీయ తత్వవేత్త, సంఘ సంస్కర్త మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. వినోబా భావే సెప్టెంబర్ 11 1895న మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా గగోడే గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు వినాయక్ నర్హర్ భావే. 1951లో భూమి లేని పేదల కోసం పోచంపల్లిలో భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా లక్షలాది ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచారు. మహాత్మాగాంధీ అనుచరుడిగా అహింస, సత్యాగ్రహ మార్గాలను జీవితాంతం పాటించారు. వ్యక్తిగత సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహిగా నిలిచారు. భగవద్గీతను మరాఠీలోకి గీతాయి పేరుతో అనువదించారు. ఇతనికి ఆచార్య అనే బిరుదు ఉంది. వినోబా భావే 1982 నవంబర్ 15 మరణించారు. అలాగే చంద్రధర్ శర్మ గారి వర్ధంతి. పండిత్ చంద్రధర్ శర్మ గులేరి హిందీ సాహిత్య చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడైన రచయిత, పండితుడు, విమర్శకుడు మరియు భాషావేత్త. ఆయన హిందీతో పాటు సంస్కృతం, ప్రాకృతం, పాలీ మరియు ఇంగ్లీష్ భాషలలో అసాధారణమైన పట్టు సాధించారు. చంద్రశేఖర్ గద్దర్ జూలై 7, 1883 రాజస్థాన్లోని జైపూర్లో జన్మించారు. ఆయన తండ్రి హిమాచల్ ప్రదేశ్లోని గులేర్ గ్రామానికి చెందినవారు. అందుకే ఆయన తన పేరు చివర గులేరి అని చేర్చుకున్నారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత అజ్మీర్లోని మోయో కాలేజీలో సంస్కృత విభాగాధిపతిగా, ఆపై బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా మరియు ప్రాచ్య విద్యా విభాగానికి ప్రిన్సిపల్గా సేవలందించారు. ఈయన 1922 సెప్టెంబర్ 11న కేవలం 39 సంవత్సరాల చిన్న వయసులోనే కన్నుమూశారు.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు, దేశభక్తి గీతం విందాం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చనలో దేవి భక్తి గీతాలు మరియు నాటకీకాలం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:30 సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత షేక్ మక్బుల్ అహ్మద్.
1: శ్రోతలకు ముందుగా అస్సలాము అలైకుం. దైవ శుభాలు మనందరిపై వర్షించునుగాక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేశం పట్ల ప్రేమ ఇస్లామీయ దృక్పథంలో. మానవుడు ఏ భూభాగంలోనైతే జన్మిస్తాడో ఆ భూభాగం పట్ల అతడు స్వాభావికంగానే ప్రేమను కలిగి ఉంటాడు. తన జన్మభూమికి చెందిన మట్టి సువాసన అతడికి అన్నింటికంటే ప్రియమైనదిగా అనిపిస్తుంది. బాల్యం నుంచి తనకు సన్నిహితంగా ఉన్న వదనాలను ఊహ తెలిసినప్పటి నుంచి తాను నిరంతరాయంగా వింటూ వస్తున్న స్వరాలను, ఏ పరిసరాలైతే తాను పెరిగి యవనవస్థకు చేరుకుంటాడో అన్నీ అతడికి ఎంతో ప్రియమైనవిగా నిలిచిపోతాయి. వాటిలో అతడు మమేకమవుతాడు. వాటిని సొంతవిగా భావిస్తాడు. ఆ స్వంత భావన ద్వారా అతడి ఆత్మ సంతృప్తి చెందుతుంది. కేవలం ఆత్మ మాత్రమే కాకుండా మానవుడి శరీరం సైతం తన మాతృభూమికి చెందిన వాతావరణాన్నే కోరుకుంటుంది. మానవుడి శరీరం అతడు పుట్టి పెరిగిన మాతృభూమికి చెందిన పరిసరాలకు, గాలికి, నీటికి, ఆహార పదార్థాలకు అలవాటు పడిపోతుంది. అవే ఆ వ్యక్తి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ శరీరం రెండూ కోరుకునే అంశాల పరిపూర్తికై మానవుడికి తన మాతృభూమి అవసరం ఏర్పడుతుంది. ఇస్లాం తనను తాను స్వాభావిక ధర్మంగా అభివర్ణించుకుంటుంది. అది మానవుడి స్వాభావిక అవసరాలను నిరోధించదు. కనుక ఒక వ్యక్తి తన దేశం పట్ల స్వాభావికమైన ప్రేమను కలిగి ఉండటం పట్ల ఇస్లాం ఎంతమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయదు. స్వయంగా దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు హిజ్రత్ వలస చేసి వెళ్లే సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నీళ్ల పర్వంతమయ్యాయి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోటి నుంచి ఈ పలుకులు వెలువడసాగాయి. ఓ మక్కా, దైవ సాక్షిగా నీవు నాకు ప్రపంచంలో అన్నింటికంటే ప్రియమైన దానివి. ఒకవేళ నీ నివాసులు నన్ను వెళ్లగొడినట్లయితే నేను నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టేవాడిని కాను. పైన పేర్కొనబడిన దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులు తన మాతృభూమి పట్ల స్వాభావికమైన ప్రేమకు సంబంధించిన చైతన్యం మానవుడి

0: బీజంలోనే ఉంచబడి ఉంది. చివరకు పరిపూర్ణ మానవులైన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం తమకు సన్నిహితమైన పరిసరాలను, వాతావరణాన్ని, వీధులను ప్రేమించారు. దైవ ప్రవక్త తమ మాతృభూమి విషయంలో తమ బాధ్యతలను నిర్వర్తించే స్ఫూర్తిని కలిగి ఉండేవారు. దైవ ప్రవక్తగా దైవం తరపు నుండి బాధ్యత మోపడానికి ముందరి కాలంలో దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరేబియాకు చెందిన పీడితులకు సహకారం అందించే విషయంలో ఒక ఓడంబడికను రూపొందించడంలో పాలు పంచుకున్నారు. దైవ ప్రవక్తగా దైవం తరపున నియుక్తులైన తర్వాత కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికేవారు. ఇప్పుడు ఒకవేళ అటువంటి ఒడంబడిక ఏదైనా చేసే పక్షంలో నేను అందుకు సిద్ధంగా ఉన్నాను అని. దైవ ప్రవక్తలు తమ తమ జాతుల వద్దకు ప్రభవించబడ్డారని, వారు తమ జాతులకు చెందిన భాషలోనే మాట్లాడేవారని, సందేశమిచ్చేవారని ఖురాన్ లో పేర్కొనబడింది. ఎందుకంటే ఏ జాతికి చెందిన ప్రజలైనా తమ జాతికి చెందిన వ్యక్తి పలికే మాటలని శ్రద్ధగా, గౌరవపూర్వకంగా ఆలకిస్తారు. అలాగే తమ భాషలో ఇవ్వబడే సందేశాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. తమ భాష పట్ల, తమ జాతికి చెందిన వ్యక్తి పట్ల ప్రజలు స్వాభావికంగానే ప్రేమను కలిగి ఉంటారు. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇస్లాం దృష్టిలో మాతృభూమి పట్ల లేక స్వదేశం పట్ల ప్రేమ అనేది కేవలం ఒక స్వాభావిక సత్యం మాత్రమే. అంతేగాని ఒకవేళ ఒక వ్యక్తికి తన మాతృభూమి లేదా స్వదేశం ప్రపంచమంతటిలోనూ ప్రియమైనదిగా గోచరించినట్లయితే, నిజంగానే ఆ భూభాగం ప్రపంచంలోనే అన్నింటికంటే ప్రియమైనదిగా ఇస్లాం పరిగణించదు. ఇస్లాం వ్యక్తికి తన దేశాన్ని ప్రేమించుకునేందుకు అనుమతి అయితే ఇచ్చింది, కానీ పరదేశాన్ని లేదా పరదేశీయులను ద్వేషించేందుకు మాత్రం అనుమతించదు.
1: మీరింతవరకు షేక్ మక్బూల్ మహమ్మద్ గారి వ్యాఖ్యానంలో సుక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పొలం కబుర్లు వింటారు.

పంటల ఉత్పత్తిలో పెరుగుదల, భూముల సారంలో తగ్గుదల గురించి తెలుసుకుందాం. గత 75 సంవత్సరాల్లో మన దేశ జనాభా 4 రెట్లైంది. ఇదే సమయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు 7 రెట్లైంది. కూరగాయలు, పండ్లు వంటి ఉద్యాన పంటల ఉత్పత్తి 14 రెట్లైంది. పాల ఉత్పత్తి 10 రెట్లు, చేపల ఉత్పత్తి 18 రెట్లు, కోడిగుడ్ల ఉత్పత్తి 53 రెట్లు, మాంసం ఉత్పత్తి 8 రెట్లుగా పెరిగాయి. ప్రకృతిలోని జీవరాశులన్నీ ఏదో విధంగా మొక్కల పెరుగుదలపై ఆధారపడి జీవిస్తున్నాయి. మొక్కలు పెరగడానికి భూమి, నీరు, సూర్యరశ్మి, గాలి అవసరమవుతాయి. సూర్యరశ్మి, గాలి ప్రకృతి నుండి లభిస్తుండగా భూమి, నీరు స్థిరంగా ఉండే వనరులు. సాంకేతిక ప్రగతిని ఉపయోగించి వాటి ఉత్పాదకత పెరిగేలా మానవ జాతి ప్రయత్నిస్తుంది. వర్షపు నీరు, మంచు, భూగర్భ ఉపరితల వనరులు సమర్థ నిర్వహణ ద్వారా మానవులు తమ అవసరాలను తీర్చుకోగలుగుతున్నారు. అయితే భూ యాజమాన్యం మనుషుల మనుగడకు కీలకం. మట్టి తయారీ చాలా నిదానంగా జరుగుతుంది. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఏర్పడ్డ మట్టిని జనాభా పెరుగుతున్న కొద్దీ వేగంగా కోల్పోతున్నాము. భూమిని దున్నకుండా ఉన్న భూమి కోత వల్ల భూమి ఏర్పడే వేగం కన్నా 11 నుంచి 20 రెట్లు మట్టిని కోల్పోతాము. అదే సాగు చేస్తున్న భూముల్లో మట్టి ఏర్పడే వేగం కన్నా 100 రెట్లు వేగంతో భూమి కోత వల్ల మట్టిని కోల్పోతున్నాము. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో 32% భూమి దిగజారుతుంది. మరో 25% భూమి ఎడారుగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. అడవుల్ని కొట్టివేయడం, వేగంగా వంట చెరుకుకి పశుగ్రాసం, చెట్లను, బీళ్లను వాడటం, అమితంగా దున్నటం, వాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నేలను కదల్చడం వల్ల ఈ మార్పులు జరుగుతున్నాయి. భూసారాన్ని పంటల పెరుగుదలకు వాడడం వల్ల పోషక పదార్థాల లోపాలు బయటపడుతున్నాయి. 1950-51లో మన దేశపు నేలల్లో

జీర్ణేంద్రియ పదార్థం సగటున 1% ఉండేది. ఇప్పుడు అది 0.3% తగ్గినట్లు మట్టి నమూనాల పరీక్షా ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇందువల్ల రసాయన ఎరువులు సూక్ష్మ పోషకాలను అందించవలసి వస్తుంది. కొన్ని నేలల్లో క్షారగుణం, మరికొన్ని నేలల్లో ఆమ్ల స్వభావం ఎక్కువవడం వల్ల వాటి ఉత్పాదకత తగ్గుతుంది. భూమి యాజమాన్యం సరిగా లేనప్పుడు నీటి కాలుష్యం, వాయు కాలుష్యం కూడా ఏర్పడుతున్నాయి. కేవలం రైతులే భూసార యాజమాన్యంపై పెట్టుబడులు పెట్టాలంటే సాధ్యం కాదు. భూ యాజమాన్యానికి సమాజము, ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించి పెట్టుబడులను అందించాల్సి ఉంటుంది. సేంద్రియ పదార్థాల అవసరాల విషయానికొస్తే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు రసాయనిక ఎరువుల్ని తక్కువ ధరకు అందించడానికి ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. సేంద్రియ వస్తువుల్ని రైతులకు అందించడానికి చాలా పరిమిత స్థాయిలోనే ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఇవే కాకుండా జీవన ఎరువులు, జీవన పురుగు మందులు, వర్మీ కంపోస్టులను రైతులకు అందించే పథకాలు చాలా ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ధృవీకరించేందుకు, వాటిని మార్కెటింగ్ చేసేందుకు కూడా కొంత మద్దతును ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ ఈ పథకాలన్నింటికీ కలిపి ప్రభుత్వాలు సంవత్సరానికి ఖర్చు చేసేది కొన్ని వేల కోట్ల రూపాయలు మాత్రమే. భూసారాన్ని పెంచాలన్నా, నేలల భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలను మెరుగుపరచడానికి సేంద్రియ వస్తువుల్ని నేలలకు అందించాలి. పంట వ్యర్థాలు మన దేశంలో చాలా వరకు పశుగ్రాసాలుగా ఉపయోగపడుతున్నాయి. కొన్నిటిని తగలబెట్టడం జరుగుతుంది. అలా చేయకుండా వాటిని త్వరగా నేలలో కలిసిపోయేటట్లు చేసే బాక్టీరియాలను వాడడం చెయ్యాలి. ఇందుకోసం ముమ్మరంగా పరిశోధనలు నిర్వహించాలి. పప్పుజాతి పంటలను కొన్నాళ్లపాటు పెంచి వాటిని నేలలో కలిసేలా చేసే ప్రక్రియకు ఊతమివ్వాలి. ఒకప్పుడు నూనె గింజల నుంచి నూనెను తీసిన తర్వాత మిగిలిన పిండిని పంట చేలల్లో వాడేవారు. కానీ ఇప్పుడైతే వాటిని పశువుల దాణాకు, కోళ్ల దాణాకు వాడడం వల్ల వాటి ధరలు బాగా పెరిగిపోయాయి. ఫలితంగా వాటిని ఇప్పుడు చేలల్లో చల్లటం జరగడం లేదు. పంట మార్పిడి పథకంలో పప్పుజాతి పంటలను 2 సంవత్సరాలకొకసారైనా సాగు చేయడం వల్ల కొంతమేరకు నత్రజనిని, ఇతర పోషకాలను నేలకు అందించగలుగుతాము. వానపాములను ఉపయోగించి తక్కువ సమయంలో కంపోస్టు తయారు చేసే పద్దతి ప్రాచుర్యంలోకి వస్తుంది. సాంప్రదాయ పద్దతిలో కంపోస్టు తయారీ అయిన వానపాముల్ని వాడి కంపోస్టు తయారు చేయాలన్నా పశువుల పేడ మాత్రం అవసరమవుతుంది. ప్రపంచ స్థాయిలో 155.15 కోట్ల పశుజాతి జీవాలున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రపంచంలో పంటల కింద 158 కోట్ల హెక్టార్లు, పచ్చిక బీళ్ల కింద 321 కోట్ల హెక్టార్లు ఉన్నాయి. సరాసరిగా ఒక పశువుకి 1 హెక్టారు పంట భూమి, 2 హెక్టార్లు బీళ్లున్నాయి. భారతదేశంలో 53.42 కోట్ల పశువులున్నట్లు అంచనా వేయబడింది. పంటల విస్తీర్ణం 21.92 కోట్ల హెక్టార్లుండగా పచ్చిక బీళ్ల కింద కేవలం 0.6 కోట్ల హెక్టార్లు మాత్రమే ఉన్నాయి. సరాసరి ఒక పశువుకు 0.35 హెక్టార్ల పంట భూమి, 0.012 హెక్టార్ల బీడు భూములు ఉన్నాయి. అనేక ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో పచ్చిక బీళ్లు నామమాత్రంగా ఉండడం వల్ల పంట భూముల నుంచి లభించే గడ్డి, పంట వ్యర్థాలపైనే పశువులు ఆధారపడాల్సి వస్తుంది. అందుకే జాతీయ వ్యవసాయ విధానంలో కనీసం 4% పంట భూమిని పశుగ్రాసాల సాగుకు వాడాలని నిర్ణయించారు. కానీ పరిమితంగా ఉన్న భూమి వల్ల కేవలం 1.5% మాత్రమే పశుగ్రాసాల సాగు కింద ఉంది. మన దేశంలో 1950 నుంచి 1951 మధ్యకాలంలో 29.29 కోట్ల పశువులున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అప్పుడు 35 కోట్ల జనాభా ఉండడం వల్ల సరాసరి ఒక మనిషికి 0.85 పశువులున్నట్లు లెక్కించాలి. ఇప్పుడైతే మనుషుల సంఖ్య 140 కోట్లకు దాటగా పశువుల సంఖ్య 53.42 కోట్లుగా అంచనా వేయబడింది. ఇప్పుడు ఒక మనిషికి 0.35 పశువులున్నట్లుగా భావించాలి. దేశంలో తీవ్రంగా ఉన్న పశుగ్రాసపు కొరత వల్ల పశువుల సంఖ్య బాగా పెరగలేదు. 4 హెక్టార్ల భూమికి 1 పశువున్నట్లు భావించాలి. ప్రపంచ స్థాయిలో 3 హెక్టార్లకు 1 పశువు చొప్పున ఉంది. మన దేశంలో జనాభా ఎక్కువ ఉండడం వల్ల సాపేక్షికంగా పశువులకు తగినంత గడ్డిని దానాగా ఇవ్వలేకపోవడం వల్ల అవి విసర్జించే పేడ పరిమాణం

కూడా తక్కువగా ఉంటుంది. మన దేశంలో పశువుల విసర్జించే పేడలో కేవలం 15% మాత్రమే కంపోస్ట్ రూపంలో పొలాలకు చెందుతుంది. మిగిలిన 85% పోగు చేయకపోవడం లేక వంట చెరుకుకి పిడకలుగా వాడటం జరుగుతుంది.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. సేవ్ అవర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. రాష్ట సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈరోజు సదస్సులో మొత్తం 19 అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సీఎల్పీ సమావేశం హైదరాబాద్లో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమావేశాల్లో హాజరు సంపూర్ణంగా ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిన్న ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని కందుల దుర్గేష్ పేర్కొంటూ

0: which live long for this one. So under the leadership of our Chief Minister Sri Chandrababu Naidu ji and our Deputy Chief Minister Sri Pawan Kalyan ji, we have developed so many activities for the past 2.5 years. In fact, Andhra Pradesh is very much vibrant in taking up so many tourism activities. We are focusing much on policy and process, partnerships, projects, promotion and products.
1: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై 91 సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీసు వారంలో 4 రోజుల పాటు నడవనుంది. తిరుపతి, విజయవాడ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
2: తిరుపతికి, విజయవాడకి, తిరుపతి రాజమండ్రి, అలాగే తిరుపతి హైదరాబాద్ కు నేరుగా విమాన కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. తిరుపతి నుంచి విజయవాడకి వారానికి 4 సర్వీసులు, అలాగే రాజమండ్రికి వారానికి 3 సర్వీసులు, హైదరాబాద్ కి ప్రతిరోజు నేరుగా విమాన సర్వీసుల్ని ప్రారంభం చేస్తున్నారు. దీంతో తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా మన విజయవాడ, రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మరింత సులభతరంగా తిరుపతి రావడానికి అందుబాటులోకి వస్తుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, సహజ వనరులను కాపాడుకోవాలంటే
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: పారదర్శక పాలనకు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ బలమైన సాధనమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆర్టీఐ అమలులో కార్యాచరణ ఏకరూపత, సవాళ్లు, పరిష్కారాలు అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సును గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీఐ అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, దాన్ని సకాలంలో సులభంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చేపట్టిన వరికపుడిశిల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో వరికపుడిశిల ఎత్తిపోతల పథకంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో సుమారు 84,000 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమిని 63 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ చేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాల్యాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద్ కా దియా

0: కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకురాలు కె నాగరత్న తెలియజేస్తూ
1: కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.4 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసి 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు కూడా సెంట్రల్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః సురేష్ చంద్ శర్మ. अथ वार्ताः. प्रधानमंत्री श्री नरेन्द्र मोदी समुद्घोषितवान् यत् भारतम् अन्ताराष्ट्रिय विधि नियमानां संवाद विधेः बहुपक्षीय सहाय्य भावनाधारेण सुरक्षित शान्तिपूर्ण शाश्वत रूपकस्य अंतरिक्ष मंडलस्य पूर्णं सुदृढं च समर्थनं संधारयति. प्रधानमंत्री श्री नरेन्द्र मोदी प्रोक्तवान् यत् वैज्ञानिक तथ्यानि पारदर्शी सत्यनिष्ठतया समग्र लोक कल्याणाय विनियुक्तानि स्युः. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదీనా ఏతాని వక్తవ్యాని ఫ్రాన్స్ దేశస్య పైరిస్ నగరే సమాయోజితే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనావసరే ఆభాసీయ మాధ్యమేన ప్రకాశితాని.
3: India's approach is rooted in Vasudhaiv Kutumbakam, that is, one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
2: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అంతరిక్ష కక్షాసు సంవృద్ధి సంఘర్ష స్థానే సహయోగ భావన అల్పకాలిక లాభ స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ప్రాథమిక రూపేణ స్యాత్ ఇతి ప్రతిపాదితవాన్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనస్య భూమికాం ప్రతిపాదయన్ శ్రీ మోదీ ప్రోక్తవాన్ యత్ స్వీయ కార్యదక్షతా కారణేన స్వీయ ఐతిహాసిక అభియానైశ్చ ఏతయా సంస్థయా వైశ్విక ప్రశంసా సమర్జితా. అష్టాదశం బ్రిక్స్ శిఖర సమ్మేళనం శ్వః ప్రభృతి నవదేహల్యాః భారత మండపం ఇత్యత్ర సమారప్స్యతి. సమ్మేళనం ఆలక్ష్య భవ్యాయోజనస్య సమగ్ర సజ్జాః సంప్రతి అంతిమే చరణే ప్రవిష్టాః. ద్విదివసీయ శిఖర సమ్మేళనె బ్రాజిల్, చీన్, మిస్ర్, ఇథియోపియా, ఇండోనేషియా, భారతం, ఇరాన్, రూస్, సౌదీ అరబ్, దక్షిణ ఆఫ్రికా, సంయుక్త అరబ్ అమీరాత్ ఇత్యేతం సమేత్య ఏకాదశ ప్రముఖాః వికాసశీల అర్థవ్యవస్థాః మంచం ధారయిష్యంతి. భారతస్య అధ్యక్షతాయాం సమాయోక్ష్యమాణస్య ఏతస్య శిఖర సమ్మేళనస్య విషయః నవాచార సహకార సతత వికాసాయ చ నిర్మాణమితి. శిఖర సమ్మేళనే

0: रूस देशीय राष्ट्रपति व्लादिमीर पुतिन इत्यसौ चीन देशीय राष्ट्रपति शी जिनपिंग इत्यसौ दक्षिण अफ्रीकाया राष्ट्रपति सिरिल रामाफोसा इत्यसौ मिश्र देशीय राष्ट्रपति अब्दुल फतह अल सीसी इंडोनेशियाया राष्ट्रपति प्रब्रुभो सुबियांतो ईरान देशस्य राष्ट्रपति मसूद पेजेकिश्कियन इत्यसौ अबुधाबी क्राउन प्रिंस शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नहयान इत्यसौ अथ इथियोपियायाः प्रधानमंत्री अबी अहमद अली इत्येतं समेत्य वैश्विक नेतारः सम्मेलने भागं भजिष्यन्ति. ब्रिक्स शिखर सम्मेलनम् आलक्ष्य दिल्ली यातायात आरक्षी बलेन संसूचितं यत् अद्य मध्याह्ने द्विवादनतः सार्ध अष्टवादन पर्यन्तं प्रमुख मार्गेषु यातायाते परिवर्तनं नियन्त्रिता च व्यवस्थिता प्रभवेत. आरक्षी बलानुसारेण आपत्कालिकाः आवश्यकाश्च सेवाः प्राथम्यं भजेरन्. सममेव दिल्ली मेट्रो यान विभागेनापि आवश्यकाः सूचनाः प्रसारिताः. अन्ते च क्रीडा वार्तासु महिला क्रिकेट एशिया चषक स्पर्धायाः उपान्त्य चक्रे गतरात्रौ भारत बांग्लादेश दलयोः मध्ये समायोजितवे द्वन्द्वे भारतेन बांग्लादेश दलं 44 धावनांकैः पराभूय एशिया चषक स्पर्धायाः निर्णायके चक्रे स्थानं संप्राप्तम्. दुबई नगरे अन्ताराष्ट्रिय क्रिकेट प्रांगणे समायोजिते एतस्मिन् द्वन्द्वे भारतेन प्रथमं दण्डेन क्रीडयता स्पर्धा विजिता इति वार्ताः.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7 గంటల 15 నిమిషాలకు శుభోదయం సింహపురి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. తరువాత విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11 చేసిన చారిత్రక ప్రసంగం పురస్కరించుకుని నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదానంద గారి ప్రసంగం వింటారు. అనంతరం జనని జన్మభూమిశ్చ వి శైలజా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. తరువాత లలిత గీతాలు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 మనోరంజని కార్యక్రమం. 9 గంటలకు హెలో బిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి వివిధ భారతీయ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 2 గంటలకు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి కార్యక్రమాలను తిరిగి రిలే వింటారు. 5 గంటలకు ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి కార్యక్రమం. 5:30 యువతరంగం. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7 గంటలకు అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా పెసర సాగు మెలకువల గురించి డాక్టర్ ఏవీఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు. 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 హెలో బిరుచి కార్యక్రమం. 8:15 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 దేశ

గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలను రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. వీరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

0: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులతో జరిగిన సంప్రదింపుల సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విత్తన చట్టాన్ని 1966లో రూపొందించగా విత్తన నియంత్రణ ఉత్తర్వులు 1983లో అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. నకిలీ నాసిరకం విత్తనాలు, బాధ్యతలను నిర్ధారించడంలో ఉన్న లోపాలు, కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోదని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రేపు దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూలలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి సిల్వసాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సిల్వసాలోని స్వామి వివేకానంద విద్యామందిర్, నమో వైద్య విద్య పరిశోధనా సంస్థ, డామన్లో ఇటీవల ప్రారంభించిన నమో ఆసుపత్రి వంటి కీలక సంస్థలను సందర్శిస్తారు. డామన్ నైట్ మార్కెట్, రామసేతు సీఫ్రంట్, నమోపత్ సీఫ్రంట్ వంటి ముఖ్యమైన పర్యాటక అభివృద్ది ప్రదేశాలను సిపి రాధాకృష్ణన్ సందర్శిస్తారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్లు, ఇరు దేశాల మధ్య పెట్టుబడులలో 50 బిలియన్ డాలర్ల మార్కును సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నిన్న న్యూఢిల్లీలో రష్యా పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఇన్నోప్రోమ్ ఇండియా 2026 సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాపారాల పనితీరును అంచనా వేస్తాయని అన్నారు. జలచర ఉత్పత్తులు, కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులతో రష్యాకు దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పీయూష్ గోయల్ అన్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు న్యూఢిల్లీలో

0: భారత మండపంలో ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన అభివృద్ది చెందుతున్న దేశాలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సమావేశం జరగనుంది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దిల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కాగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా న్యూఢిల్లీకి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్బంగా భారత్ బ్రెజిల్ మధ్య సుదీర్ఘమైన స్నేహ సంబంధాలున్నాయని, గ్లోబల్ సౌత్ అంతటా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాలు ఉమ్మడి నిబద్దతతో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. ప్రపంచ అభివృద్దికి భారత్ ఒక కీలక చోదక శక్తి అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభివర్ణించింది. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది చెంది తమ అంచనాలను ఇతర పరిశీలకుల ఏకాభిప్రాయాన్ని అధిగమించిందని ఐఎంఎఫ్ తెలిపింది. ఇంధన ధరల భారం పెరిగినప్పటికీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సేవలు, ఎగుమతులు తోడ్పడ్డాయని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ల విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ అన్నారు. భారతదేశ తాజా జీడీపీ విడుదలలో కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచిక శ్రేణిని చేర్చినట్లు కోజాక్ తెలిపారు. ఈ మార్పులు దేశ జీడీపీ అంచనాలను మెరుగుపరుస్తాయని కోజాక్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న చమురు ధరల ప్రభావాన్ని కూడా తాము పర్యవేక్షిస్తున్నామని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు, ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ ఉమ్మడిగా కృషి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. తైమూర్ లెస్టేలోని ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో మంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తూ నాణ్యమైన సేవలను విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం వినూత్న సరళమైన విధానాలను అవలంబిస్తోందని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం టెలికన్సల్టేషన్లు, రిఫరల్స్, నిరంతర సంరక్షణను సులభతరం చేసేందుకు ఈ సంజీవని వంటి వేదికలను వినియోగిస్తోందని తెలిపారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించేందుకు భారత్ సాంకేతికతను వినియోగించుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ పౌరులు, రైతులు, ఆస్తి యజమానుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో డిఐఎల్ఆర్ఎంపీ 3.0 ఒక నిర్ణయాత్మక ముందడుగు అని అభివర్ణించారు. ఇది పూర్తి వ్యవస్థ అనుసంధానం వైపు పయనిస్తుందని, రైతులు సులభంగా సంస్థాగత రుణాలను పొందవచ్చని, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
1: అబ్ సభీ భూమి కే రికార్డ్ డిజిటైజ్ కియే జా రహే హై ఔర్ అబ్ ఆన్లైన్ ఔర్ పారదర్శి ప్రక్రియా సే కోయి భీ ఉన్కో ఆసానీ సే ప్రాప్త కర్ సక్తా హై. రిజిస్ట్రార్ జో ఆఫీస్ థే ఉన్కో భీ పాస్పోర్ట్ సేవా కేంద్ర కి తర్జ్ పర్ సేవా కేంద్ర కే రూప్ మే వికసిత్ కియా జా రహా హై. జహాన్ నాగరికో కో బైఠనే కా స్థాన్ హోగా, లైన్ నీ లగానీ పడేగీ. ఆసానీ సే పారదర్శి ప్రక్రియా కే ద్వారా వో కహీ సే భీ అప్నే రికార్డ్స్ కో ప్రాప్త కర్ సకేంగే.
0: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమే ప్రపంచంలో అత్యుత్తమ పరిపాలనా రూపమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభివర్ణించారు. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి సభా మందిరంలో 27వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2025-26లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సరైన దిశలో తీర్చిదిద్దే జవహర్ నవోదయ విద్యాలయాల పనితీరు

0: పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ది, మానవాళి శ్రేయస్సుకై ఈ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఉమ్మడి నిబద్దతను మంత్రి పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలి వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కొత్త విత్తన చట్టం కింద సాంప్రదాయ విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, రైతుల హక్కులు పూర్తిగా సురక్షితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారత్ రష్యా ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పటిష్టమైన సమానత్వంతో కూడిన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. మహిళల ఆసియా కప్ క్రికెట్లో నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15.
2: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ VSUESF.
1: శుభోదయం సింహపురి.

శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పొదలకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలల్లో సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన నిధులతో నూతనంగా నిర్మించిన భోజనశాలలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వస్తుల కల్పనకు వివిధ పథకాల ద్వారా నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. పొదలకూరు బాలికల ఉన్నత పాఠశాల పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాలలో కిచెన్ గార్డెన్లు, ప్రయోగశాలలు, వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు, విద్యార్థులకు ఐడీ కార్డులు తదితర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇక జిల్లా 100కు 77 మార్కులతో రాష్టంలో వెనుకబడిన వాటిలో మూడో స్థానంలో నిలిచినట్లు సీఎంతో జరిగిన కలెక్టర్ల సదస్సులో వెల్లడైంది. ఆయా శాఖల పురోగతిపై ప్రభుత్వానికి అందిన నివేదిక ఆధారంగా వివరాలు బయటకు వచ్చాయి. పాలనలో లోపాల కేటగిరీలో జిల్లా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా మూడు అంశాల్లో బాగా వెనుకంజలో ఉంది. అటవీ ఉత్పత్తుల ఆదాయం రాబట్టడంలో రాష్టంలోనే చివరి స్థానంలో ఉంది. రోడ్ల నిర్మాణం గుంతలు పూడ్చడంలో వెనుకబడింది. అదృశ్యమైన మహిళ ఆచూకీ కనిపెట్టడంలో కూడా జిల్లా పోలీసుల పనితీరు తీసికట్టుగా ఉందని వెల్లడైంది. ఇక ప్రజాభిప్రాయ సేకరణలో రాష్టంలో జిల్లా మొదటి ర్యాంకులో ఉంది. సంక్షేమ పథకాలు, శాఖల పనితీరుపై 76.6% బాగుందని, 23.4% బాగోలేదని ప్రజలు చెప్పారు.

0: పరిశ్రమల ఏర్పాటుకు భూములను చూడడం, ఏపీఐఐసీకి కేటాయించడంలో రాష్టంలో మొదటి స్థానంలో నిలిచిందే. ఇక 6,042.77 ఎకరాలకు 4,748.58 ఎకరాలు అధికారులు పరిశ్రమలకు కేటాయించారు. దొత్తులూరులో రక్షణ రంగ ఆయుధాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు 2,000 ఎకరాలు సంబంధిత కంపెనీకి తక్కువ కాలంలో కేటాయించినట్లు, ఇక్కడ 1,720 కోట్ల పెట్టుబడితో 3,150 ఉద్యోగాలు రానున్నట్లు కలెక్టర్లు సీఎంకు వివరించారు. ఇక బాగులేని అంశాల విషయానికొస్తే, రేషన్ సరఫరా, దేవాలయంలో సేవలు, బీసీ ఎస్సీ వసతి గృహాల్లో శుభ్రత, మధ్యాహ్న భోజనం నాణ్యత, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సేవలు, రవాణా శాఖ పింఛన్ల పంపిణీ, పట్టణాల్లో అన్నా క్యాంటీన్లు, వీధి దీపాలు, తాగునీరు, బస్టాండ్లో సేవలు, దీపం 2 పథకం, గంజాయిని అరికట్టడం, మహిళలపై నేరాలు నిరోధించడం, ఇవి బాగోలేని అంశాలుగా తేలాయి. అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం అర్హులకు కేటాయించాలని ప్రభుత్వం కలెక్టర్లకు చెప్పింది. వీటి కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్న జిల్లాల్లో రాష్టంలో 4 స్థానాల్లో ఉందని, హౌసింగ్ శాఖ పనితీరు బాగోలేదని దరఖాస్తులు పెండింగ్లో ఉంచారని తెలిసిందే. ఇక వీధి దీపాల మరమ్మతులు, కొత్తవి ఏర్పాట్లో జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మొత్తం 71,421 వీధి దీపాలు ఉంటే 65,334 మాత్రమే పనిచేస్తున్నాయని, ఇంకా అదనంగా 5,852 అవసరమున్న ఏర్పాటు చేయడం లేదని నివేదిక ద్వారా బహిర్గతమైంది. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి పీఎండీఎస్ విత్తనాలు రైతులకు అందించడంలో జిల్లా వెనుకంజలో ఉంది. 57% రైతులకే విత్తనాలు అందించారు. మీరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ BSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు స్వరాచన వింటారు.

0: మీరింతవరకు స్వరాచన విన్నారు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ BSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11 చేసిన చారిత్రక ప్రసంగం పురస్కరించుకుని నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదానంద గారి ప్రసంగం వింటారు.
2: శ్రోత్రులందరికీ నమస్కారం. ఈరోజు యూనివర్సల్ బ్రదర్స్ డే, విశ్వ భ్రాతృత్వ దివసం. విశ్వ భ్రాతృత్వం అంటే ఏమిటి? ఇంట్లో అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉంటారు. పరస్పరం సంపర్కించినప్పుడు ఒక విధమైన మధుర భావన, హృదయ స్పర్శ, స్వంతతనం ఉంటుంది. దీన్ని భ్రాతృత్వం అంటుంది. ఈ భ్రాతృత్వము ఒక కుటుంబానికి పరిమితమై ఉంటుంది. అదే భ్రాతృత్వము విశ్వానికి, విశ్వమంతా వ్యాపించి ఉంటే ఎంత మధురంగా ఉంటుందో. ఈ ప్రపంచమంతా ఒక నందనవనం అయిపోతుంది. అలాంటి భ్రాతృత్వము మనకు కావాలి. అలాంటి భ్రాతృత్వాన్ని 133 సంవత్సరాల వెనుక 11 సెప్టెంబర్ 1893 స్వామి వివేకానందులు విశ్వానికి అందించారు.

అందుకనే ఈరోజు విశ్వ భ్రాతృత్వ దివసం అని అందరూ ఆచరిస్తారు. దీనికి ఒక పూర్వ పీఠిక ఉంది. 1886 కలకత్తా నుంచి ఒక యువ సన్యాసి బయలుదేరారు స్వామి వివేకానందులు. భారతదేశం ఎలా ఉంది చూడాలని భ్రమణం చేస్తూ నడుస్తూ వెళ్లారు. 6 సంవత్సరాలు నడిచారు. ఆహారం తరువాత ఎక్కడ దొరుకుతుందో తెలీదు, ఎక్కడ విశ్రమించాలో తెలీదు, ఎక్కడ పడుకోవాలో తెలీదు, ఏ ఒంటరి స్థానం వస్తుందో, ఏ పర్వతం వస్తుందో తెలీదు. నడుస్తూ ఉన్నారు. ఎక్కువ నడవడం, ఏదో ఒక్కొక్కసారి ట్రైన్లో ప్రయాణం చేయడం. ఇలా భారతదేశమంతా తిరిగారు. వాళ్ళకు కనబడిందేమి? ఎక్కడ చూసినా పేదరికం. ఆహారం లేదు, ఆరోగ్య సౌలభ్యాలు లేవు, శిక్షణ లేదు, ఏమీ లేదు. పశువుల్లా జీవిస్తున్నారు. ఆ దాన్ని చూసి వివేకానందులు చాలా దుఃఖపడ్డారు. బానిస దేశం, అందుకే ఈ దుస్థితి. బ్రిటిష్లు మనల్ని తన్నుతున్నారు, తిట్టుతున్నారు, ఉమ్ముతున్నారు. అన్ని సహించుకొని జీవించాల్సిన ఒక అవస్థ. స్వామి వివేకానందులు దీన్ని చూసి చాలా బాధపడ్డారు. మనస్సులో అగ్ని జ్వాల రగులుతూ ఉంది. దుఃఖంతో, భారంతో ఏం చేయాలని తెలియకుండా ఏడుస్తూ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ వాళ్ళు 6 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు, కన్యాకుమారికి. 1892 నా భారతదేశాన్ని నేను ఎలా నిర్మాణం చేయగలను? దేశాన్ని ఉద్ధరించాలి, ప్రతి మనిషి మనిషిగా జీవించాలి, అన్ని సౌలభ్యాలు పొంది చాలా సుఖంగా జీవించాలి. భారతదేశాన్ని నేను ఎలా నిర్మాణం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ కన్యాకుమారి ద్వీపఖండంలో ఒక రాయి దీపఖండం ఉండేది, దాని మీద వెళ్లి 3 రోజులు ధ్యానం చేశారు. 1892 డిసెంబర్ 25, 26, 27 3 రోజులు ఒకే ఆలోచన, మన భారతదేశాన్ని ఎలా ఉద్ధరించాలి, భారత తల్లి మళ్లీ తన పూర్వ మహిమ గౌరవాన్విత స్థానాన్ని అలంకరించాలి. ఒక కాలంలో మన భారతదేశంలో అన్ని సుఖాలు అనుకూలాలు ఉండేవి. ప్రతి ఒక్కడు ఆధ్యాత్మవంతుడు, నీతివంతుడు, సుఖ సౌభాగ్య ఇలాంటివి కళకళలాడుతూ ఉండేవి. ప్రతి ఒక్కడు శ్రమజీవి, నీతిపరులు అయినందువలన ఏ విధమైన అశాంతి గాని కలహము గాని ఉండేది కాదు. అలాంటి భవ్య దివ్య స్థితికి మళ్లీ భారతదేశం పోవాలి, సమృద్ధ దేశం కావాలి, ఇక్కడ శాంతి సుఖాలు నిలబడాలి అని ఆలోచిస్తూ వివేకానందులు ధ్యానం చేశారు. ఏం చేయాలి, ఏం చేయాలి అని భగవంతుని ప్రార్థిస్తూ ధ్యానం చేశారు. వాళ్ళకి కనబడింది మార్గం ఏమిటి? భారతదేశంలో ఉన్న యువతను జాగ్రత్త పరచాలి, ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ప్రతి ఒక్కరూ తమ చారిత్రాన్ని సృష్టించుకోవాలి, వ్యక్తిత్వాన్ని సృష్టించుకోవాలి, ప్రతి ఒక్కడు ఒక ధీర వీర పురుషుడు కావాలి, అందరూ ఒక్కటవ్వాలి, యూనిటీ. ఆ యూనిటీ ఉంటే ప్రతి ఒక్కరూ పనిచేస్తే భారతదేశ నిర్మాణం జరుగుతుంది. ఆ యూనిటీ ఎలా తీసుకురావాలి? నేను చెప్తే వాళ్ళు వినరు. వీళ్ళంతా ఒక్కటే, ఇది పల్లె పల్లెటూర్లు అని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కావలసిన ఆహారం, ఎడ్యుకేషన్, మళ్ళీ వేరే సౌలభ్యాలు దొరికేటట్లు చేయాలి. మన భారతదేశం ఒక ఆదర్శము, త్యాగము మరియు సేవ, ఈ ఆదర్శం తీసుకొని చారిత్రంతో కూడిన, వ్యక్తిత్వంతో కూడిన మన యువత ఒకటై పనిచేస్తే భారత రాష్ట్ర నిర్మాణం అవుతుంది. ఇది దీన్ని నేను చేస్తాను అని ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు స్వామి వివేకానందులు. ఏం చేయాలి? వాళ్ళకి అప్పుడే తెలుసుండేది, షికాగో నగరంలో ఒక విశ్వధర్మ సమ్మేళనం జరగబోతుంది, అక్కడ వెళ్లి మా దేశం యొక్క గొప్పతనాన్ని నేను చాటి చెప్పితే వాళ్ళు మనల్ని ప్రశంసిస్తారు, మనల్ని స్వీకరిస్తారు, అప్పుడు మన దేశంలో అందరూ స్వీకరిస్తారు. నేను నేరుగా చెప్తే ఒక బానిసుడు ఇంకొక బానిసుని మాట వినడు, కాబట్టి నేను అమెరికాకు వెళ్ళాలి, షికాగో ధర్మ సమ్మేళనంలో పాల్గొనాలి, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూపించాలి అనే ఒక దృఢ సంకల్పం. ఈ దృఢ సంకల్పం ఎందుకు? భారత రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని. వివేకానందులు మద్రాసుకు వచ్చారు. కొంతమంది శిష్యులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ధన సంగ్రహం చేశారు.
మైసూర్.

రాజులు, రామ్నాడ్ రాజులు, కేత్రి రాజులు, వీళ్ళు కూడా ధన సహాయం చేశారు, శీతకాలీన దుస్తులు ఇచ్చారు. ఇవన్నీ తీసుకుని 31 మే 1893లో షికాగో నగరం కోసం బయలుదేరారు. సింగపూర్, జపాన్ ఈ రూట్ లో వెళ్లి షికాగో నగరాన్ని చేరుకున్నారు. షికాగో నగరంలో ఏ ఆఫీస్ ఉందో, ఎక్కడ విశ్వధర్మ సమ్మేళనము జరగాలో అక్కడ వెళ్లి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. రెండు విషయాలు తెలిసింది. ఒకటి, ముందే వచ్చేశారు, 30th జూలైకి వచ్చేశారు. అది జరగబోయేది 11 సెప్టెంబర్, 1 నెల 11 రోజులు ఉంది, అంతవరకు వేచి ఉండాలి. రెండోది, అక్కడ పాల్గొనాలంటే ఏదైనా ప్రమాణ పత్రం, క్రెడెన్షియల్స్ ఉండాలి. అది లేదంటే వాళ్ళు వదలరు, అంటే ఒక ఛాన్స్ ఇవ్వరు. ఏం చేసేది? వివేకానందులు ఆత్మవిశ్వాసంతో కూడిన మహా పుణ్యపురుషులు, అందుకని వెయిట్ చేశారు. కొంతకాలం, 1 వారం 2 వారాలు అక్కడ షికాగో నగరంలో ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది, ఇక్కడ చాలా కాస్ట్లీ, ఏది చూసినా కాస్ట్లీ. ఇక్కడ ఉంటే నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయి, తక్కువ డబ్బుల్లో వేచి ఉండాలి. వాళ్ళకి తెలిసింది బాస్టన్ నగరము 1400 కిలోమీటర్ దూరంలో ఉంది, 30 గంటలు జర్నీ చేస్తే అక్కడ వెళ్లి ఇక్కడ వేచి ఉండొచ్చు, తక్కువ డబ్బుల్లో జీవించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలని ఆలోచించి ట్రైన్ ఎక్కారు. ట్రైన్ లో ఒక అమెరికన్ మహిళతో పరిచయమైంది. ఆమె ఒక రైటర్, ఆథర్. ఆమెతో పరిచయమైంది. స్వామీజీ ఒక వ్యక్తిత్వాన్ని చూసి, ఒక మహామహిమ ఒక రూపాన్ని చూసి ఆకర్షితురాలై, స్వామీజీ మీరు మా ఇంటికి రండి, మీకు కావలసిన అనుకూలాలు నేను చేసిస్తాను, మీరు అక్కడ హాయిగా ఉండొచ్చు అని చెప్పారు. స్వామీజీ ఒప్పుకొని అక్కడ వెళ్లారు. వాళ్ళ ఇల్లు పేరు రిజ్లీ మేనర్ అని. అక్కడ ఉంటూ ఉంటూ ఆమె ఒక విశేషమైన వస్తువు గాని ఏదైనా ఉంటే మనము 10 మందికి చూపిస్తాం కదా, అలాగా స్వామి వివేకానందులు ఒక విశేష వ్యక్తి అని వాళ్ళని పిలిచి, వీళ్ళని పిలిచి అందరికి చూపిస్తుంది, మా ఇంట్లో ఒక విశేషమైన వ్యక్తి వచ్చాడు చూడండి చూడండి అని. దాంతో అనుకూలమే అయింది, ఎందుకంటే అలా వచ్చిన వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ అనే వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చి స్వామీజీతో ఎన్నో విషయాలు చర్చించేవాళ్ళు. ఏ విషయాన్నైనా ప్రస్తావిస్తే అందులో స్వామి వివేకానందులు అగాధ పాండిత్యాన్ని చూపించారు. ఆశ్చర్యపోయారు. 2 నిమిషాలు 10 నిమిషాలు కొని వస్తే గంటల సేపు గడిచిపోయేది. అలాంటి వ్యక్తిత్వం స్వామి వివేకానంద్. ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ స్వామి వివేకానందులను చూసి చాలా ఆకర్షితులయ్యారు. స్వామీజీని అడిగారు, మీరు ఇంత పెద్ద జ్ఞానం పొందిన వాళ్ళు, అగాధ పాండిత్యం ఉంది, మీరెందుకు షికాగో నగరంలో జరగబోతున్న విశ్వధర్మ సమ్మేళనంలో పాల్గొన్నారు అని ప్రశ్న వేశారు. అప్పుడు వివేకానందులు, ప్రమాణ పత్రం నా దగ్గర లేదు, నేను ఎలా పాల్గొనగలను అని చెప్పారు. స్వామీజీ, మిమ్మల్ని ప్రమాణ పత్రం అడగడం అంటే సూర్యుని అడిగినట్లు అవుతుంది, ఏ సూర్యుడా నీకు ప్రకాశించే అధికారం ఎవరిచ్చారు? అప్పుడు ఆయన చెప్పారు, చూడండి అక్కడ ఏర్పాటు చేస్తున్న అధికారులు కొంతమందితో నాకు పరిచయం ఉంది, నేనే ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తానని వివేకానందులకి చెప్పారు. మళ్ళీ రికమెండేషన్ లెటర్ రాశారు. ఈ పత్రం తీసుకువస్తున్న ఈ హిందూ సన్యాసి, అతని జ్ఞానం చాలా ఎక్కువ, మన దేశంలోని అన్ని ప్రొఫెసర్ల జ్ఞానాన్ని ఒక్కటి చేస్తే దానికంటే ఎక్కువ జ్ఞానం ఈయనకుంది, ఈయనకు ఒక అవకాశం ఇవ్వండి అని ఒక రికమెండేషన్ లెటర్ జాన్ హెన్రీ రైట్ ఇచ్చారు. స్వామీజీ ఆ లెటర్ తీసుకుని 9 సెప్టెంబర్ బాస్టన్ నుంచి 1400 కిలోమీటర్ ట్రావెల్ చేసి, 30 గంటలు ట్రావెల్ చేసి 10వ తారీఖు సాయంత్రం వచ్చి షికాగో తలిపారు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడింది, అడ్రస్ ఎక్కడో పోయింది, అడ్రస్ లేదు స్లిప్. వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళకి అడ్రస్ అదంతా ఏమి తెలీదు. సరే రాత్రి అయిపోయింది, తనతో డబ్బులు లేవు, ఒక అబాండెండ్ ట్రైన్ అంటే పనికిరాని ఒక ట్రైన్ బోగి ఉంది అక్కడ, దాంట్లో వెళ్లి రాత్రి అంతా గడిపారు. ఆకలి వేస్తుంది, చలి జోరుగా ఉంది, నిద్ర సరిగ్గా పట్టలేదు. పొద్దున్నే లేచి చూస్తే చాలా ఆకలిగా ఉంది. భగవంతుడు ఏం చేస్తాడో చేయని అని ఫుట్పాత్ లో కూర్చున్నారు.
ఒక ఆశ్చర్యం జరిగింది. ఎదుట ఇల్లు, ఆ ఇంట్లో ఇల్లాలు కిటికీ

చూసింది స్వామీజీని. చూసి ఆమెకు విశ్వధర్మ సమ్మేళనం గురించి అవగాహన ఉంది కాబట్టి వచ్చి మాట్లాడింది, పలకరించింది స్వామీజీతో. స్వామీజీ తమ కష్టాలను చెప్పుకున్నారు. ఆమె వెంటనే మీరు మా ఇంటికి రండి అని తీసుకువెళ్లి అన్ని అనుకూలాలు అంటే ప్రాతకృత్యాలకు కావలసిన అనుకూలాలు చేసి ఉపహారం ఇచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి అని జార్జ్ డబ్ల్యూ హేల్ అనే ఆవిడ తీసుకువెళ్ళింది స్వామీజీని షికాగో ధర్మ సమ్మేళనం జరగబోతున్న జాగాకు. దాని పేరు ఇప్పుడు ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అయింది. ఇప్పుడు కూడా ఉంది ఆ పెద్ద హాల్ స్టేజ్. సరే ధర్మ సమ్మేళనం ఆరంభమైంది. పెద్ద స్టేజ్, 40 మంది దాదాపు ప్రతినిధులు వేరే వేరే దేశాల నుంచి తమ దేశం గురించి చెప్పడానికి, తమ ధర్మం గురించి, ధర్మము యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, విశ్వానికి చెప్పడానికి అందరూ కూర్చున్నారు. దాదాపు 40 మంది స్టేజ్ మీద, పెద్ద స్టేజ్. ఇంకా ఎదుట పెద్ద హాల్, 7,000 మంది కూర్చున్నారు. 7,000 పీపుల్. ఎలాంటి వాళ్ళు? అమెరికా దేశంలో సమాజంలో పేరు చెందిన వాళ్ళు, గణ్యమాన్య వ్యక్తులు అక్కడ కూర్చున్నారు. వేరే దేశాల నుంచి కొంతమంది వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. పెద్ద సభ. గంట మోగింది, సభ ఆరంభమైంది. ఒక్కొక్కరే భాషణాలను ఇస్తున్నారు. అంత ప్రిపేర్, అన్ని ప్రిపేర్డ్ స్పీచెస్, అద్భుతమైన భాషణాలను ఇస్తున్నారు. జనాలు సంతోషిస్తున్నారు. అప్పుడు స్వామీజీని పిలిచారు, మీరు కూడా రండి, భాషణం ఇవ్వండి అంటే స్వామీజీ తర్వాత అన్నారు. ఎందుకన్నారంటే ఇంత పెద్ద సభ ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు అడ్రస్ చేయలేదు. వీళ్ళందరూ, వేరే వాళ్ళందరూ ప్రిపేర్డ్ స్పీచ్ తీసుకొచ్చిన్నారు, నా దగ్గర ప్రిపేర్డ్ స్పీచ్ లేదు అని ఒక నర్వస్నెస్ వచ్చేసింది. తర్వాత అన్నారు. మళ్ళీ ఇంకా కొంతమంది మాట్లాడారు. స్వామీజీని పిలిస్తే మళ్ళీ ఇంకా కొంచెం తర్వాత మూడోసారికి అనౌన్సర్ చెప్పారు, ఈసారి మీరు మాట్లాడితే మాట్లాడినట్లు, లేదంటే మీ ఛాన్స్ పోయింది. అప్పుడు స్వామి వివేకానందులు లేచి నిలబడ్డారు. అమ్మ సరస్వతికి మనసులోనే నమస్కరించారు. ఆ తర్వాత మాట్లాడడానికి ఆరంభించారు. ఏదో ఒక పెద్ద చైతన్య శక్తి వాళ్ళని ఆవరించింది. వాళ్ళ నోటి నుంచి 5 శబ్దాలు బయటపడ్డాయి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. అదే భ్రాతృత్వంలో ఉన్న స్వంతతనం, హృదయ స్పర్శం, మళ్ళీ మధుర భావన, ఇవి ఆ శబ్దంతో వచ్చి చెవుల మీద పడినప్పుడు ఆ ఒక శక్తి తమలో ప్రవేశించింది. ప్రతి ఒక్కరు స్పందన వెంటనే చూపించారు. ఎలా అంటే లేచి నిలబడి కరతాడనం చేశారు. 2.5 నిమిషాలు కరతాడనం జరిగింది వివేకానందుల ఆ 5 మాటలకు. ఇది రికార్డ్ అయ్యి తరువాత న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ రికార్డ్స్ ఇప్పుడు కూడా మనకు గూగుల్లో వేరే చోట్ల దొరుకుతాయి. ఏమిటి దాని విశేషత్వం? ఆ విశ్వ భ్రాతృత్వం అక్కడ ప్రకటమైంది. అందుకే యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అని మనం చెప్తాం. స్వామి వివేకానందులు విశ్వ భ్రాతృత్వాన్ని ఆ రోజు ప్రకటించారు, అందించారు జగత్తు. ఆ తర్వాత 3.5 నిమిషాలు తమ భాషణాన్ని అందించారు. 3.5 నిమిషములు చిన్న స్పీచ్, అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్. ఇప్పటికి కూడా అది ఒక బెస్ట్ స్పీచ్ అని చాలా మంది వింటూనే ఉంటారు. 3.5 నిమిషాలు మాత్రమే. అందులో ఆ రోజు ఏం చెప్పారు? ఈ విశ్వ భ్రాతృత్వమునే వాళ్ళు తమ మాటల్లో తర్వాత కూడా చెప్పారు. ఏమిటది? ఫస్ట్ వాళ్ళు ధన్యవాదాలు అర్పించారు. ప్రాచీన సన్యాసుల సంప్రదాయం తరపు నుంచి మీకందరికీ నేను ధన్యవాదాలు అర్పిస్తాను. లక్ష లక్ష హిందువుల తరపు నుంచి నేను ధన్యవాదాలు అర్పిస్తాను. హిందూ ధర్మము తరపు నుంచి నేను ధన్యవాదాలు అర్పిస్తాను. ఎంతో మంది ప్రతినిధులు సహిష్ణుత మరియు స్వీకృతి అనే విషయం మీద చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తాను. మళ్ళీ నేను గర్విస్తున్నాను, సహిష్ణుత మరియు స్వీకృతి బోధించిన హిందూ ధర్మానికి చెందిన వాడని నేను గర్విస్తున్నాను. మతాంధత మరియు సంకీర్ణతతో హింసకు గురి అయిన వాళ్లకు ఆశ్రయం ఇచ్చిన దేశం మనది, ఆ దేశానికి చెందిన వాడని నేను గర్విస్తున్నాను. మతాంధత సంకీర్ణతకు హింసకు గురి అయిన యహూదులు మా దేశానికి వచ్చి ఆశ్రయం అడిగారు, మా దేశం ఆశ్రయం ఇచ్చింది. అలాంటి దేశానికి చెందిన వాడని నేను గర్విస్తున్నాను. ఎప్పుడైతే పార్సీల మీద మతాంధత జరిగిందో అప్పుడు వాళ్ళు మన దేశానికి వచ్చారు, వాళ్ళకు కూడా మేము ఆశ్రయం ఇచ్చాము.
అలాంటి గొప్ప దేశానికి

0: చెందిన వాడని నేను గర్విస్తున్నాను అని భారతదేశం యొక్క గొప్పతనాన్ని స్వామి వివేకానందులు విశ్వసభలో అందరికీ చెప్పారు. ఆ తర్వాత ఈ విశ్వ భ్రాతృత్వం గురించే రెండు శ్లోకాలని వాళ్ళు అక్కడ ప్రసంగించారు. శివమహిమిన స్తోత్రలో ఒక శ్లోకం ఉంది, ఏంటంటే శివునికి భక్తుడు చెప్తాడు, భగవంతుడా, విభిన్న నాళాల నుంచి నదుల నుంచి నీళ్లు వక్రంగా నేరుగా ప్రవహిస్తూ చివరకు సముద్రమును చేరుతుంది, అలాగే వేరే వేరే మనుషులు వేరే వేరే మతాలను అనుసరించి చివరకు నిన్నే చేరుతారు అని. ఇంకొక శ్లోకం భగవద్గీత నుంచి, ఏ యథామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం అని శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకాన్ని ప్రసంగించి స్వామి వివేకానందులు చెప్తారు, అందరూ చేరేదే ఒకే భగవంతుని దగ్గర. ఆ భగవంతుడు మన శ్రీకృష్ణుడే డిక్లేర్ చేశాడు, అందరూ నా దగ్గరకే వస్తారు. ఇంత ఈ ఉదార భావాల్ని, అంటే సహిష్ణుత, సహిష్ణుత అంటే టాలరేట్ చేయడము, సహించుకోవడం వేరే ధర్మాలని. అప్పుడు కేవలం సహిష్ణుత ఉంటే చాలదు, వేరే ధర్మము కూడా భగవంతుని దగ్గరకు వెళ్లే మార్గమే అని స్వీకరిస్తే అప్పుడు ఏ విధమైన మతాంధత గాని సంకీర్ణత గాని ఉండదు. అందుకని ఈ రెండు శ్లోకాలని ఉద్ధరించారు. తర్వాత చివరికి చెప్తారు, ఈ సభ అతి ముఖ్యమైనది, మతాంధత సంకీర్ణతతో జరిగే భయంకర రాక్షస కృత్యాలకు చరమగీతం పాడుతుంది అని నేను ఆశిస్తాను. ఈ జగత్తులో విశ్వ భ్రాతృత్వం కలిగి ఉండాలి, సంకీర్ణత మతాంధత సంపూర్ణంగా పోవాలి అని స్వామీజీ ఆ రోజు చెప్పారు. ఇప్పుడు ఈ సమయంలో విశ్వ భ్రాతృత్వం అతి ముఖ్యమైనది, దీన్ని గాని ప్రపంచంలోని లీడర్స్ అంతా తెలుసుకుంటే మన ఈ జగత్తు, మన ఈ ప్రపంచం నందనవనమవుతుంది అని చెప్తూ అందరికి నమస్కారం చెప్తున్నాను.
1: మీరింతవరకు విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11 చేసిన చారిత్రక ప్రసంగం పురస్కరించుకుని నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదానంద గారి ప్రసంగం విన్నారు. మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ BSUESF. కార్యక్రమంలో ఇప్పుడు జనని జన్మభూమిశ్చ వి శైలజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: భారతదేశంలో అనేక ఊళ్ళు గ్రామాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాధవరం గురించి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలి. దాని మిలిటరీ మాధవరం అని పిలుస్తూ ఉంటారు. అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఆ గ్రామంలో ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ రోజు మనం వట్టి శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శైలజ గారు.
3: నమస్కారం మేడం.
2: శైలజ గారు, మాధవరాన్ని మిలిటరీ మాధవరం అంటారు, ఎందుకు ఆ పేరుతో పిలుస్తారు?
3: మా గ్రామం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మేడం. భారతదేశంలో అనేక గ్రామాల నుంచి బోర్డర్ కి వెళ్తూ ఉంటారు, కానీ మా గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలం దగ్గర నుంచి నేడు కార్గిల్ వరకు కూడా మా ఊరు నుంచి ప్రతి కుటుంబం నుంచి సైనికులు భారతదేశానికి సేవలు అందిస్తున్నారు. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి కాదు, ఎంతమంది వ్యక్తులుంటే అంతమంది వ్యక్తుల ఆశయం కూడా భారతదేశానికి సేవ చేయాలి, సైన్యంలో పనిచేయాలి అనే ముఖ్యమైన లక్ష్యంతోనే మా జీవితాలు జరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి చదువు అయిపోయిన తర్వాత మిలిటరీకి వెళ్ళాలి, దేశానికి సేవ చేయాలి, మా ఊరి పేరు నిలబెట్టాలి అనే లక్ష్యం దిశగానే మా యువత ప్రయాణం సాగిస్తుంది. అందుకని మా ఊరి పేరు మాధవరం వల్ల మిలిటరీ మాధవరంగా భారతదేశానికి మొత్తానికి కూడా ప్రసిద్ధిగాంచింది.
2: ఒక కుటుంబం నుంచి మిలిటరీలోకి వెళ్ళాలి అంటే ముందర మహిళలే వెనకడుగు వేస్తారు, చాలా బాధపడుతూ ఉంటారు, అయ్యో మిలిటరీలోకి ఎందుకురా అన్నటువంటి ఒక సంశయంతో వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటారు. అలాంటిది మరి మీ గ్రామంలో మహిళల యొక్క పాత్ర ఏంటి దీంట్లో?
3: మహిళల పాత్ర ముఖ్యంగా మనం చెప్పుకోవాలండి, ఎందుకంటే భర్త దూరంగా ఉంటే ఏ భార్య కూడా

0: ఒప్పుకోవడానికి ఇష్టపడదు. కానీ మొదటి నుంచి కూడా మా గ్రామం యొక్క ఆనవాయితీగా మారిపోయింది. భర్తలు పిల్లలు అనేవాళ్లు సైన్యంలో పనిచేస్తారు. అంటే మా గాలిలో, మా నీరులో, మా రక్తంలో కూడా దేశభక్తితో నిండిపోయి ఉండడంతో ఆడవాళ్లైనా మగవాళ్లైనా దేశానికి సేవ చేయడానికి ముందడుగు వేస్తారు. పక్క గ్రామానికి కూడా పంపించని రోజుల్లో కూడా సైన్యానికి పంపించిన మహిళలు మా మాధవర గ్రామ వీర వనితలు. చదువుకునేటప్పటి నుంచి కూడా ప్రతి తల్లి పాత్ర, పిల్లల్ని మీరు వ్యాయామానికి వెళ్ళండి, మీరు మిలిటరీకి వెళ్ళాలి, ఆ ఉద్దేశంతో చదువుకోండి. మా ఊర్లో మొన్నటి వరకు 10th క్లాస్ ఒకటే ఫైనల్ గా చదువుకుంటే సరిపోయిద్ది అని. మా ఊర్లో 10వ తరగతి అయిపోవడం, మిలిటరీ సెలెక్షన్స్ కి వెళ్ళిపోవడం, ఇది మాత్రమే తెలుసు. ఇది ప్రతి తల్లి ప్రతి బిడ్డకి ఉగ్గుపాలతో వాళ్ళకి నేర్పిస్తుందన్నమాట. మీరు 10వ తరగతి వరకు చదువుకోవాలి, మీరు మిలిటరీకి వెళ్ళాలి అని. అలాగే ఈ ఊరికి కోడలుగా వచ్చే ప్రతి మహిళ కూడా దీనికి ముందుగానే దేశభక్తితోనే రావడం జరుగుతుంది. ఆవిడ కూడా సహకరిస్తుంది భర్తలకైనా వాళ్ళ పిల్లలకైనా. అంటే తరతరాలుగా మా ఊరి మహిళలకి ఇది జీవితంలో ఒక భాగమే. అంటే మన ఇంట్లో ఉండేవాళ్ళు మిలిటరీలో సేవ చేస్తారు, అయిపోయిన తర్వాతే మన దగ్గర ఉంటారు అనేది వాళ్ళకి జీవన విధానంలో అలవాటుగా మారిపోయింది. ప్రత్యేకంగా ఇంకా వాళ్ళకి సెపరేట్ గా పంపించాలి, వెళ్తారేమో దూరంగా అనే భయం ఏమి ఉండదు. అవకాశం వస్తే మేము కూడా దేశ సేవ చేయాలని అనుకుంటారు.
1: మహిళలు కూడా ముందంజలోనే ఉన్నారు.
0: ముందంజలోనే ఉన్నారండి. మహిళల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉన్నట్టు మా గ్రామంలో నాకు తెలిసి వేరే గ్రామంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే మా ఊర్లో ప్రతి ఒక్క కుటుంబం నుంచి మిలిటరీకి వెళ్లారు అంటే ముఖ్యంగా తల్లుల పాత్ర, భార్యల పాత్ర చాలా ఉందని మనం చెప్పుకోవాలి.
1: మరి మిలిటరీకి వెళ్లాలంటే కోర్సులు అవి చేయవలసి ఉంటుంది కదండి, ఎంటర్ అవ్వాలంటే. అలాంటివి తీసుకుంటారండి అందరూ?
0: ఇందులో కోర్సులు అంటూ ఏమి లేదండి. 10th వరకు చదువుకోవడం, స్కూల్కి వెళ్లే రోజుల్లోనే ఆటలు ఆడడం, కొంచెం పెద్ద అయిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు, ఫుట్బాల్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు. అంటే శారీరక దారుఢ్యం పెంచుకునే విషయాల్లో మొదటి నుంచి వాళ్ళకి అవగాహనగా ఉంటుంది కాబట్టి మాకు ప్రత్యేకమైన కోర్సులు చేయాల్సిన అవసరం ఏమి లేదు. 10వ తరగతి అయిపోగానే ఇక్కడ సెలెక్షన్స్ జరుగుతున్నా వీళ్ళు అటెండ్ అయిపోతూ ఉంటారు. అలాగే మాధవరం నుంచి వచ్చిన యువకులకి ప్రత్యేకంగా వాళ్ళు మాధవరం యువకులు అని అనగానే వాళ్ళకి సెలెక్షన్స్ లో కూడా అర్థమైపోతుంది వీళ్ళు మాధవరం నుంచి వచ్చారు, అవకాశం వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మిలిటరీకి ఎలా వెళ్ళాలి, వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అనే అవగాహన కలిగి ఉంటారండి మా యువత.
1: ఆటలకి శిక్షణ అది కూడా తీసుకుంటే
0: శిక్షణ వీళ్ళు చదువుకునేటప్పుడే పాఠశాలలో కూడా ఈ విధమైనటువంటి ఆటల్లో శిక్షణ ఇవ్వడం, వాలీబాల్ ఆడడం, రన్నింగ్. మాకు తెల్లవారుతో ఉండగానే మా ఊరి గ్రామ యువకులందరూ పరిగెడుతూనే ఉంటారండి.
1: చాలా బాగుంది శైలజ గారు. ఇక ప్రకృతి పరంగా మీ ఊరు ఎలా ఉంటుంది, అలాగే మీ ఊళ్ళో చెప్పుకోవడానికి విశేషమైనవి ఏవైనా ఉన్నాయా?
0: మా ఊరు చాలా బాగుంటుందండి. ప్రకృతి సౌందర్యానికి కూడా మా ఊరు పెట్టింది పేరు. గ్రామంలోకి అడుగు పెట్టగానే మీకు అందమైన చెరువు కనపడుతుంది. మా గ్రామ యువకులందరూ ఆ చెరువు చుట్టూనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలాగే మా ఊర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమర్ జవాన్ స్థూపం అండి. దేశంలోనే మా ఊర్లోనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అమర్ల వీరులకి జ్ఞాపకంగా అది కట్టడం జరిగింది. దేశంలో ఇంకెక్కడా కూడా అలాంటి అమర్ జవాన్ స్థూపం లేదు. మా అందరికీ గర్వ కారణం. అది చూడడానికి పర్యాటకులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఒక్కసారైనా దర్శించుకోవాలి అనే ఒక పర్యాటక స్థలంగా కూడా పేరుగాంచింది.
1: ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్వచ్ఛ భారత్. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు మీ గ్రామంలో ఏ విధంగా జరుగుతాయి?
0: మా గ్రామంలో చదువుకునే అప్పటి నుంచి కూడా మా స్వచ్ఛ భారత్ మీద అవగాహన ఉంటుందండి. నేను కూడా మా ఊర్లో చదువుకోవడంతో మా స్కూల్లో ఎప్పుడు ఈ పీరియడ్స్ ఉండి అందులో మాకు స్వచ్ఛ భారత్ లో భాగంగా పిల్లలతో గార్డెనింగ్ చేయించడం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండేవి. మరీ ముఖ్యంగా మా ఊర్లో రిటైర్ అయిపోయిన మిలిటరీ పీపుల్ ఉంటారు, ఆదివారం రోజు ప్రత్యేకంగా ఎక్కడైతే వెళ్ళాలి, క్లీన్ చేయాలి అనుకున్న ప్రతి ప్రదేశంలోనూ వెళ్లి అవగాహన కల్పిస్తూ ఉంటారు. స్వచ్ఛ భారత్ కి ఆదర్శంగా మా గ్రామాన్ని కూడా తీసుకోవచ్చు. మా గ్రామాన్ని చూపించి వీళ్ళు ఇలా చేస్తారు, మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం కూడా ఉందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా స్వచ్ఛ భారత్ మీద అవగాహన కలిగి ఉంటాం.
1: మీ గ్రామం నుంచి ఎంతమందో యువకులు కానివ్వండి, చాలా మంది మిలిటరీకి వెళ్లారు అని చెప్పారు కదా, మరి యుద్ధంలో పాల్గొన్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారండి?
0: యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సైనికులు కూడా మా గ్రామం నుంచి ఉన్నారండి. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు, కార్గిల్ లో పాల్గొన్నారు, పాల్గొని ప్రాణాలతో తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.

0: ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులు, వీర సైనికులు కూడా ఉన్నారు. మా ఊర్లో సైన్యంలో చేరే ముందే ప్రాణాలకి అర్పించడానికైనా సిద్ధపడే సైన్యంలో చేరతారండి, ఇందులో ఎలాంటి సందేహం లేదు.
1: అంటే ప్రాణాలకు భయపడటం అంటూ ఉండదన్నమాట.
0: మా ఊరి ప్రజలకి ఎవరికీ ఉండదండి, సైనికులకి మాత్రమే కాదు, సైనికులు తల్లిదండ్రులకి కానీ, సైనికులు కుటుంబానికి కానీ, వీళ్ళు మళ్లీ తిరిగి వస్తారా నిజంగా కూడా అలా డౌట్ కూడా పడరండి. మిలిటరీకి వెళ్ళిపోవాలంతే.
1: పథకాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారండి?
0: పథకాలు కూడా మా సైనికులు గెలుచుకున్నారండి, వివిధ విభాగాల్లో మా వాళ్ళందరికీ కూడా పథకాలు సాధించారు. అలాగే అందరూ కూడా మేజర్లు, సుబేదారులుగానే రిటైర్ అయ్యారండి. మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉద్యోగ విరమణ తీసుకున్నారండి. ఇప్పటికీ కూడా మా గ్రామంలో సైనిక అసోసియేషన్ ఉందండి, దీని ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఢిల్లీలో ఎలా అయితే జరుగుతాయో కార్యక్రమాలు, ఆగస్టు 15, జనవరి 26 రిపబ్లిక్ డే, దానికి ధీటుగా కూడా మా గ్రామంలో జరుగుతుందండి.
1: మీరు ఏ కార్యక్రమాలు చేస్తుంటారండి?
0: మేమందరం కూడా సైనికులకు అండగా నిలబడతామండి. సైనికులు వెనకాల మా ఊరి ప్రజలందరూ ఉంటారు, మేమందరం వాళ్ళకి ప్రత్యేకంగా గౌరవిస్తాం. అలాగే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో కానీ, మహిళలకు ఏదైనా ఇబ్బందులు పడే కార్యక్రమంలో కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుటుంబంలో కలిసిపోయి ఒకరికొకరు పూర్తి సహాయ సహకారం అందించుకుని ఉంటామండి.
1: మాజీ సైనికులు ఉంటారు కదండి, వాళ్ళ గ్రామం యొక్క అభివృద్ధిలో ఏ విధంగా పాలు పంచుకుంటారు?
0: మా ఊరి మాజీ సైనికులంతా కలిసి ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేసి దాని ద్వారా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారండి. అలాగే ఆగస్టు 15, జనవరి 26, కార్గిల్ డే, అలాంటి దేశభక్తికి సంబంధించిన వివిధ సందర్భాల్లో మా ఊర్లో ఉన్న అమర్ జవాన్ స్థూపం దగ్గర పండగలా జరుపుకుంటాము. ఈ కార్యక్రమాల్లో దేశభక్తి గీతాలు, జెండా వందనం, మార్చ్, ఇలా దేశానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు మా గ్రామంలో ఒక పండగలా జరుపుకుంటాము. ఈ ప్రత్యేక సందర్భాల్లో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని సంబరాలు చేసుకుంటామండి. అలాగే మాజీ సైనికుల కుటుంబాలు అందరికీ కూడా ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించడానికి ముందడుగు వేస్తారు. దేశ రక్షణతో పాటు గ్రామానికి కూడా తమ వంతు సహాయం చేయాలని, ఎవరికి సమస్య ఉన్నా వాళ్ళు ముందుకు వచ్చి మాకు సహకారం అందిస్తూ ఉంటారు. దేశంతో పాటు గ్రామానికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు చాలా గొప్పగా చేస్తారని మేమందరం కూడా గర్వపడతాం.
1: మీ ఊరి పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తారండి?
0: మా ఊరి పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా దేశభక్తితోనే పెరుగుతారండి. వాళ్ళకి ఊరు తెలిసిన తర్వాత నువ్వు ఏం అవుతావని ఎవరైనా పెద్దవాళ్ళు అడిగితే మేము మిలిటరీలో జాయిన్ అయిపోతామని వాళ్ళకి వాళ్లే చెప్పేస్తూ ఉంటారు. మా గ్రామ వాతావరణమే దేశానికి సేవ చేయాలి, సైన్యంలో చేరాలి, మా వంతు దేశానికి రక్షణ కల్పించాలి అనే లక్ష్యంతోనే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి వాళ్లే పరుగులు పెడతారు, వాళ్ళకి వాళ్లే ఆటల్లో పాల్గొంటారు, వాళ్ళకి వాళ్లే దేశభక్తి గీతాలు అందరికీ వచ్చు. మా పిల్లలందరికీ కూడా దేశభక్తి పాటలన్నా, దేశభక్తి నృత్యాలన్నా వాళ్ళు నేర్చుకుని మా అందరికీ కూడా చూపిస్తారు. అలాగే వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వగానే సైన్యంలో చేరడానికి కావలసిన అన్ని రకాల శారీరక దారుఢ్యం కానీ, చదువు కానీ, వివిధ అంశాల్లో వాళ్ళు నిష్ణాతులుగా ఉండి వెంటనే
1: వాళ్ళ వంతు కృషి
0: చేస్తారు. దీనికి ప్రతి తల్లిదండ్రులు కూడా సహాయ సహకారాలు అందిస్తారండి. పిల్లల్ని దేశానికి అంకితం చేయడం అనేది మా జీవితాల్లో ఒక భాగం అయిపోయింది, అంతర్భాగం. మరీ ముఖ్యంగా మా ఊరి పిల్లలు ఆగస్టు 15 కానీ, జనవరి 26 కానీ మాజీ సైనికులు చేసే కార్యక్రమాలకి వాళ్లు కూడా మిలిటరీ యూనిఫామ్ లో వచ్చి వాళ్ల వంతుగా దేశ సైనికులు అని భావించి వాళ్లు కూడా పండగలా సంబరాలు చేసుకుంటారండి. వాళ్లు పుట్టినప్పటి నుంచి కూడా దేశానికి సేవ చేయాలి అనే లక్ష్యంతోనే పెరగడంతో మా ఊర్లో ఒక వాతావరణం ఎప్పుడూ ఉంటుంది. దేశం, దేశ సేవ, ఇవి రెండు మాత్రమే మా ఊరి ప్రజలకి, పిల్లలైనా తల్లులైనా పెద్దలైనా, మా నినాదం దేశం, దేశభక్తి అన్నట్టుగా మా గ్రామం జీవన విధానం దేశ సేవ అనేది ఒక అంతర్భాగం అయిపోయి కొనసాగుతూ ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా మహిళలైనా మా ఊరిని సందర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఊర్లో పుట్టాలి అనుకునేంత గొప్పగా మా గ్రామం గర్వపడేలాగా ఉంటుందండి. ఆ ఊర్లో నేను కూడా పుట్టినందుకు నా వంతుగా నేను కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో కానీ, ఎవరికైనా ఎలాంటి సహాయం అందించడం కానీ మా వంతుగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటారు, అలాగే నేను కూడా.

0: 7.8% in first quarter of current fiscal. Trump administration proposes scrapping 60-day grace period for laid-off H-1B workers in U.S. National Testing Agency releases provisional answer keys for retest of English, Commerce and Sociology papers of UGC NET June 2026. And in cricket, India beat Bangladesh by 40 runs in first semi-final of Women's Asia Cup 2026 in Dubai. And with that, we end the morning news. Have a nice day.
1: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్, రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్దమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛ భారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్, ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరు చేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. చెత్త సేకరణ లేదా పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ, స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ది చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం, గ్రామసభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు.

0: అయ్యని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35.
2: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్ సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఏ ఉత్తరం రాశారు? అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరియ, సురేఖ, సంధ్య, రుషిత, సత్యవతి, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ మరియు టీనా. వీరు కోరుతున్నారు భీమిలి కబడ్డీ జట్టు చిత్రం నుంచి పాట.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాశారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరు కోరుతున్నారు మజ్ను చిత్రం నుంచి పాట.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ BSUESF.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరు కోరుతున్నారు ఆటా చిత్రం నుంచి పాట.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ BSUESF.
1: కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల బాలాజీ, రేణుక, భద్రి, హరిణి, లోకేష్ మరియు సాయి కృప. వీరు కోరుతున్నారు ఆకాశమంత చిత్రం నుంచి ఈ పాట.
2: జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

చివరి మెసేజ్ ఇది పంపించారు మధుసూదన్ రెడ్డి పాప నేపాలం నుంచి. వీరు కోరుతున్నారు దేవుళ్ళ చిత్రం నుంచి పాట.

0: మీరు ఇంతవరకు మనోరంజని కార్యక్రమంలో మెసేజ్ల ద్వారా అలాగే ఉత్తరాల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు చేస్తొక్క క్లిక్లోనైనా వా చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు.

0: ఇది మీ హలో అభిరుచి
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233310 లేదు అనుకుంటే 0861233312. ఈ రెండు నంబర్లో ఏదో ఒక నంబర్ కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమైనటువంటి హలో అభిరుచి కార్యక్రమం వినండి. లైన్ కలవట్లేదు లేదా ఇతరత్ర కారణాల వల్ల కాల్ చేయలేకపోతే మరేం పర్వాలేదు. 9:30 నుంచి ప్రారంభమయ్యే హలో అభిరుచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని వినవచ్చు. వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటనైతే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్ గా మెన్షన్ చేసి 7901084151 అనే ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని విని ఆనందించవచ్చు. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు స్వయంవరం చిత్రం నుంచి పాట

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హలో, సంగారం నుంచి మేడం. మాగం మస్తానయ్య.
0: ఓకే మస్తానయ్య గారు, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: ఆత్మబలం సినిమాలో.
0: అందులో నుంచి
1: ఇల్లు గజ్జాలు కట్టుకున్న అమ్మాయి.
0: తప్పకుండా అండి. ఆత్మబలం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడ నుంచి? ఓకే, జాకీర్ గారు. ఏ చిత్రం నుంచి
1: నేను
0: చాలా బాగున్నాను, మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం. డైరెక్టర్ తమ్మనం నాగేశ్వరరావు కి, గౌరవనీయులైన కావ్య శ్రీనివాస్ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం.
0: మీకు కూడా అండి చాలా చాలా ధన్యవాదాలు. ఏ చిత్రం చేపట్టాలని అనుకుంటున్నారు ఈ రోజు?
1: మేడం, మా ఫ్రెండ్స్ అందరి కోసం, ఇంటున్న శ్రోతలందరి కోసం టక్కరి దొంగలు నలుగురికి నచ్చనిది ఆ పాట.
0: తప్పకుండా అండి, టక్కరి దొంగ చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకుంటే పాట అయితే వచ్చేసి విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, కర్నూలు జిల్లా ఆస్పల్లి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి హరినాథ్ గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి, వింటున్న శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేడం. అడ్వాన్స్ గా
0: మీకు కూడా అండి వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ చిత్రం నుంచి?
1: మేడం, సినిమా పేరు.
0: ఓకే, అందులో నుంచి
1: గుమా గుమ్మా ఇచ్చు కొంచెం అనే పాట ఉంటుంది మేడం.
0: తప్పకుండా అండి, కొదమసింహం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది. విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్ చైర్మన్ చెల్లూరు పాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు, ఏ చిత్రం చేపట్టాలని అనుకుంటున్నారు?
1: శ్రీమంతుడు సినిమానికి బిలిబిలియ్యకని బుబ్బలగాని సాంగ్ వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి. శ్రీమంతుడు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్న పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం.
0: ఓకే భాస్కర్ రావు గారు, ఏ చిత్రం నుంచి పాటను అనుకుంటున్నారు?
1: గీతాంజలి సినిమాలో అమని పాడేది సాంగ్.
0: తప్పకుండా అండి, గీతాంజలి చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకుంటే పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: మీరు ఇంతవరకు ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: చాలా మంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్లు పంపించి కూడా వాళ్ళకి ఇష్టమైన పాటని వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు ఎవరైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరడం జరిగిందో అవి వింటారు. ముందుగా ఈ మెసేజ్ పంపించారు నరేంద్రరెడ్డి స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. వీరు కోరుతున్నారు అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుంచి పాట.

హలో బ్రిడ్జి కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. వీరు కోరుతున్నారు ఛాంపియన్ చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వీరు కోరుతున్నారు ఘర్షణ చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా ఆయిషా. వీరు కోరుతున్నారు గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి పట్టా.

కార్యక్రమం తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్నారు రౌడీ అల్లుడు చిత్రం నుంచి పాట.

0: మీరింతవరకు హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోన్ ఇన్, అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్

0: గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్న వారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన ఇళ్లల్లో, కార్యాలయాలలో, మార్కెట్లలో, హోటళ్లలో ఇలా ప్రతి ప్రదేశం నుంచి ప్రతిరోజు పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఈ వ్యర్థాలను సక్రమంగా వేరుచేసి, సేకరించి, రవాణా చేసి శాస్త్రీయ పద్ధతులలో ప్రాసెస్ చేయడం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు మనతో ఉన్నారు శ్రీ వైవో నందన్ గారు, కమిషనర్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సార్, మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్,
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, దీనిని సాధారణంగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
1: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ అన్నది మన ఇళ్ల నుండి మరియు మన పరిసర ప్రాంతాల నుండి, వాణిజ్య సముదాయాల నుండి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త చెదారాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో సేకరించడం, సేకరించినటువంటి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడము, అదేవిధంగా అది ఎటువంటి హానికర వ్యర్థాలు, అదేవిధంగా హానికర వాయువులు వాతావరణంలోకి విడుదల కాకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడమే ఘన వ్యర్థాల నిర్వహణ.
0: సార్, మన రోజువారీ జీవితంలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ఎందుకు ముఖ్యమైన దశలు?
1: మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. మనందరికి తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసర ప్రాంతాలు బాగుండాలి. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలలో మన ఇళ్ల నుండి కానీ, వాణిజ్య సముదాయం నుండి వచ్చేటువంటి చెత్తను ఎక్కడ అంటే అక్కడ వేయడం వల్ల కానివ్వండి, లేదా సరైన పద్ధతిలో వాటిని సేకరించడం వల్ల కానివ్వండి, దాని వలన దోమలు, ఈగలు పెరిగి వీటి వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా దోమలు పెరగడం వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు. కొన్నిసార్లు ఈ వ్యర్థాలు నీటితోనూ మరియు భూమితోనూ కంటామినేట్ కావడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా భూమి కాలుష్యం కూడా ఏర్పడి అది భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులను తగ్గిస్తుంది. అదేవిధంగా చెత్తను మనం సరైన విధానంలో నిర్వహించకపోయినట్లయితే డంపింగ్ యార్డుల్లో చెత్త తందుల కొద్దీ పేరుకుపోయి లెగసీ వేస్ట్ నుండి విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి చెత్తలో ప్లాస్టిక్, కాగితం, గాజు వంటి వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొత్త ముడి సరుకులను మనం తయారు చేసి కొత్త ముడి సరుకుల వాడకాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి సరుకులను తిరిగి పునర్వినియోగం చేయవచ్చు.
0: సార్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కొత్త నిబంధనల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
1: మనకి భారతదేశ ప్రభుత్వం ఎప్పటి నుండో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున, ఇంకా ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అనేటువంటి ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని నిర్వహించాలని అంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని మన సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది.
0: సార్, గతంలో ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తో పోలిస్తే 2026 లో వచ్చిన ఈ రూల్స్ లో ప్రధాన మార్పులు ఏంటంటారు?
1: ప్రధాన మార్పులు చూసుకుంటే

0: గతంలో సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్ లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యత అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలో వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు, మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి. అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒకరోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో SWM 2026 ని తీసుకురావడం జరిగింది.
1: సార్, కొత్త నిబంధనల్లో చెప్పిన మాండేటరీ ఫోర్ స్ట్రీమ్ సెగ్రిగేషన్ అట్ సోర్స్ అంటే ఏమిటి? ప్రజలు ఇంటి వద్దే వ్యర్థాలను ఎలా వేరు చేయాలి?
0: అంటే మనకు ఇంటి దగ్గర వదిలేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి వెట్ వేస్ట్, తడి చెత్త. తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటివి, అవి వంట వ్యర్థాలు కావచ్చు, కూరగాయల తప్పులు, ఆహార పదార్థాలు, ఏవైతే భూమిలో వేసినప్పుడు తమంతటా తాముగా కుళ్ళిపోయే స్వభావం ఉంటుందో వాటిని తడి వ్యర్థాలు అంటాం. అదేవిధంగా డ్రై వేస్ట్, పొడి చెత్త, కాగితం, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, గాజు, లోహాలు ఇటువంటివి భూమిలో పడినప్పుడు తమంతట తాముగా కుళ్ళిపోయినటువంటివి, అవి రీసైకిల్ చేసుకునేందుకు అనుగుణంగా ఉండేటువంటివి. అంతేకాకుండా డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు, అంటే మన గృహాలలో ఉపయోగించేటువంటి గృహోపకరణాలలో ఉపయోగించేటువంటి బ్యాటరీలు కావచ్చు, అదేవిధంగా ఎక్స్పైర్ అయినటువంటి మందులు కావచ్చు, క్రిమి సంహారక సీసాలు కావచ్చు, బల్బులు కావచ్చు, వీటన్నింటినీ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ గా వర్గీకరించడం జరిగింది. అది 4వది శానిటరీ వేస్ట్, శానిటరీ వ్యర్థాలు అనగా డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, బ్యాండేజ్లు. ఈ విధంగా మనకు ప్రతి నిత్యం మన గృహాలలోనూ వాణిజ్య సముదాయాల్లో వచ్చేటువంటి చెత్తను 4 రకాలుగా విభజించడం జరిగింది.
1: సార్, వ్యర్థాలను ఉత్పత్తి అయిన చోటే వేరు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు లేదా కంపోస్టింగ్ యార్డులకు నేరుగా తరలించడం సులభం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే దాన్ని సెగ్రిగేట్ చేయడం వలన తడి చెత్తను అక్కడే మనం హోమ్ కంపోస్ట్ పద్ధతి ద్వారా కావచ్చు, అక్కడే మనం లోకల్ గా ఉండేటువంటి ప్లాంటేషన్ యాక్టివిటీకి వాడుకోవచ్చు, అదేవిధంగా కిచెన్ గార్డెనింగ్ కి వాడుకోవచ్చు. దాని వలన కంపోస్ట్లకి తరలించేటువంటి చెత్త క్వాంటిటీ తగ్గుతుంది. అదేవిధంగా రెండవది, ఏదైతే రీసైకిల్ రీయూజ్ చేయగలమో దాన్ని కూడా వేరు చేసి వాటిని ఖచ్చితంగా రీసైకిల్, రీయూజ్ అండ్ రెడ్యూస్ సెంటర్స్ కి పంపడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే ఏంటి? కొత్త నిబంధనల ప్రకారం బల్క్ వేస్ట్ జనరేటర్స్ పై ఉన్న ముఖ్యమైన బాధ్యతలు ఏంటి?
0: రోజుకి 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను, 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు వీటన్నింటిని కూడా మన బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటారు. వీరి యొక్క బాధ్యత వారి ప్రాంగణంలో వచ్చేటువంటి చెత్తలో తడి చెత్తను వారు ఎక్కడే కంపోజ్ చేసుకోవాలి, అధికృత లేదా అధికృత ఏజెన్సీలకి, గుర్తింపు పొందిన ఏజెన్సీ తరలించాలి, అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లర్స్ కి ఇవ్వాలి. దాని వలన ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ వారు వారి దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
1: సార్, అపార్ట్మెంట్స్, హోటల్స్ ఇలా పెద్ద స్థాయిలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలి?
0: అంటే ఈ అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థలు ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగుల డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్, అండ్ సోర్స్ గార్బేజ్

0: క్రాసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
1: సార్, ప్రజల నుంచి చెత్త సేకరణ, దాన్ని వేరు చేయడం, రవాణా చేయడం విషయంలో అర్బన్ లోకల్ బాడీస్ బాధ్యతలు ఏమిటంటారు?
0: చెత్త నిర్వహణలో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ప్రాథమిక విధుల్లో చెత్త నిర్వహణ అనేటువంటిది ఒకటి. వీరు సేకరించేటువంటి వ్యర్థాలను ఎటువంటి కలగలుపులు లేకుండా, అంటే తడి చెత్తను పొడి చెత్తను మిక్స్ చేయకుండా దాని సంబంధిత ప్రాసెసింగ్ కేంద్రాలకు రవాణా చేయడం, అలా రవాణా చేయడం ద్వారా తడి చెత్తను కంపోస్ట్ కి తరలించి ఎరువును తయారు చేయడం, పొడి చెత్తలో రీసైక్లబుల్ మెటీరియల్ ను వేరు చేయడం, ఆ విధంగా చేయడం ద్వారా, అదేవిధంగా పౌరులో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, నిబంధనలు పాటించని వారిపైన జరిమానాలు విధించడం ద్వారా, మొత్తంగా ఆ స్థానిక సంస్థలలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు అనేటువంటివి పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకుంటారు.
1: సార్, గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయత్స్ మరియు ఇతర రూరల్ లోకల్ బాడీస్ కు కొత్త రూల్స్ లో ఎలాంటి బాధ్యతలు అప్పగించారు?
0: ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి అర్బన్ లోకల్ బాడీస్ లో మున్సిపల్ కమిషనర్స్ ఏ విధంగా పనిచేస్తారు, రూరల్ లోకల్ బాడీస్ లో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేటువంటి వారు కూడా అక్కడ కూడా తది మరియు పరిచెత్త సేకరణ కోసం ప్రత్యేక రిక్షాలను మరియు ఆటోలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో గ్రీన్ ఆఫీస్ లేదా రికవరీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి, సేకరించిన వాటిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలి. ఆ విధంగా చెత్త కుప్ప లేని గ్రామాలుగా తీర్చిదిద్ది దానికి అవసరమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులను మరియు పారిశుద్ధ్య నిర్వహణ సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోవాలి.
1: సార్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ MRF అంటే ఏమిటి? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో MRF ల పాత్ర ఏమిటి?
0: మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అంటే మనకు మనం వాడేటువంటి నిత్యం దైనందిన జీవితంలో వాడేటువంటి కొన్ని పదార్థాలను తిరిగి ఉపయోగించగలిగినవి ఉంటాయి. కొన్నింటిని తిరిగి ఉపయోగించుకోవడము అని అంటే, ఉదాహరణకు ప్లాస్టిక్, పేపర్, మెటల్స్ లాంటి వాటిని రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవచ్చు. అందుకే వాటిని వేరు చేసి గ్రేడింగ్ చేసి రీసైక్లింగ్ యూనిట్లు పంపి వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ సాగేటువంటి ప్రదేశాలని మనం MRF మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్స్ అని అంటారు. దీనివల్ల ఈ చెడు వ్యర్థాలను ఎక్కువగా డంప్ చేసేటువంటి భారం అనేటువంటిది తగ్గుతుంది.
1: సార్, సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికంటే ముందు సార్టింగ్ మరియు రికవరీ చేస్తారు కదా సార్, సో ఇది ఎందుకు అవసరం అంటారు?
0: అంటే మనకి వచ్చినటువంటి చెత్తను యథావిధిగా డంపింగ్ కేంద్రాలకు పంపించకుండా చెత్తను మనం వేరు చేయడం ద్వారా, అంటే విలువైన వస్తువులను వేరు చేయడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, స్టీలు, మెటలు, అదేవిధంగా రీసైకిల్ చేయగలిగినటువంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా, అంటే ప్లాస్టిక్, పేపర్, కార్డు, వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. దీని వలన మనకి సహజ వనరుల పైన అవసరం తగ్గుతుంది, ముడి సరుకుల పైన భారం తగ్గుతుంది, సహజ వనరులు అనేటువంటివి పరిరక్షించబడి వాతావరణం అనేటువంటిది అసమతుల్యం కాకుండా మన వాతావరణాన్ని, పర్యావరణాన్ని మనం కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
1: సార్, కొత్త నిబంధనల్లో పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ గురించి చెబుతూ ఉన్నారు కదా, సో దీని అర్థం ఏంటంటారు సార్?
0: ఎవరైతే పర్యావరణాన్ని కలుషితం చేస్తారో లేదా నిబంధనలు ఉల్లంఘిస్తారో వారే దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాలి. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి చెత్తను ఇష్టానుసారంగా పారవేస్తారో వారే ఆ కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి లేదా పునరుద్ధరించడానికి అయ్యే ఆర్థిక వ్యయాన్ని భరించాలనేటువంటి సూత్రమే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ గా నిర్వచించవచ్చు.
1: సార్, నిబంధనలను పాటించని వ్యక్తులు లేదా సంస్థలపై ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఎలా వర్తిస్తుంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
0: ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్, నేను చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ లేదా మెజిస్ట్రేట్స్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ లేదా మన పంచాయత్ సెక్రటరీస్, వారు నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు లేదా వ్యక్తులపై విధించే ఆర్థిక జరిమానానే ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ అంటారు. చెత్త నిర్వహణ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా కఠినమైన నిరోధక శక్తిని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
1: సార్, చెత్తను కేవలం ల్యాండ్ ఫిల్ చేయకుండా దానిని ప్రాసెసింగ్, రీసైక్లింగ్ మరియు రికవరీ వైపు తీసుకెళ్లడానికి కొత్త రూల్స్ లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు?
0: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం గతంలో మనం చెత్తను వేరు చేయకుండా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లి ఊరి బయట కుప్పలు కుప్పలుగా ఫిల్ చేసేటువంటి వారం. అయితే SWM రూల్స్ 2026 లో దానికి బదులుగా ప్రాసెసింగ్ మరియు రీసైక్లింగ్ కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండడంతో పాటు భూమి వృధా కూడా తగ్గుతుంది. అంటే గతంలో ఒక మున్సిపాలిటీలో

లక్షల మంది జనాభా ఉంటే దానికి సంబంధించి పదుల సంఖ్యలో ఎకరాల భూమి, 30 నుంచి 50 ఎకరాల భూమి అక్కడ వచ్చేటువంటి సాలిడ్ వేస్ట్ ని డిస్పోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఉండేది. అయితే దీని వలన

0: కాన్సెప్ట్
1: సరే, లెగసీ వేస్ట్ డంప్ సైట్స్ అంటే ఏమిటి? ఇప్పటికే ఉన్న పాత చెత్త కుప్పలను తొలగించి పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు అవసరం అంటారు?
0: అంటే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నప్పటికీ గతంలో ఇంత ఖచ్చితత్వంగా ల్యాండ్ ఫిల్ ని తగ్గించాలి, జీరో ల్యాండ్ ఫిల్ వైపు వెళ్ళాలి అనేటువంటి కఠిన నిబంధనలు లేకపోవడంతో గత కొన్ని దశాబ్దాల నుంచి సేకరించబడినటువంటి చెత్త కుప్పలు కుప్పలుగా పర్వతాల వలె ఉండేటువంటి చెత్తను ఇప్పుడు బయో మైనింగ్ మరియు బయో రెమిడియేషన్ పద్ధతుల ద్వారా శుద్ధి చేసి ఆ పాత చెత్తను వేరు చేసి దాని నుంచి ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ కు, దానివల్ల వచ్చేటువంటి మట్టిని రోడ్ల నిర్మాణానికి మరియు ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా ఏదైతే లెగసీ వేస్ట్ ఆక్రమించుకుని ఉన్నటువంటి భూమి ఉంటుందో ఆ భూమినంతా కూడా తిరిగి వినియోగంలోకి తీసుకురావడం.
1: సార్, కొత్త రూల్స్ లో ల్యాండ్ ఫిల్లింగ్ పై రిస్ట్రిక్షన్స్ ఎందుకు విధించారు? ఏ రకమైన వ్యర్థాలను ల్యాండ్ ఫిల్ కు పంపకుండా చూడాలంటారు?
0: రీసైకిల్ చేయడానికి వీలున్నటువంటివి, అంటే మంటల్లో కాల్చదగిన లేదా కంపోస్ట్ చేయదగిన వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఫిల్ కి పంపరాదు. కంపోస్ట్ చేయగలిగిన దాన్ని ఎరువుగా మార్చగలిగిన దాన్ని ఖచ్చితంగా ఎరువుగా చేయాలి, రీసైకిల్ చేయగలిగిన దాన్ని ఖచ్చితంగా రీసైకిల్ చేయాలి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపోస్ట్ యార్డ్ కి పంపించి ల్యాండ్ ఫిల్ చేయకూడదు అనేటువంటి నిబంధనలు పెట్టారు. దీని వలన ఒకటి, తాజ వనరుల పైన భారం తగ్గుతుంది, రెండోది రీసైక్లింగ్ ఎకానమీలో రీసైక్లింగ్ అనేటువంటిది కూడా ఒకటి జరుగుతుంది, దానివల్ల మనకి వ్యర్థాల యొక్క నిర్వహణ భారం కూడా తగ్గుతూ ఉంటుంది. కేవలం ఎటువంటి ప్రయోజనానికి ఉపయోగపడని పూర్తిగా నిర్వీర్యం చేయలేనటువంటి ఇనర్ట్ వేస్ట్ అవశేష వ్యర్థాలను మాత్రమే ల్యాండ్ ఫిల్ కి అనుమతించాలని చెప్పి SWM రూల్స్ 2026 చెప్తుంది.
1: సార్, వేస్ట్ టు ఎనర్జీ అంటే ఏమిటి? వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో ముఖ్యంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు?
0: యా, వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటిది ఒక అధునాతన కాన్సెప్ట్. ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో చాలా విరివిగా ఉపయోగపడుతున్నటువంటిది. అయితే భారతదేశంలోనూ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా కాకినాడ, కడప మరియు నెల్లూరు నగరాల్లో కూడా దీన్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఇది రీసైక్లింగ్ చేయడానికి వీలు కాని పొడి చెత్తను దహనం చేయడం ద్వారా లేదా జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ని ఉత్పత్తి చేయడం ద్వారా విద్యుత్ లేదా ఇంధనం తయారు చేయడాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటారు. ఈ ప్రక్రియలో మనం మున్సిపాలిటీల నుండి లేదా స్థానిక సంస్థల నుండి వచ్చేటువంటి చెత్తను మండించడం ద్వారా వచ్చేటువంటి హీట్ ఎనర్జీని ఉపయోగించి ఆ హీట్ ఎనర్జీని మనము స్టీమ్ గా కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ ని టర్బైన్స్ ని రొటేట్ చేయడం ద్వారా మన విద్యుత్ శక్తిని ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో వాయు కాలుష్యం వెలువడకుండా అధునాతన ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్, F-gas ఫిల్టర్స్, స్క్రబ్బర్స్ లాంటివి కూడా వాడడం ద్వారా అటు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తూ చెత్త నుండి మనం శక్తిని ఉత్పత్తి చేయవచ్చు.
1: సార్, దొంతాలి ప్రాంతంలో ప్రతిపాదించిన 12 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నెల్లూరు నగరంలోని ఘన వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చంటారు?
0: యా, నెల్లూరు నగరానికి ప్రతిపాదించినటువంటి 12 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇప్పుడు కాన్సెప్చువల్ ఫేజ్ అయి గ్రౌండింగ్ ఫేజ్ కి సిద్ధంగా ఉంది. సో త్వరలోనే ఆ ప్లాంట్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే దీని వలన నెల్లూరు నగరంలో ఉండేటువంటి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటువంటి 360 టన్నుల చెత్తతో పాటు పరిసర మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల నుండి మొత్తంగా ప్రతిరోజు 400 టన్నులుగా వచ్చేటువంటి చెత్తను ఎప్పటికప్పుడు మనం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు ఉపయోగించి మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాలకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
1: సార్, కొత్త నిబంధనలలో ఆన్లైన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ వ్యవస్థను ఎందుకు ప్రవేశపెట్టారు? దీని వల్ల వ్యర్థాల నిర్వహణలో పారదర్శకత ఎలా పెరుగుతుందంటారు?
0: ఖచ్చితంగా మనం ఆన్లైన్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ వ్యవస్థ వలన ముఖ్యంగా ఈ చెత్తను తరలించేటువంటి వాహనాల యొక్క కదలికలు, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్ నిర్వహణ యొక్క వివరాలు, ప్రాసెసింగ్ యూనిట్ల యొక్క పనితీరు, అదేవిధంగా రియల్ టైం బేసిస్ లో పర్యవేక్షించడానికి డిజిటల్ పోర్టల్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది, అదేవిధంగా బాధ్యత కూడా పెరుగుతుంది, అవినీతికి తావు ఉండదు, మరియు ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు సరిచేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
1: సార్, మీ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు దాదాపు 3 ISO సర్టిఫికేషన్స్ లభించాయి సార్. మరి వీటి ద్వారా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో తీసుకువచ్చిన ముఖ్యమైన మార్పులు ఏమిటంటారు?
0: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతం కంటే ఇప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్, ప్రతిరోజు దాదాపు 195,000 గృహాల నుండి చెత్త సేకరణ జరుగుతూ ఉంది. ప్రతిరోజు 200 వెహికల్స్ ద్వారా ప్రైమరీ ట్రాన్స్పోర్టేషన్ కలెక్షన్, అదేవిధంగా

0: ఆరు బిగ్ కాంపాక్టర్స్ ద్వారా సెకండరీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు గృహాల నుండి వాణిజ్య సముదాయాలు ఉండేటువంటి చెత్తను ఊరి బయటకి పంపిస్తూ అక్కడ ఈ మధ్య కాలంలోనే మొదలు పెట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా దాన్ని సెగ్రిగేట్ చేస్తూ వెట్ వేస్ట్ ని కంపోస్ట్ ద్వారా, అదేవిధంగా డ్రై వేస్ట్ ని మెథడ్ రికవరీ ఫెసిలిటీకి పంపించడం ద్వారా ఈ ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది సజావుగా శాస్త్రీయ పద్ధతిలో సాగుతుంది. అందుకే ISO సర్టిఫికేషన్ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చారు. అంతేకాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ప్రకటించినటువంటి నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించి కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, దేశ స్థాయిలో 9వ ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది.
1: సార్, కార్యక్రమంలో చివరగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం పరిశుభ్రమైన మరియు వ్యర్థరహిత సమాజం కోసం మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
0: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతాయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మన భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పౌర స్పృహతో నెల్లూరు నగరాన్ని పరిశుభ్ర నగరంగా ఉంచడంలో మీరందరూ కూడా నడుం బిగించాలని, మీరందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆకాశవాణి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.
1: సరి, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థాంక్యూ, ధన్యవాదాలు.
1: ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వినగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరి చూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్ అది సంగతి. మరి మన హైవేలో నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్ లో పొడవైన నది ఏది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే చాలా ఈజీగా పంపించేశారు అందరూ కూడా. సో అందరికీ తెలిసిన నది, అందరికీ ఇష్టమైన నది. మరి ఇందాకటి నుంచి మనం చాలా మాట్లాడుకున్నాం నది గురించి అయితే తెలుసుకోవాలి కదా. మరి ఈ నది ఏ నది తెలుసుకుందాం. ముందుగా ఆన్సర్స్ అయితే చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది.

హాయ్ మేడం, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో. ఈ ఆన్సర్ వల్ల కొన్ని ఉన్నాయి. ఏంటంటే, ఈ ఊరు పేరు చాలా మందికి ఉండే ఉంటుంది, అది విషయం. సో మొత్తానికి విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా కృష్ణానది అనుకుంటున్నారు నరేష్ గారు, మెర్సీ విజయ గారు, కాదు ఇంకో నది ఉంది. అండ్ అలాగే నైలు నది అనుకుంటున్నారు మోహన్ రావు గారు, హేమప్రియ గారు కప్పల్దొడ్డి నుంచి. కాదండి, మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఏపీలో ఉన్న నది గురించి అడిగాను. అండ్ అలాగే నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వాసు గారు చనమండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందన అమ్మ, ఎలా ఉన్నారు, బాగున్నారా అంటూ నరసింహారెడ్డి టుడే లేట్ ప్రజెంట్ అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ తో. ఓకే, లేట్ కమ్మర్ లిస్ట్ లోకి జాయిన్ చేసేద్దాం అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అది ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా పంపించేశారు, వెరీ నైస్. అండ్ కలమందలపాడు నుంచి కాసిం గారు, ముత్తుజావలి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి మజూమ్ వలి గారు కృష్ణ అంటూ పంపించారు, కృష్ణా నది అనుకుంటున్నారా, ఓకే కానీ అది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ ఇమ్రాన్ గారు పంపించారు, సీమ ఇద్దరు కూడా విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెండో ప్రశ్నకు సమాధానం అంటూ వేటపాల నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. పుష్కరాలు కూడా వస్తాయి అంట. ఓకే ఓకే ఓకే, ఇలా క్లూలు ఇచ్చేస్తే ఎట్లా మరి. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు బడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మన ఏపీలో ఉన్న అతి పొడవైన నది అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు సచి భార్గవి గారు తాడిపత్ర నుంచి. అండ్ అలాగే రెడ్డన్న గారు కడప నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఖుదూస్ బాషా గారు పంపించారు. అదే కదా మీ పేరు, బాషానే కదా. ఓకే, నందికొట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ దుర్గారావు గారు పంపించారు, మన రేడియో స్టేషన్ పక్కనే ఉందంట, అవునా, ఓకే ఓకే కానీ అది ఆన్సర్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అందిస్తున్నాం, విఘ్నరాజ నీకు వందనం అంటూ పంపించారు. త్వరగా రావయ్యా, బుల్లి వాహనంపై మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళయ్యా అంటున్నారు రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ గారు. ఎస్ ఎస్, మన గణేష్ ఈస్ కమింగ్, హీజ్ ఆన్ ద వే. సో నేను కూడా చిట్టి వినాయకుడి కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్ గా, అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ రఘువీర్ సింగ్ గారు. అండ్ అలాగే మంచి సాంగ్ వినిపించారు నేను నాను మూవీ నుంచి అంటూ మధుసూదన్ గారు పాపనే పాలన నుంచి పంపించారు. యాక్చువల్లీ ఈరోజు యాక్ట్రెస్ శ్రేయ బర్త్డే అనమాట, అందుకని తనకి డెడికేట్ చేసేసాను ఈ సాంగ్ అయితే. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జ్యోతుల రాజారావు గారు చీమలపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అరుణ గారు జోత్స్నగర్ అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ నరేష్ గారు, మెర్సీ విజయ గారు. అండ్ అలాగే చిన్నారావు గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్, బాగున్నారా అంటూ అనుష గారు, డానియల్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఫైన్ అండి. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, హాయ్ చందన అంటూ పంపించారు ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ తో. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నర్సాపురం నుంచి పాపారావు గారు నైలు నది అనుకుంటున్నారట, కానీ ఆన్సర్ అది కాదండి. అండ్ అలాగే చెల్లపాండి మరి మోన్షా ఇద్దరు కూడా పంపించారు మధురై నుంచి కరెక్ట్ ఆన్సర్ తో. అండ్ అలాగే నవాబ్ గారు పంపించారు నర్సరావుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మా స్థానానికి మా జిల్లా పేరు కూడా అదే చందన అంటున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అందుకే నేను మీ ఊరు పేరు చెప్పట్లేదు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహ గారు, పద్మభాయ్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మార్కాపూర్ నుంచి హరిబాబు గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరింతకీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అతి పొడవైన నది ఏది అని చెప్పబోయే ముందు సుజాత శ్రీనివాస్ గారు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నేనైతే చెప్పను గాని పాట వినిపించేస్తున్నాను, మరి వినేసేయండి ఆన్సర్ అదే. మరి ఇంత అందమైన పాటని చిత్ర రూపేణ మనకు అందించారు, మరి ఈ మూవీలో మనకి ఆ పాట అయితే ఉంది కదా, మరి ఆ పాటను వినిపించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ఈ పాట వినేసేయండి. మనకి రకరకాల లోహాలు ఉంటాయి అంటే మెటల్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏ లోహం రూమ్

టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉంటుంది. అంటే 25 డిగ్రీస్ ఆ టెంపరేచర్ లో మనకి ఒక మెటల్ లిక్విడ్ గా మారుతుంది అనమాట, అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది. అది ఏంటది, ఆ లోహం పేరేంటి? ఏ లోహం రూమ్ టెంపరేచర్ వద్ద ద్రవ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది? తెలిస్తే ఆన్సర్ చేయండి 08662488814 కి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు

0: టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మల్లీసన్ నుంచి సాంగ్ అయితే వినేశారు. మనమైతే హార్వెల్లో ఉన్నాం కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ లోహం రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉంటుంది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి మనీ. మరి చూసేద్దాం ఎవరెవరు ఏవే ఆన్సర్స్ పంపించేశారో. మరి ఇందాక అలా అలా అలా పాట అయితే వినేశారు కదా, గోదావరి, అది ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఏమేమి ఆన్సర్స్ వచ్చాయి, అసలు ఎవరు ఏం పంపించారు చూసేద్దాం. గోదావరి అంటూ ఇందాక క్వశ్చన్ కి పంపించారనమాట రాజశేఖర్ గారు భీమినగర్ నుంచి. ఓకే నెక్స్ట్ ఇంకా ఓకే కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు, కనకారావు గారు పడని నుంచి పంపించారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరు పంపించారు, నర్సాపూర్ నుంచి పాపారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శృతలోహం అట. ఓకే ఎవరు, మూసపేట నుంచి నరేష్ గారు, మెస్విజయ గారు, కానీ ఇది కాదండి. అండ్ అలాగే అరమిలి సీతమహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చెలపాండి మోనిషా తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోపాలకృష్ణ గారు నాయుడుపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు విజయ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడన్ నుంచి పంపించారు, సో ఇదైతే కాదు, ఈ లోహం అయితే కాదు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శిరీష గారట. ఓకే నెక్స్ట్ ఇంకెవరు చేశారు, మెర్క్యూరీ అంటున్నారు సత్యభార్గవి గారు తాడిపత్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందల్పాడు నుంచి ఖాసిం గారు, ముద్దవలి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, ప్రస్తుతం ఏపీలో కృష్ణానది అంటున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అండ్ ఎన్జిఓ నుంచి కడప నుంచి పంపించారనమాట రెడ్డన్న గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, సాయి శిరీష గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుష గారు పంపించారు, డానియల్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమాదేవి గారు, రత్న గారు, ఎర్రమ్మ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు కోనంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయ వాళ్ళ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు. నీరు అనుకుంటున్నారట, నీరే లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, యాక్చువల్లీ నీరు మెటల్ కాదు, అది మీరు ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ చందన అంటున్నారు బై ఎనీ ఛాన్స్ అంటూ అర్జున్ గారు అడుగుతున్నారు. అర్జున్ గారు గుడ్ మార్నింగ్ మీకు, అండ్ కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్లీ మీరు పంపించింది ఎనీ ఛాన్స్ కాదు, అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రఘుబీర్ సింగ్ సుగ్నాభాయ్ గారు ఏలూరు నుంచి పంపించారు, మరలా మీ దర్శనం ఎప్పుడు అంటూ. నేనా, వస్తా వస్తా, గణేష్ ని కాసేపు అలా పలకరించి గణేష్ తో టైం స్పెండ్ చేసి అప్పుడు వస్తా, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పేశారు కాబట్టి మా జిల్లా పేరు చెప్పేసేయండి అంటూ పంపించారు. ఎవరు త్రిమూర్తుల గుప్తా గారు, ఇదేంటిది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంట, సో అది విషయం. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు పంపించారు. అండ్ అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రీవాణి, ఆదిత్య, సీత రావట్లేదు అంటారా, చెప్దాం వాళ్ళ ముగ్గురిని అలా పిలిచి ఎందుకు.

మీరు రావట్లేదు అని అడుగుతా నేనైతే. ఈరోజు నిఖిల్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లక్ష్మీ లావణ్య అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ శ్రావ్యశ్రీ తులసి అండ్ ఫ్యామిలీ పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆదినారాయణ గారు బుచ్చయ్య కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్.

మరి ఏ లోహాన్ని మనం రూమ్ టెంపరేచర్ లో ద్రవ రూపంలో చూడొచ్చు అని అంటే పాదరసాన్ని అన్నమాట. అండ్ దీనికి రీజన్ ఏంటి అని అంటే సాధారణంగా ఉండే రూమ్ టెంపరేచర్లు ఇది మనకి లిక్విడ్ ఫార్మాట్ లో ఉంటుందన్నమాట. దానికి రీజన్ ఇందులో ఉండే లెవెల్ ద్రవీభవన లెవెల్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అనమాట. సో అది విషయం. అండ్ ఈ రోజైతే మన హైవేలు ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను, మరి అది విషయం. అండ్ ఇదే కొత్త అప్డేట్ అయితే మరి ఇంతకి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. మనకి ఈ భూమి మీద రకరకాల జంతువులు ఉన్నాయి మనకు తెలిసిందే, కానీ వాటిల్లో ఒక జంతువు మటుకు తన నాలుకను బయటికి పెట్టలేదన్నమాట, అంటే బయటికి తీయలేదు. అది ఏ జంతువు? అంటే అదొక ప్రాణి అనుకోండి, అది జంతువు అని నేను అనను, అదొక ప్రాణి. సో ఏ ప్రాణి తన నాలుకను బయటికి తీయలేదు? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814. ఏ ప్రాణి తన నాలుకను బయటికి తీయలేదు, చూపించలేదు? మీకు తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఈలోపు ఒక మంచి సాంగ్ వినేయండి. వింటూ స్టే ట్యూన్డ్.

అర్జున్ మూవీ నుంచి సాంగ్ వినేశారు హరవీలలో మనం ఉన్నాం. మరి ఫైనల్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారో చూద్దాం. ఏ జంతువు తన నాలుకను బయటికి పెట్టలేదు, బయటికి చూపిలేదు, బయటకు తీయలేదు, ఏదైనా అనుకోండి. మరి ఆన్సర్స్ అయితే జంతువు అని కాదులే కానీ ప్రాణం తీసుకోండి. మళ్ళీ దీన్ని జంతువుని చదివేస్తే అందరూ నన్నే అంటారు ఇప్పటిదాకా నేచర్ గురించి మాట్లాడింది చందన అని. సో ఒక అందమైన కాదులే, ఒక మంచి కూడా కాదులే, ఒక ప్రాణి. సో అది విషయం, మరి చెప్పేద్దాం ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారనేది. ప్రసాద్ గారు హిందూపురా హరినాథపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ నిఖిల్ గారు చేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇది ఏంటండి, దేవసేన గారు ఏదో ఆన్సర్ చేశారు, నాకేం అర్థం కాల. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి పంపించారు విజయలక్ష్మి గారు, చాప కాని కోడి అంట, ఇలాంటి డౌట్ ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు, కరెక్ట్ ఆన్సర్ కాదో కూడా చెప్పలేను నేను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి పంపించారు వెలగలేరు నుంచి ఎవరు, శిరీష గారు. శిరీష గారు మీ పేరు మర్చిపోయారు, మీరు ఊరు పేరు మాత్రం పెట్టారు. నెక్స్ట్ ఇంకా విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చిలుక అనుకుంటున్నారు, నరేష్ గారు మెర్సి విజయ గారు కానీ కాదండి, మూసపేట నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా చక్కని స్వరంతో మైమర్పిస్తున్న మీ కార్యక్రమానికి అభినందనలు అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ చీమకోడి అంటూ పంపించారు, ఇది కూడా కాదండి. రాజశేఖర్ గారు బీవీ నగర్ నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎన్జీఓ కాలనీ నుంచి రెడ్డన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ, కర్నూలు నుంచి నజరీన్.

అంటున్నారు, నజీర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎలక అనుకుంటున్నారు సాయి శిరీష గారు కాదండి. అండ్ చెల్లపాండి మరి గారు మోనిషా మదురై నుంచి పాంగోలిన్ అంటున్నారు, సో అది కూడా కాదు. బీడుపల్లి నుంచి బాబాజాన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే విజయ వేదాంతం జానకి గారు అన్ని మంచి ప్రశ్నలు వేశారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పదకొండు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ సాయి గన్ పంపించారు కుండల మార్కెట్ అట, సో ఎలుక అనుకుంటున్నారు కాదండి. అండ్ చిన్నారావు గారు పంపించారు దేవినగర్ నుంచి తాబేలు అంటూ కాదండి, కానీ క్లూ అదే అంటే తాబేలు లాగా ఇది కూడా అలా రెప్టైల్ అనమాట అది విషయం. అండ్ అలాగే ఆన్సర్ చేశారు వినాయకుడి కోసం స్వరం సిద్ధం అంటున్నారు, సర్వం సిద్ధం, సారీ సారీ, ఎవరు దీప అలాగే శివకుమార్ రీతు అందరూ కూడా కర్నూలు నుంచి. ఓకే, యాక్చువల్లీ మా ఇంటి ఏరియాలో కూడా అక్కడ ఆల్రెడీ పందిళ్ళు అన్ని సిద్ధంగా ఉన్నాయన్నమాట. అండ్ ఏదన్నా అదొక మంచి ఫెస్టివల్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు, నర్సాపూర్ నుంచి పాపారావు గారు కరెక్ట్ ఆన్సర్తో. సో మీరు మీ పేరుని కూడా పంపించండి ఈసారి. అండ్ అలాగే ఉమాదేవి గారు, రత్న గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కోనంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాస్త ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు బంగార్దలి అంటున్నారు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ చందన, మీ క్వశ్చన్స్ కష్టంగానే అనిపించింది సరే, ఒకరి ఒక రాయి విసురుదామనా, ఓకే ఓకే, ఒక రాయి విసురుదాం అనుకుని ఆన్సర్ పడుతున్నాను. మా ఇంట్లో కోడి వచ్చింది, దాని నాలుక బయట పెట్టలేదు, మరి కప్ప అదే ఫ్రాగ్, దానికి నాలుక చూడలేదు, వాటి నాలుక ఉంది నాకు కనిపించట్లేదు, ఏమో మరి అంటున్నారు. మొత్తానికి కప్ప కోడి అనమాట, ఈ రెండు కూడా కాదండి ఆన్సర్స్. మీ రాయి అలా పక్కకి వెళ్లి నదిలో పడింది అది సంగతి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ హాయ్ చందన అంటూ స్వాగతిస్తూ అరుణ అండ్ నరీష్ శ్రీనివాస్ జోస్న అందరూ కూడా పంపించారు అయ్యప్ప నగర్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు, ఎలిఫెంటా కాదు, దాని పక్కన నుంచి మీరు పంపించిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ సముద్రంలో నివసించే జంతువు అంటున్నారు, యాక్చువల్లీ ఇది నీళ్ళలోనూ ఉంటుంది బయట కూడా ఉండగలదు కదా, అనుష గారు అండ్ డానియల్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అనంతపూర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ అక్టర్ వల్లి భాషా ఇమాంబి అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజశేఖర రెడ్డి గారు ఆదుర్ని నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తారంటూ అడుగుతున్నారు, చెప్పాక గణేష్ ని పలకరించి అప్పుడు మీ అందరినీ పలకరిస్తా అది సంగతి. నెక్స్ట్ ఇంకా ముసపేట నుంచి నరేష్ గారు ఫ్యామిలీ పంపించారు, చిరుతపురి కాదండి. అండ్ తిరుపతి నుంచి దేవసేన గారు కుందేలు అనుకుంటున్నారా, సో కుందేలు కాదండి అది విషయం. నెక్స్ట్ ఇంకా బీవీ నగర్ నుంచి రాజశేఖర్ గారు నత్త అనుకుంటున్నారు, నత్త కూడా కాదండి, నత్త అని చెప్పి అడుగుతున్నారు సాయి శిరీష గారు, కప్ప గాని నత్త గాని అంట ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇంకా గరీబ్ డైల నవాజ్ గారు పంపించారనమాట నత్త అంటూ నర్సరావుపేట నుంచి కాదండి. అండ్ ఆదినారాయణ గారు బుచ్చయ్య గారు బుచ్చయ్య కాలనీ నుంచి పంపించారు, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చెలపాండి మరి నుంచి మోన్ష గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ ఆన్సర్ నేను చదివేశానండి ఆల్రెడీ, బాగుందని మీ ఆన్సర్ కరెక్ట్ అని కూడా చెప్పేశాను, విషెస్ చెప్పేశాను త్రిమూర్తులు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆవు అనుకుంటున్నారు ఎవరు అని అంటే నరేష్ గారు, సో కాదండి. అండ్ ఇప్పుడే తెలిసింది ఆన్సర్ అంటూ దేవసేన గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఏ జంతువు తన నాలుకను బయటపెట్టలేదు అని అంటే ఇది జంతువు కింద తీసుకోవడం కన్నా ఒక రెప్టైల్ కింద తీసుకోవడం బెటర్, ఎందుకంటే అది ఇలా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది కాబట్టి మొసలి అనమాట. ఎందుకు అనంటే దాని నోటికి అన్నా దాని నాలిక చాలా చిన్నగా ఉండి అది దాని కింద దవడి భాగంలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి అందువల్ల అది బయటపెట్టలేదు. సో ఇది మన ప్రోగ్రామ్ ఇవాళ హర్వీలు. అండ్ మీ అందరినీ త్వరలోనే మళ్ళీ కలుస్తాను, సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్, నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది.

అనంతరం రాష్టంలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కేరళంలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడి నుంచే పిఠాపురం అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు. తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ప్రకటించారు. వీటి నిర్మాణం పూర్తయితే 175 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పసుపు సాగుకు ఊతమిచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ 40% రాయితీ అందించనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 17న ఉచిత రక్తదాన శిబిరాలు ఆశీర్వాద్ కదియా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 622 పాయింట్లు కోల్పోయి 74268 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 221 పాయింట్లు కుంగి 23256 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.79గా ఉంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటూ అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3
2: సినిమా కబుర్లు.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
0: సినిమా కబుర్లు.

హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. 11:12 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో సినిమా కబుర్లలోకి వచ్చేసాం కదా. మరి నేను ఇక సినిమా కబుర్లు కొత్త కొత్తవి ఏం మాట్లాడబోతున్నాను. ఇప్పుడైతే ఇరుమూరి సక్సెస్ మీట్ చాలా జోష్గా కంప్లీట్ చేసేసుకుంది. సో ఇరుమూడు ఎక్కడికి వెళ్ళినా సరే మన రవితేజ గారు ఫ్యాన్స్ అసలు మామూలుగా వదలట్లేదు. అండ్ నటుడిగా తనకి సంతృప్తినిచ్చిన ఫిల్మ్ గా మరి రవితేజ గారు కూడా చెప్తున్నారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేశారు కదా. అయితే ఈ ఇరుమూడి సక్సెస్ మీట్ లో డైరెక్టర్ గోపీచంద్ మదనేడి గారు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చేశారు. సో రవితేజ గారితో నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఖచ్చితంగా సినిమా చేస్తాను అండ్ ఇరుమూడికి మించిన సక్సెస్ అయితే అవుతుంది నేను తీయబోయే సినిమా అని కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో ఇది డైరెక్టర్స్ లో ఒక చిన్న కాంపిటీషన్ అనకూడదు కానీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో ఒకరిని మించి ఇంకొకరు, ఇంకొకరిని మించి ఇంకొకరు ఇలా మంచి మంచి సినిమాలు తీయాలనే ఒక ఆసక్తిగా మారిపోతుందన్నమాట తొందరగా ఇండస్ట్రీ అయితే. సో ఇంకా మిగతా డైరెక్టర్స్ కూడా ఖచ్చితంగా నన్ను మించిన ఇంకా సినిమాలు తీయాలి అని అందరికీ ముందుగానే హింట్ చేస్తున్నారనమాట. మరి చూడాలి గోపీచంద్ మురళిని గారితో నెక్స్ట్ మన రవితేజ గారు సినిమా తీయబోతున్నారు. సో ఈ సినిమా డీటెయిల్స్ అన్ని తెలియాలి అంటే ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ అయితే గోపీచంద్ గారు బాలకృష్ణ గారితో దాదా అనే ఫిల్మ్ తీస్తూ చాలా బిజీగా ఉన్నారనమాట. ఇదొక పవర్ఫుల్ ప్రాజెక్ట్. మరి చూడాలి ఏది ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉందాం సినిమా కబుర్లలో. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ మిరపకాయ సినిమా నుంచి వినేశారు కదా. అండ్ ఈ రోజు ఇద్దరు హీరోయిన్స్ పుట్టినరోజులు కూడా. సో హీరోయిన్ శ్రియా చరణ్ పుట్టినరోజు, అలాగే మన హీరోయిన్ అంజలి గారు. సో ఈ ఇద్దరు సినిమాలతో ఎన్ని సూపర్ హిట్స్ కొట్టారో ఇప్పటికీ మనల్ని అందరినీ ఎంతగా అలరిస్తున్నారు. శ్రియా గారు ఎప్పటి నుంచి ఉన్నారండి, ఇష్టం సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసి, అండ్ రీసెంట్ గా మిరాయ్ సినిమాలో తన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా, చాలా బాగుంది కదా. అండ్ ఇంకా అప్కమింగ్ ఫిలిమ్స్ చాలానే ఉన్నాయి తనవి. సో వాళ్ళిద్దరికీ కూడా తన వాళ్ళ కెరీర్ లో ఇలానే ఎప్పుడు బిజీగా ఉంటూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని హ్యాపీ బర్త్డే విషయం తెలియజేస్తూ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ శివాజీ ఫిలిం నుంచి, అలాగే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు నుంచి కూడా ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వాన చినుకులు ఇట్టా తడిపితే అంటున్నారు కదా, సో సాంగ్ అయితే వినిజం. ఆ ఏదో వాన చినుకులు మన విజయవాడని కూడా తడిపిస్తే ఎంత బాగుంటాయండి. సో నిన్న ఈవినింగ్ అయితే చాలా సడన్ గా మంచిగా వర్షం అయితే పడిపోయింది. మరి ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి బాగా కూల్ కూల్ గా ఉంది క్లైమేట్. మరి ఎనీ టైం మన వరుణుడు అలా కులుస్తాడేమో విజయవాడలో చూడాలి. ఓకే, మీరు మాత్రం బయటకు వచ్చే వాళ్ళు మీ పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకోండి అండ్ కేర్ఫుల్ గా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా. సో ఇక ఓజీ గురించి మాట్లాడుకుందామా? సో ఎందుకంటే ఓజీ వచ్చేసిన తర్వాత ఓజీ యూనివర్స్, సో నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రాబోతుంది ఏంటి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మన పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. మరి సుజీత్ డైరెక్షన్ లో ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ ఓజీ ఫిలిం లో అయితే మాత్రం మ్యూజిక్ అదరగొట్టేశారు కదా. ఇంతకీ మెయిన్ గా మన పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ అయితే ఉంటుందండి ఆ మ్యూజిక్ కానివ్వండి, ఓజీ సాంగ్ సూపర్ కదా. మరి తర్వాత వచ్చే ఈ ఓజీ యూనివర్స్ కి సంబంధించి ఒక చిన్న ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది కాసేపట్లోనే అలా రిలీజ్ చేశారో లేదో వెంటనే అది ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది తెలుసా. మరి ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ గా ఉందని చెప్పేసి కామెంట్స్ కూడా చేసేస్తున్నారు. ఇక చూడాలి ఇంకా మన తమన్ గారు ఇంకా ఎలాంటి సర్ప్రైజ్లు ఇస్తారు, మ్యూజిక్ ఇంకా ఎలా ఉండబోతోంది, ఈ ఫిలిం కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఏంటి అనేది మాత్రం తెలియాలంటే ఇంకొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సింది. సో ఓజీ యూనివర్స్ త్వరగానే మనం రిలీజ్ అయిపోవాలని కూడా కోరుకుంటూ మీ అందరి కోసం ఓజీ నుంచి టైటిల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నారు. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
1: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
0: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
1: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
0: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
1: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతేమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
0: అవునా అత్తయ్య?
1: ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేమ్ వాటర్ సేమ్ ఫ్యూచర్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సిగ్నల్ ఫిలిం నుంచి సాంగ్ వినేశారు కదా, మరి మీరు ఏంటగా చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. 11:42 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నాగ చైతన్య గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం అంటే వృషకర్మ ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకుంది షూటింగ్ అంతా కూడా. ఇక డిసెంబర్ 4 ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారనమాట. సో కొత్తగా వచ్చిన రిలీజ్ డేట్ ఇది. ఇది వరకు అయితే డిసెంబర్ 3 అట్లా అనుకున్నారు, కానీ అదే డేట్ లో ప్రభాస్ గారు నటించిన ఫౌజీ రిలీజ్ కాబోతోంది. కాబట్టి కాస్త ఇంకా కొంచెం సస్పెన్స్ లోనే ఉంది. ఈ నెక్స్ట్ డేనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా లేకపోతే ఇంకా ఏమన్నా పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఈ వృషకర్మని అనేది మాత్రం చూడాలన్నమాట. సో మొత్తానికి ఒక చిన్న చేంజ్ అయితే చెప్పేశారనమాట. మొత్తానికి 4 డిసెంబర్ అయితే చేస్తున్నాం అని మాత్రం చెప్పారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళం, కన్నడ లాంగ్వేజెస్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. అదే విషయం మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం తర్వాత తొందరలో. మరి మీ ఇంటోనే చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్వింగ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 జబర్దస్త్ ఫిలిం నుంచి జబర్దస్త్ సాంగ్ అయితే.

వినేశారు కదా, మరి సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. హీరో సూర్య గారు వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా అలా వచ్చింది, వెంటనే సూపర్ హిట్ కొట్టేసింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు తెలుసా. అది కూడా ఎంతో దూరంలో లేదు, నవంబర్ 6 తన నెక్స్ట్ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు హీరో సూర్య. అయితే ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే, సినిమా పేరు సీన్. మరి ఆయన ఇందులో ఒక డీఎస్పీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. కానీ ఆల్రెడీ మనకు తెలుసు పోలీస్ క్యారెక్టర్ మనకి సింగం సినిమాలో ఆల్రెడీ చూపించేశారు, ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి అందరినీ మెప్పించేశారు కదా. అయితే సింగం సినిమాలో కనిపించినంతగా స్ట్రిక్ట్ గా ఉండరు, కానీ ఇందులో ఒక డిఫరెంట్ సైకో తరహా పోలీస్ పాత్ర అనమాట ఇది. అండ్ అంత నెగ్లెక్టెడ్ గా రూడ్ బిహేవియర్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా మనకి సీన్ సినిమాలో హీరో సూర్య కనిపించబోతున్నారు. మరి ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అనేది చూడాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. నవంబర్ 6 వరకు థియేటర్స్ కి వెళ్లి హాయిగా సినిమా చూసేయచ్చు. మరి ఆవేశం మూవీ డైరెక్టర్ జీతు మాధవన్ గారు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనమాట. మరి సూర్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగనుంది. ఈ గవర్నెన్స్ ఫైళ్ల పరిష్కారం, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లాల ర్యాంకింగ్స్, భూ పరిపాలన, కేంద్ర నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పరిస్థితిపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమీక్షలో ప్రస్తుతం రాష్టంలో విద్యుత్ వినియోగం వేసవిని తలపించే స్థాయిలోనే కొనసాగుతుందని అధికారులు మంత్రికి వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఈ రోజు పట్టాలు అదుపుతప్పడంతో పునరుద్దరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైలు నెంబర్ 67285 రాజమండ్రి విశాఖపట్నం ప్యాసింజర్ మరియు రైలు నెంబర్ 67286 విశాఖపట్నం రాజమండ్రి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే తెలిపింది. రేపు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతోందని అనంతపురం జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్ ఈ భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో రాజీ పడదగ్గ కేసులను నిర్ధారించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించేందుకు అందరూ సమిష్టిగా

ప్రతిపాదించాలని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సిహెచ్ మధుసూదన్ రావు అన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన రాష్టస్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల రద్దీని నియంత్రించేందుకు తిరుపతి నగరంలో 7 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను సిద్దం చేస్తున్నారు. భక్తులు ఏ మార్గాల్లో తిరుపతికి చేరుకుంటారో పరిశీలించి వాటికి అనుగుణంగా వాహనాలను పార్కింగ్ కేంద్రాలకు మళ్లించనున్నారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణులను కాపాడటం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

భారతి ఎఫ్ఎం 101.3. లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12 o'clock దాటి 8 minutes అయిపోయింది. క్లాక్ లో టైం చూస్తే మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్న మనం, నేను మీ ఆర్జే తేజ. మరి ఇక మనమైతే విజువల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా, మరి ఈ రోజు మన మీకు తెలుసాలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే అందమైన గోదావరి గురించి మాట్లాడుకుందాం. అసలు క్లైమేట్ చాలా చల్లగా బాగుంది కదా, మరి అక్కడక్కడ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. సో ఇక ఈ క్లైమేట్ లో చక్కగా గోదావరి నది గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. మరి గోదావరి నదిని మన దేశంలో తెలుసు కదా, గంగా, సింధు నదుల తర్వాత అతి పొడవైన నదిగా చెప్తారు. మరి మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకేశ్వరంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించింది గోదావరి. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందుకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుందన్నమాట. ఇక తర్వాత ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం, ములుగు ఈ జిల్లాల నుంచి ప్రవహిస్తూ అలా భద్రాచలం వరకు చేరుకుంటుంది. సో భద్రాచలం చేరుకుని ఏపీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఏపీలో చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల నుంచి ప్రవహిస్తూ అంతర్వేది వద్ద బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది మన అందమైన గోదావరి నది. ఇక తర్వాత మరిన్ని విషయాలు గోదావరి గురించి మాట్లాడుకుందామండి. అసలు ఈ నది పొడవు మొత్తం ఎంత ఉంది, అసలు ఈ చరిత్ర, గోదావరి నది చరిత్ర గురించి కూడా కొన్ని విశేషాలు ఈ రోజు మనం మీకు తెలుసాలో తెలుసుకుందాం. మరి దానికంటే ముందు మన తెలుగు సినిమా పాటల్లో అసలు గోదావరి పేరుతో వచ్చే పాటలు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో అద్భుతమైన పాటలు, మరి అవన్నీ కూడా ఈ రోజు మనం విందాం. ఫస్ట్ అయితే గోదావరి నుంచి టైటిల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, బాలుగారి వాయిస్ లో వస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:21 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి అందమైన గోదావరి నది గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక గోదావరి నది మొత్తం పొడవు 14.65 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో పట్టణాలున్నాయి, ఇంకా ఎన్నో ఉపనదులు కూడా ఉన్నాయి. అంటే ధవళేశ్వరం దగ్గర గోదావరి నది 7 పాయలుగా చీలుతుంది. మరి వాటిని సప్త ఋషుల పేర్లతో పిలుస్తారు. గోదావరి నదిని దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్, తెలివాహి, తర్వాత కవుల నది అనే పదాలతో కూడా, ఇన్ని రకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు తెలుసా. మరి ఈ గోదావరి నది యొక్క దృశ్యం ప్రతి ఒక్కరిలో కావ్యభావం కలిగిస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా మంది కవులు, రచయితలు గోదావరి నది మీద పాటలు రచించారు, మనం కూడా చాలా విన్నాం కదా. ఇక సినిమా డైరెక్టర్లు బాపు గారి దగ్గర నుంచి ఎంతో మంది గోదావరి అందాలను వెండి తెరకెక్కించారు. ఇక చల్లని ప్రశాంత వెన్నెల రాత్రిలో గోదావరి నదిలో బోట్ షికారు మధురానుభూతినిస్తుంది కదా. ప్రకృతి పరిచిన పచ్చని తివాచీపై కూర్చుని ప్రవహిస్తున్న ఆ గోదావరిని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదించడం ఒక అనుభూతి. మరి ఇంకా గోదావరి అందాలను చూడాలి అంటే ఖచ్చితంగా పాపికొండలు ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. రాజమండ్రికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి పాపికొండలు. ఇక బోట్ రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటే అసలు మరొక ప్రపంచంలోకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. సో మీరు కూడా మీ లైఫ్ లో

ఒక్కసారైనా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రిప్ అని చెప్పాలి పాపికొండల ట్రిప్. మరి ఖచ్చితంగా మరిన్ని విషయాలు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం, అంటే ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలతో సహా రష్యా ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలోని పరిస్థితి, వాణిజ్య సంబంధాలు, ఇంధన సహకారం వంటి అంశాలపై చర్చిస్తారు. రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్తో చర్చలు జరుపుతారు. అధ్యకుడు పెజేష్కియాన్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుంటారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరువురు నేతలు ప్రాంతీయ పరిణామాలతో సహా పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద, శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు మానవాళిలో దాదాపు సగం మందికి, ప్రపంచ జీడీపీలో దాదాపు 40% ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం 2026 ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ వాటా ఇప్పుడు 4వ వంతు ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ ఒక మూల స్తంభంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. స్వదేశీ తయారీ ఎగుమతులలో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయని తెలిపారు. ముడి పదార్థాలు, క్రిటికల్ మినరల్స్ సహా ఒక దేశం ఉత్పత్తుల కోసం మరో దేశం తమ మార్కెట్లను తెరిచి ఉంచాలని బ్రిక్స్ దేశాలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
2: ఇండియా ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. వి సీ బ్రిక్స్ యాజ్ ఎన్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ దీస్.

0: other products that India seeks to take to the world as a trusted partner.
1: 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామి వివేకానంద ప్రసంగాన్ని ఒక సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ ఆయన సందేశం మన దేశ నాగరికత విశిష్ట సంస్కృతి మూలాలను ప్రతిబింబించిందని అన్నారు. వివేకానంద స్ఫూర్తిదాయక మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రేపు ప్రారంభమయ్యే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో కూడిన ఆత్మీయ చారిత్రక సంబంధాలను పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ భాగస్వాములుగా గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు దృఢంగా కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. భారత్, ఉగాండాలు బలమైన స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటున్నాయని, ద్వైపాక్షిక, బహుపాక్షిక రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం పెరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా నైజీరియా విదేశాంగ మంత్రి బియాంకా ఒడుమెగ్వు ఒజుక్వు, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం, అటవీ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ సంరక్షకులు, రేంజర్లు సభ్యులకు ఈరోజు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. సుస్థిర భవిష్యత్తుకై తమ ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. దేశంలోని విస్తృత జీవ వైవిధ్యాన్ని అటవీ అధికారుల బృందం అంకిత భావంతో కాపాడుతోందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. దేశ సహజ సంపద రక్షణలో కార్చిచ్చులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన అధికారులను స్మరించుకుంటూ చెట్లు, నదులు, సహజ వనరులు మాత్రమే కాదని మానవాళికి జీవనాధార వ్యవస్థగా ఉన్నాయని భూపేందర్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. HPV సంక్రమణ, HPV సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షించడానికి మరో ముందడుగు ఇదని పేర్కొంది. ప్రతి టీకా దేశంలోని బాలికలను ఆరోగ్యకరమైన క్యాన్సర్ రహిత భవిష్యత్తుకు మరింత చేరువ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 7వ సంచిక ఈరోజు ముంబైలో ముగుస్తుంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, సమ్మిళిత ఫైనాన్స్ కోసం విశ్వసనీయ అనుసంధాన ప్రపంచ వ్యవస్థలు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్లు, సాంకేతిక కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు తదితర ప్రపంచ భాగస్వాములు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలు ఈరోజు జీఎఫ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోతైన సహకారం, బలమైన భాగస్వామ్యాల ద్వారా సుస్థిరతను పెంపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ప్రతి దేశ ఆర్థిక వ్యూహంలో స్థితిస్థాపకత కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. రేపు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈరోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం వైవిధ్యమైన వనరులు, మార్కెట్లు, సామర్థ్యాలు, అనుభవం కలిగిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోటుకు చేర్చుతుందని అన్నారు. ఈ కూటమి విధానాలను పోల్చుకునేందుకు కీలకమైన ఏర్పాట్ల బలోపేతానికి సభ్య దేశాల ఎంపికలను విస్తృతం చేసేందుకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థాగత సహకారంలోకి ప్రవేశించి బ్రిక్స్ కూటమి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది బ్రిక్స్ కు ఒక మైలురాయి అని పీయూష్ గోయల్ అన్నారు.
0: In its membership, agenda, and mechanisms of cooperation. India's chairship has sought to carry this evolution forward through the theme of building for resilience, innovation, cooperation, and sustainability.
1: ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అరుణాచల్

ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజులలో తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మహిళల ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా చేసిన ఘోరమైన దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దాడులలో మరణించిన దాదాపు 3000 మందిని స్మరించుకుంటూ వారికి అమెరికన్లు నివాళులర్పిస్తున్నారు. అమెరికాలో 2001 నాటి అల్ఖైదా విమాన హైజాకింగ్ల విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అల్ఖైదా హైజాకర్లు 4 ప్యాసింజర్ విమానాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. హార్ము జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత ఉపరితల వాహనాన్ని తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని ఐఆర్జీసీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక బలాలను ఉద్యోగాలు, సంపద శ్రేయస్సుగా మార్చేందుకు కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా బాలికలకు హెచ్పీవీ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి నేను మీ ఆర్జే తేజు. గోదావరి నది గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి గోదావరి నది చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే ఒకప్పుడు దేశంలో కరువు నిండిపోయి తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు ఆ ఋషులు ఏమనుకున్నారు, తమకు లేని తపోశక్తులు గౌతముడికి ఉన్నాయి అని చెప్పేసి ఈర్ష్యపడ్డారు. ఆ ఈర్ష్యతో ఒక మాయా గోవును పంపించి గౌతముడి పాడి పంటలు నాశనం చేయించారనమాట. అప్పుడు గౌతముడు ఏం చేశారు, ఒక దర్భతో ఆ గోవును కొట్టారనమాట. కొట్టగా అది కాస్త మరణించింది. ఇక ఆయనకి చాలా బాధ కలిగింది. గోహత్య నివృత్తి కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి గౌతముడు ఏం చేశారంటే శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు. ఇప్పుడు ఆ గంగనే గోదావరి నది లేదా గౌతమ నది అని పిలవడం మొదలెట్టారు. ఇక ఆ నదిని చనిపోయిన గోవు మీద నుండి ప్రవహించేలాగా చేసి ఆయన పాపాన్ని విముక్తి చేసుకున్నాడు. ఆ స్థలాన్నే గోష్పాద క్షేత్రంగా చెప్తూ ఉంటారు. మరి ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం అన్నమాట. సో ఇది దీని చరిత్ర. ఇక మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన గోదావరి గురించి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అసలు బోర్ అనేది కొట్టిన లిరిక్స్ ఏమైనా ఉన్నాయి తెలుగు పాటలకి అంటే గోదావరి గట్టు మీద ఆ చిన్న పిట్ట, లేదంటే గోదావరి గట్టు మీద రామచిలక. సో ఇది ఎన్నో పాటలు ఉన్నాయి కదా. మరి జమునా గారి సాంగ్ మనకి బాగా గుర్తు, గోదావరి గట్టు మీద, ఐ మీన్ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. సో అక్కడి నుంచి చూసుకుంటే తర్వాత నుంచి బోల్డ్ అని పాటలండి, గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ సంక్రాంతికి వస్తున్న మూవీలో మనం విన్నాం. సో ఈ లిరిక్స్ మాత్రం మనకి వినగానే భలే ఎక్కేస్తాయి మన బ్రెయిన్ కి, అంటే మన నేటివిటీకి దగ్గరలో. సో మన నది గురించి చెప్పిన పాటే కదా అన్నట్టుగా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇంకా ముందు ముందు రాబోయే పాటల్లో కూడా ఈ గోదావరి గట్టుని ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ముందు జనరేషన్ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది కూడా. సో అంతటి బ్యూటిఫుల్ లిరిక్స్ అనమాట. మరి నిజంగా మరి ప్రతి దేశంలోని, అంటే మన దేశంలోని ప్రతి జీవనదికి పుష్కరం ఎలా అయితే ఉంటుందో మన గోదావరి నదికి కూడా పుష్కరం అయితే ఉంటుంది కదా. మరి పంచాంగం ప్రకారం చూసుకుంటే గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరం అయితే వస్తుంది. సో లాస్ట్ గా పుష్కరాలు ఎప్పుడు జరిగాయి గుర్తుందా? 2015 జూలైలో అనమాట. ఇక నెక్స్ట్ రాబోయేది మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత, అంటే రాబోయే సంవత్సరం మన 2027 లోనే జూన్ లో ఈ పుష్కరాలు అయితే రాబోతున్నాయి. సో చాలా త్వరగానే వచ్చేసాయి, అంటే 12 ఇయర్స్ అప్లై కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక గోదావరి నది మీద ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని, శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్ట్, ఇంకా సర్ ఆర్థన్ కాటన్ ఆనకట్ట. మరి ఇవన్నీ ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఏం జరుగుతోంది, ఈ గోదావరి నది మనకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. అండ్ ఇంకా చెప్పుకోవాలి అంటే ఎంతో మంది మహాకవులు కూడా ఉన్నారండి. సో ఏనుగు లక్ష్మణ కవి, కూచిమంచి జగ్గ కవి, తిమ్మ కవి, ఇలా ఎంతో మంది తెలుగు కవులు గోదావరి ప్రాంతపు కవులుగా బాగా ఫేమస్ అయిపోయారు. అలాగే మన సినీ గేయ రచయిత ఆరుద్ర గారు గోదావరి నది మీద చేసిన వ్యాఖ్యలు కూడా మీకు గుర్తున్నాయా? వేదంలో గోదావరి ప్రవహిస్తుంటే చెల్లి, వెన్నెల వలె కృష్ణవేణి విహరిస్తుందే తల్లి అని అన్నారు. మరి గోదావరి మీద మాటలు కాని, పాటలు కాని, రచనలు కాని, కావ్యాలు కాని, అసలు ఏవైనా సరే తగ్గేదే లేదన్నట్టుగా ఉంటాయి. మరి ఇక ముందు రాబోయే కవులు కూడా అలానే గోదావరి నది మీద పాటలు, మాటలు ఎన్నో అందిస్తారు. సో అందమైన గోదావరి గురించి మనం ఈ రోజు మన షోలో మాట్లాడుకున్నాం కదా. సో ఇది ఇవాళ మన గోదావరి కబుర్లు అనమాట. ఇక నెక్స్ట్ మీకోసం గుండెల గోదావరి ఫిల్మ్ నుంచి ఇళయరాజా గారి వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ RJ తేజు.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు కొనసాగుతుంది. రాష్టంలో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో మొత్తం 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు సేవల గురించి సమాచారం అందించడానికి దక్షిణ కోస్తా రైల్వే హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేసింది. సంప్రదించవలసిన నెంబర్లు రాజమండ్రి 812-95-98-601, ఏలూరు 086-25-7-144, విజయవాడ 781-95-94-63లో సంప్రదించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్ల నాణ్యత చాలా బాగుందని, ఈ మార్పు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో వసతి సదుపాయం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కక్షిదారులు నేరుగా లేదా న్యాయవాదుల ద్వారా సంబంధిత కోర్టులను సంప్రదించి కేసులను పరిష్కరించుకోవాలని, లోక్ అదాలత్ ద్వారా సమయం డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. రష్యా అధ్యకుడు పుతిన్ భారత్ పర్యటనకు విచ్చేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.

ఎనర్జీ సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతమవడంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి నేను మీ ఆర్జే తేజు ధీరా ప్రోగ్రామ్ లో మనమున్నాం. 1:08 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు టాపిక్ ఏంటి? ఆకాశాన్ని చూసి మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం కదా, ఈ నక్షత్రాలు ఎలా వచ్చాయి, చందమామ ఎలా ఏర్పడింది, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, అసలు ఏంటి ఈ ఆకాశం, దాని మీద వెనక ఉన్న రహస్యాలు ఏంటి అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే కొంతమంది మాత్రమే పరిశోధనలు చేస్తూ వాటి గురించి అన్ని వివరాలు తెలియజేస్తారు. మరి ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపడడం మాత్రమే కాదు, ఆ ఆకాశం వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి పరిశోధన అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కదా. మరి ఏదైనా సరే మనకు తెలుస్తోంది ఇంత ఈజీగా అంటే పరిశోధనలతో మనల్ని ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని గురించి తెలియజేస్తున్న ఎంతో మంది ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆస్ట్రోఫిజిసిస్ట్ అని పిలుస్తారు కొంతమందిని, సో వాళ్ళవ్వచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిశోధన వల్లే మన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అన్ని తెలుస్తూ ఉంటాయి. మరి ఇలాంటి పరిశోధనతో భారత ఖగోళ శాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఒక ప్రముఖ శాస్త్రవేత్త గురించి, ఒక ప్రొఫెసర్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. మరి ఆవిడే డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. మరి అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి చాలా విశేషాలు మనం ఈ రోజు తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీ మనసు నాకు తెలుసు సినిమా నుంచి సాంగ్ విన్నారు కదా, మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీర ప్రోగ్రామ్ ని. మనమైతే మాట్లాడుకుంటున్నాం ఖగోళ శాస్త్రవేత్త గురించి, మరి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి. మరి ఆవిడ నక్షత్ర సమూహాలు అంటే స్టార్ క్లస్టర్స్ అని చెప్పి పిలుస్తాం కదా, సో నక్షత్ర సమూహాలు, నక్షత్రాల నిర్మాణం, విశ్వ పరిణామంపై ఆమె చాలా పరిశోధనలు అయితే చేశారనమాట. అవన్నీ ఎంతో విశిష్టమైనవిగా చెప్తారు. సో దీనికి గాను ఆవిడ కెరీర్ లో ఎన్నో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ సాధించారు, అండ్ విజ్ఞాన్ శ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇక రీసెంట్ గా మన 2026 లోనే రీసెంట్ గా కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ ని కూడా అందుకున్నారు. మరి ఈ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా ఆవిడ రికార్డ్ అయితే సృష్టించారనమాట. ఇక అన్నపూర్ణి గారు మాట్లాడుకుంటే పాలక్కడ్లోని విక్టోరియా కాలేజ్లో సైన్స్ విభాగంలో పాఠశాల విద్యను పూర్తి చేయడం జరిగింది. ఇక 1996 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి నక్షత్ర సమూహాల అధ్యయనాలు, నక్షత్ర పరిణామం అనే ఒక అంశంపై పీహెచ్డీ కూడా కంప్లీట్ చేశారు. ఇక ఆవిడ వయోలిన్ కూడా నేర్చుకున్నారు తెలుసా, సో వయోలిన్ కూడా వాయిస్తారనమాట. ఇక స్టార్టింగ్ లో 1990 నుంచి 1996 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ లో రీసెర్చ్ ఫెలోగా పనిచేయడం జరిగింది. తర్వాత 1998 లో ఇన్స్టిట్యూట్ లో ప్రెజెంట్ గా సో అక్కడే వర్క్ చేస్తూ ప్రెజెంట్ అయితే ప్రొఫెసర్ గా డైరెక్టర్ గా కూడా వర్క్ చేస్తున్నారనమాట. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం గారి గురించి. మరి తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో 5 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొంటూ,
1: ఆన్ దిస్ హిస్టారిక్ మైల్ స్టోన్ అచీవ్డ్ బై ద యూనివర్సిటీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 50 ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ సర్వీస్ టు ద సొసైటీ, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు పార్టిసిపేట్ in the golden jubilee celebrations of Acharya Nagarjuna University, one of the premier institutions of higher education in Andhra Pradesh, which has provided 5 decades of distinguished service in the fields of higher education, research and societal development.
0: సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. సమావేశంలో ఈరోజు సూపర్ 6 పథకాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని అన్నారు. పరిపాలనా విధానాలలో సాంకేతికత వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ గోయింగ్ ఫర్ డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. డీప్ టెక్నాలజీ మనం వాడితే ఐ వాంట్ టు గో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మనం గాని కరెక్ట్ గా చేయగలిగితే 15-20% మినిమం గ్రోత్ రేట్, రెవెన్యూ కూడా 20% ప్లస్.

0: ఇది చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని అవుతాయి. అందుకే ఎక్స్పొనెన్షియల్ గ్రోత్ రేట్ వస్తుంది. అల్టిమేట్ గా మనందరూ ఎయిమ్ ఏంటంటే వెల్త్ క్రియేట్ చేయడం, రెవెన్యూ పెంచడం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడం.
1: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశం పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800425 0101 నంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులు, శాఖ సూచనలను మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మచిలీపట్నం నుంచి సముద్ర రంగంలో కొత్త శకానికి నాంది పలికేలా ఈ షిప్ యార్డ్ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026 అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ చెత్త సేకరణ, వేరు చేయడం, రవాణా, శాస్త్రీయ పద్దతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంటూ
2: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, అదేవిధంగా మన పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
1: ఎల్నినో ప్రభావంతో రాష్టంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 280 నుంచి 290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. కొరత కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు, ఉత్పత్తి, కొనుగోలు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 8 బోగీలు కొవ్వూరు మెయిన్ లైన్లో పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందే భారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్

అదాలత్ లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సులభంగా వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ గొప్ప అవకాశమని పేర్కొంటూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జస్టిస్ భీమారావు కోరారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 11వ తేదీన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పాటించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2013లో ప్రకటించింది. ఉన్నత విద్య, పరిశోధన, సామాజిక అభివృద్ది రంగాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గొప్ప సేవలు అందిస్తోందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ కంచె ఫిల్మ్ నుంచి వినేశాం కదా. అయితే మనమైతే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి నక్షత్రాల పుట్టుక, పరిణామం, నక్షత్ర జనాభా, నక్షత్ర సమూహాల నిర్మాణం, పరిణామం, ఇలా ఇవన్నీ, ఇంకా ఆకాశ గంగలు ఎలా ఏర్పడతాయి, ఆస్ట్రాయిడ్స్ అంటేంటి, యూవీఐటీ, ఇలాంటి ఎన్నో విషయాల గురించి భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధనలు అయితే ఆవిడ చేయడం జరిగిందనమాట. అందుకే ఖగోళ శాస్త్రంలో ఆమె సాధించిన విజయాలకు ఎన్నో అవార్డ్స్ కూడా లభించాయి. ఇక 2024లో ఫార్మేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ గెలాక్సీస్ రంగంలో చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు విజ్ఞాన శ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇక రీసెంట్ గా 2026లో ఆమె కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ కూడా అందుకోవడం జరిగిందనమాట. ఇక ఆ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. సో మరి ఏదేమైనప్పటికీ ఒక ఆస్ట్రో ఫిజిసిస్ట్ అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ఈ కెరీర్ అమ్మాయిలకి ఎలా ఉంటుంది, ఒకవేళ ఆ కెరీర్ కొనసాగించాలి అంటే ఏం చదవాలి, ఏం చదివితే మనం కూడా శాస్త్రవేత్త అయిపోతాం, సో దీని గురించి డీటెయిల్స్ కొంచెం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్తాను ఒక సాంగ్ తర్వాత, తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అటల్ పెన్షన్ యోజన. ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మరి ఆస్ట్రోఫిజిసిస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఏం చేయాలి? అసలు ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే ఏంటి అంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అన్నమాట. అంటే నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, గెలాక్సీస్, బ్లాక్ హోల్స్, అసలు విశ్వం ఎలా ఏర్పడింది, ఎలా మారుతోంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం ద్వారా అధ్యయనం చేసే ఒక శాస్త్రవేత్త అన్నమాట. వాళ్ళనే ఆస్ట్రోఫిజిసిస్ట్ అని చెప్పి పిలుస్తారు. మరి అమ్మాయిలు కూడా ఈ రంగంలో అద్భుతమైన కెరీర్ ని నిర్మించుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. మరి ఈవిడ లాంటి మహిళా శాస్త్రవేత్తలు నిజంగా యువతలందరికీ కూడా మంచి స్ఫూర్తి అని చెప్పచ్చు. మరి ఆస్ట్రోఫిజిసిస్ట్ అవ్వాలంటే ఏం చదవాలి అంటే 10th క్లాస్ తర్వాత ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, అవసరమైతే కంప్యూటర్ సైన్స్ కూడా చేయొచ్చు. అంటే ఇంటర్లో, నేను చెప్తోంది ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఓకే, అది కామన్, ఎంపీసీ మనం చదివేస్తాం. తర్వాత ఇంటర్ తర్వాత ఏంటి, బీఎస్సీ ఫిజిక్స్ లేదా ఆస్ట్రోఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్, ఈ కోర్సెస్ ఏవైనా సరే చేయొచ్చు అనమాట. దీని తర్వాత ఇక పీజీ, సో ఎంఎస్సీ విషయానికి వస్తే ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా ఎంఎస్సీ ఆస్ట్రోఫిజిక్స్, మరి ఇది కనుక చదివితే నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీహెచ్డీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ అని కాదు, కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే బెటర్ కాబట్టి, ఎంతైనా ఆస్ట్రోనాట్ కి సంబంధించి, ఐ మీన్ శాస్త్రవేత్తకు సంబంధించింది కాబట్టి పీహెచ్డీ కూడా కంప్లీట్ చేస్తే అది కూడా ఆస్ట్రోఫిజిక్స్ కానివ్వండి లేకపోతే ఆస్ట్రోనామీ కానివ్వండి, దీంట్లో ఈ సబ్జెక్ట్స్ లో పీహెచ్డీ కంప్లీట్ చేసుకుంటే చాలా మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట తర్వాత. సో మన విశ్వాన్ని అర్థం చేసుకునే పరిశోధనలో మహిళలు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి చక్కగా ఆస్ట్రోఫిజిసిస్ట్ కెరీర్ ని ఎంచుకోవచ్చు అనమాట గర్ల్స్ అందరూ కూడా. అది విషయం. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. నెక్స్ట్ మీ అందరి కోసం రోబో ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.

0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాయండి చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది, యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీర్థం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 2:25 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి ఎగ్జాక్ట్లీ 2:30 నేనైతే ఇవాళ మన సందర్శనరీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి హెండ్ అవుట్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక కాసేపట్లోనే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను, సో గెట్ రెడీ అనమాట, స్టే ట్యూన్డ్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी। फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: It's been to with Bharti FM 101.3, beautiful song, Vinesam Kada from the movie Champion. Marameer Koda Sandhana Sandhi lo participate chesi, manchiga answers pampinchali anukunte telusu kada number 8662488814 number ki mee peru ooru type chesi answer ni type chesi pampinchesechu. Nenu mee RJ Teju, ika ee roju mana Sandhana Sandhi program lo first question, chala easy question. Neelallo munagadu, nippullo kaladu, kottina kuda chavadu. Intaki entadi? So, neelallo munagadu, nippullo kaladu, కొట్టినా కూడా చావదు. అది ఏంటో తెలిస్తే వాట్సప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. సో చూద్దాం రకరకాల ఆన్సర్స్ వస్తాయా, లేకపోతే కరెక్ట్ గానే గెస్ట్ చేసి పంపిస్తారా, చూద్దాం. మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వింటూ స్టేడియో టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ మీ అందరి కోసం రేసు గుర్రం నుంచి ప్లే చేస్తున్నారు సాంగ్, వింటూ స్టేడియో.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎంఆర్ 1.3 అండ్ ఇక మనమైతే విన్నాం సంద్రజ్ఞతి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. రేసుగురం సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. ఇక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, చాలా సింపుల్ గా అడిగేశాను. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కానీ కొట్టినా కూడా చావదంట. అదేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని కదా. మరి ఇంతకీ ఆన్సర్స్ ఏమంటాయి, మన వాళ్ళు ఏమైనా మెసేజెస్ పంపించారు చూసేద్దాం. నల్గొండ జిల్లా చందంపండి మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక వీళ్ళందరూ, శ్రీరామదాసు, కృపాచారి, ఓకే అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేశారండి. అండ్ ఇంకా ఇప్పటి వరకు అయితే 30 మెసేజెస్ అయితే వచ్చాయి, చూద్దాం. జల్లా జయరామ్ గారు, సరస్వతి, పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, వెల్కమ్ టు సందరేస్ నడి అని అంటున్నారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా,

ఓంకార్ అండ్ సకుబాయి లక్ష్మీ నరసింహ యాదవ్జీ. బాగున్నారా మేడం అంటున్నారా? ఎస్ నేను బాగున్నాను, థ్యాంక్ యూ. ఆన్సర్ ఎక్కడ? మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే ఇంకా రాలా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందరగోళ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, దిస్ ఇస్ బ్రహ్మయ్య అంటూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ ఇంకా రాలేదు. సరే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మాధవి గారు, ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ మమత ఆత్మకూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, దుర్గాడ. ఓకే, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి పోచార గ్రామం నుంచి అనమాట, కొట్టూరి లక్ష్మణ్ అండ్ నవనీత కరెక్ట్ ఆన్సర్. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం దొరసారి వారి సత్రం నుంచి మెసేజ్ పంపించారు, దొరవారి సత్రం. ఓకే, తిరుపతి జిల్లా కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. పాత మంగళగిరి నుంచి సాంబశివరావు గారు, మోక్షజ్ఞ గారు కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రం నెల్లూరు కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్. పాలెం పోలయ్య గారు ఫ్రం ఆలగడ్డ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి గారు, శైలజ గారు, కుమారి గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు, ఎం నరేష్, మెస్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మీ గారు ఫ్రం బడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు మనసు అనుకుంటున్నానండి అంటున్నారా, మనస్సు కాదు. గౌస్ గారు ఫ్రం అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, ఓకే చెప్పేశాను. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ నుంచి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం మురహరి, యశోద, జానకి రాజు గారు క్వశ్చన్ వినలేదండి అంటున్నారు. ఓకే, నేను రిపీట్ చేస్తాను. నీళ్లలో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా చావదు, అది ఏంటి అని అడిగా. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అరుణ్, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఎర్రవల్లి మండలం నుంచి గద్వాల జిల్లా పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి కరెక్ట్ ఆన్సర్. సో అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. సో చాలా ఈజీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే నీడ కదా, నీడ నీళ్ళల్లో మునగదు, నిప్పుల్లో కాలదు, కొట్టినా చావదు. సో అదనమాట ఆన్సర్ వచ్చేసి. సో నెక్స్ట్ అయితే ఇంకొక క్వశ్చన్ మీ ముందుకి వచ్చేస్తుంది. ఇప్పుడు కడప నుంచి శ్రీదేవి అండ్ శైలజ కూడా మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పరమేష్ గారు ఆన్సర్ గాలి అని పెట్టారు, కాదండి. రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు బాలాజీ నగర్ నుంచి మహాలక్ష్మి, రామాంజనేయులు, దుర్గా, విజయ, మాన్విత్ అండ్ రిద్విక్ కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా మెసేజ్లు వస్తున్నాయి ఈ నీడకి. ఓకే దెన్, సో ఇక ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడతో అలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ మన సందర్శనలో ఒక చెట్టుకు 10 ఆపిల్స్ ఉన్నాయన్నమాట. ఒక చెట్టుకు 10 ఆపిల్స్ ఉన్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 ఆపిల్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం?
సో వినారు కదా.

ఒక చెట్టుకు 10 ఆపిల్స్ వేలాడుతున్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ 1 ఆపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 ఆపిల్స్ ఉన్నాయి. అది ఎలా? ఇంకా ఈ నీడ అని చెప్పేస్తూ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పెట్టారు మెసేజ్. జాఫర్ గారు మైదుకూరు నుంచి పెట్టారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి ఆంటోనీ ఆరోగ్య స్వామి షాడో అంటూ పంపించారు. సో ఓకే దెన్, సో అందరూ కూడా కరెక్ట్ గా పెట్టేశారు. ఇప్పుడు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. ఒక చెట్టుకు 10 ఆపిల్స్ వేలాడుతూ ఉన్నాయి. ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు. ప్రతి ఒక్కరూ 1 ఆపిల్ తీసుకున్నారు. అయినా చెట్టుకు 9 ఆపిల్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం?

Are you single?

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 1.3 అండ్ ఇప్ టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వినసాం కదా, ఆడవారి మాటలకు అర్థాల వేరులై తర్వాత అల్లుడు సీను, ఈ రెండు మూవీస్ నుంచి. మరి ఇక నేను అడిగిన క్వశ్చన్, ఒక చెట్టుకు 10 ఆపిల్స్ వేలాడుతూ ఉన్నాయి, ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు, ప్రతి ఒక్కరూ ఒక యాపిల్ తీసుకున్నారు, అయినా చెట్టుకు 9 యాపిల్స్ ఉన్నాయి, ఎలా ఎలా ఎలా? మీరు మ్యాథ్స్ టీచరా తేజు అక్క అంటూ కడప నుంచి శ్రీదేవి శైలజ మెసేజ్ పంపించారు. నో నో, మ్యాథ్స్ అంతే అంత ఇష్టం అంటే ఏదో వేరేలా ఉండేదండి. సో మ్యాథ్స్ మనకు పడదు ఇక. సరే మీకైనా తెలుస్తుందేమో ఆన్సర్ అని చెప్పి మీరు ఎలా ఉన్నారు మ్యాథమెటిక్స్ లో అని అడుగుతుంటా. సో మొత్తానికి ఆన్సర్ అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా గెస్ చేస్తున్నారు, కానీ ఆన్సర్స్ చూద్దాం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఓకే కరెక్ట్ ఆన్సర్. రెండు చెట్లు ఉన్నాయి అని చెప్పేసి ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు కానీ కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి 9 మంది కింద పడిన యాపిల్స్ ఏర్కొని ఉంటారండి అంటున్నారా? కాదు, ఒక యాపిల్ కింద పడింది కాబట్టి ఒకటే తీసుకున్నారు అని చెప్పేస్తూ గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ అంటున్నారు. కాదండి, రంగారెడ్డి జిల్లా నుంచి, శంకర్పల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష ఫస్ట్ క్వశ్చన్ కి నీడా అని పెట్టారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు వచ్చేసింది, మరి సెకండ్ క్వశ్చన్ కి ఎప్పుడు వస్తుంది? రాజు నుంచి జయన్నగారు మెసేజ్ పంపించారు, దారిలో తీసుకున్నారు, చెట్టు దగ్గరకు వెళ్ళి తీసుకోలేదండి అంట. కాదండి, ఒక్కొక్కళ్ళు గెస్సింగ్లు ఎలా చేస్తున్నారో చూస్తున్నాను మొత్తానికి. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. విజయ గారు ఫ్రమ్ చిల్లమానూర్ చెను, నీడ అని చెప్పేస్తూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ తో మనకి పంపించింది నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రా గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు, సూపర్. ఇక నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల చినమస్తానరావు, దామల పెదమస్తానరావు, నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. కౌస్తుభా గారు, మమత గారు, కాఫీ వర్క్స్, ఆత్మకూరు నుంచి మెసేజ్ పంపించారు. ఒక గెస్సింగ్ బానే ఉంది కానీ అదైతే కాదండి. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, చాలా కష్టపడి చాలా పెద్ద ఆన్సర్ అయితే అనుకున్నారు కానీ అంత లాజిక్ అయితే ఏం లేదండి, చాలా సింపుల్. అసలు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది నేను అడిగింది ఇంకా చెప్పాలంటే. ఓకేనా? సో ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ తో ఆలోచించి పంపించేస్తున్నారు. ప్రతి ఒక్కరు అనేది ఒక పేరు అని, 9 అనేది ఒక పేరు అని, ఆ పేరు గల పిల్లవాడే ఒక యాపిల్ తీసుకున్నాడు అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి, ఇవేవి కాదు. సరే, ఏం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఒక ఆన్సర్ అయితే పెట్టారు కానీ సరే అది కరెక్టా కాదా నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను. లాస్ట్ పర్సన్ కడప నుంచి వినయ్ అండ్ రవి భాష మెసేజ్ పంపించారు కానీ కాదండి, రాంగ్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, వెళ్ళింది ఒక పిల్లవాడే అందుకని అతని పేరు ఒక 10, సో అతనే తీసుకున్నాడు అంటున్నారా? కాదు. ఓకే, నంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ తామల, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. రాజశేఖర్ గారు, రాజశేఖర రాజు గారు బీవి నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. జాఫర్ గారు మైదుకూరు నుంచి పంపించారు కానీ కాదండి, మీరు అనుకుంటున్నది అయితే కాదు. బాలం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనసూయ, యమున, జానకంపేట, చిలుక నారాయణ గారు జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు, కాదండి రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, తిరుపతి జిల్లా. 9 మంది 9 పండ్లు తీసుకున్నారు, 10వ వాడు చెట్టు మీద ఉన్నాడు, ఒక పండు తీసుకున్నాడు కానీ వాడి

చెట్టు దిగలేదా? చెట్టు మీద ఏం చేస్తున్నాడు? కాదండి, బాగుంది, వెరైటీగా గెస్ చేశారు, కానీ ఆన్సర్ అది కాదు. ఇక నెక్స్ట్, 10 ఆపిల్స్ లో ఒకటి మాత్రమే చెట్టు నుంచి రాలి కింద పడిందంట, సో అందరూ అందుకని అది ఒక్కటే తీసుకున్నారంట. ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. సో ఇలా రకరకాల ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు కాసేపట్లో అయితే మనం న్యూస్ హెడ్లైన్స్ వింటాం, తర్వాత మిగతా మెసేజెస్ అయితే చదువుతాను. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మారక స్థూపాన్ని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయి అన్నారు. భవిష్యత్తులోనూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజు కొనసాగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8,000 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ ఓడల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. కొవ్వూరులో వందే భారత్, తునిలో యలహంక సూపర్ ఫాస్ట్, నర్సీపట్నంలో జన్మభూమి, అన్నవరంలో ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజర్, విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ కోస్త రైల్వే అధికారులు తెలిపారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు అక్టోబర్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉందని చెప్పాను కదా. సో విన్నాక ఇంత ఈజీనా అనుకుంటారు మీరే. సో ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ పంపించారు చెన్నై నుంచి అనమాట. సో అది అయితే చదివేశాను ఇందాక, అది కరెక్టే అంటే ఇంచుమించు కొంచెం పర్లా. ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే అది కాదు. ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఒకరి పేరు ప్రతి ఒక్కరు, సో దారిలో వెళ్తున్న 10 మంది పిల్లల్లో ఒకరి పేరు ప్రతి ఒక్కరు అనే పేరు ఉండుంటుంది, ఆ పేరున్న అబ్బాయి మాత్రమే తీసుకున్నాడేమో, అందుకే ఇంకా 9 ఆపిల్స్ ఉన్నాయి అంటున్నారా. అబ్బా, మేము అడిగే క్వశ్చన్స్ లో ఇన్ని రకాలుగా ఆన్సర్స్ వెతుక్కోవచ్చు అని ఇప్పుడు అర్థమవుతుంది. సో ఏమో ఏ అంటే నేను చెప్పిన ఆన్సర్ కి ఆర్జే మళ్ళీ ఇది కాదు అది ఇట్లా కూడా అనొచ్చేమో అన్న ఆలోచనలు మీకైతే ఉన్నాయి. సో బానే వింటున్నారు, బాగా ఫాలో అవుతున్నారు మా క్వశ్చన్స్ ని మీరు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, 9 ఆపిల్స్ చెట్టుకున్నాయి, ఎందుకు ఎలా ఉన్నాయి ఎలా సాధ్యం అని నేను అడిగాను, మీరు మళ్ళీ నాకు 9 ఉన్నాయని చెప్తున్నారు. కాదండి, అచ్చంపేట మండలం నుంచి మెసేజ్, రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు మెసేజ్ పంపించారు, ఒకరి పేరు చెట్టు అంటున్నారా. కాదు, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్ అండ్ కృష్ణ సంతోషం మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు. లాస్ట్ అతను తీసుకునే ఆపిల్ ఇంకా చెట్టు పైనే ఉందండి, ఎందుకంటే అతను కొంచెం స్లో అనమాట, మీరు కొంచెం సేపు ఆగితే అతనే తీసుకుంటాడు అనమాట అంట. నేను వెరైటీ వెరైటీ ఆన్సర్స్ వింటున్నా. నాగార్జున గారు, లక్ష్మి గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్. కడప నుంచి వినయ్, పూజారి, కళ్యాణ్ మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాలేదు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ తో కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మైదుపూర్ నుంచి జాఫర్ గారు, ఓకే ఒక ఆన్సర్ అనుకుంటున్నారు కానీ ఎగ్జాక్ట్ అయితే అది కరెక్ట్ కాదు. కడప నుంచి శ్రీదేవి, శైలజ, భాగమతి, భాగమతి మూవీ నుండి మందార సాంగ్, కష్టమండి ఇది, సాంగ్ రిక్వెస్ట్ అయితే కాదు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. పనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి మెసేజ్ పంపించారు గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, బట్ రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బందరపల్లి నుంచి గడ్డ మంకయ్య గారు, ఓకే ఆన్సర్ 10-1=9 కాదండి, అంటే అది ఓకే, నేను అడిగిన లాజిక్ దాంట్లో లేదు. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఇవన్నీ మీ నుండే నేర్చుకున్నామంటున్నారా, అయ్యయ్యో సరే. సో ఆన్సర్ ఏంటంటే ఇంతకి క్వశ్చన్స్ అయితే ఐ మీన్ వచ్చిన మెసేజ్ అన్ని కూడా నేను చదివేశాను, సరిగ్గా వెంటనే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. సో ఒక చెట్టుకు 10 ఆపిల్స్ వేలాడుతూ ఉన్నాయి, ఆ దారిలో 10 మంది పిల్లలు వెళ్లారు, ప్రతి ఒక్కరూ 1 ఆపిల్ తీసుకున్నారు, అయినా చెట్టుకు 9 ఆపిల్స్ ఉన్నాయి. ఎలా అంటే 10 మంది కలిసి 1 ఆపిల్ మాత్రమే తీసుకున్నారు. వాళ్ళు చాలా గుడ్ బాయ్స్ అనమాట, గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్, ఎందుకంటే చెట్టుకి ఆపిల్స్ నిండుగా ఉన్నాయి. సో ఒక్కటి చాలే అని చెప్పేసి ఒక్కటే కోసుకొని వెళ్ళిపోయారు, కానీ మిగతా 9 దానికే ఉంచేశారు. సో అదనమాట ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉందంటే ప్రతి ఒక్కరూ 1 ఆపిల్ తీసుకున్నారు అన్న. అదే ప్రతి ఒక్కరూ ఈచ్ ఆపిల్ తీసుకున్నారు అంటే నేను ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఆపిల్ తీసుకున్నారు అని అడిగేదాన్ని కదా. సో అదనమాట జాగ్రత్తగా వింటే కొన్ని ఆన్సర్స్ క్వశ్చన్స్ లోనే ఉంటాయి, అది విషయం. నీ హౌ చాలా వెరైటీగా ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ పంపించేశారు, చాలా బాగా ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, తర్వాత ఇంకొక క్వశ్చన్ మీకోసం అడిగేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
0: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క

0: నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

అయితే ఇక ఇవాళ మన సందర్శనలో నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్, ఇప్పుడు మ్యాథ్స్ ఇవన్నింటినీ పక్కన పెట్టేసి ఒక చిన్న జీకే రిలేటెడ్ అడిగేస్తాను. జీకే అంటే పురాణాలకు సంబంధించింది, ఓకేనా? సో కర్ణుడు, మహాభారతంలో కర్ణుడి పేరు బాగా తెలుసు కదా, సో కర్ణుడి విల్లు పేరు ఏంటి, అంటే కర్ణుడి ధనస్సు అని కూడా అనొచ్చు, సో కర్ణుడి విల్లు పేరు ఏంటి, ఆ పేరు ఎందుకు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ మనమైతే ఉన్నాం సందర్శనం ఈ ప్రోగ్రామ్ లో. బ్యూటిఫుల్ సాంగ్ అందరివాడు ఫిల్మ్ నుంచి అయితే వినేశాం కదా. అండ్ ఇక 3:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. కర్ణుడి విల్లు పేరు ఏంటి అని అడిగాను, మరి ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు నాకు మెసేజ్ పంపించండి అన్నాను కదా. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ 50 మెసేజ్లు వచ్చేసాయి ఏకంగా. 50 మెసేజ్లు నేను ఎంత ఫాస్ట్ గా చదవగలుగుతాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్లు పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత మెసేజ్ చేశారు ఒక ఎం నరేష్, మెర్సీ గుప్తా, రోజా, శిరీజ, ఓంకార్, లక్ష్మీ నరసింహ, వీళ్ళందరూ పెట్టిన ఆన్సర్ చూస్తే నాకు నవ్వు వచ్చేసింది. చిత్రగుప్తుడు అంట. చిత్రగుప్తుడు ఎవరండి? ఇంతకీ యముడి దగ్గర ఉండేవాడు చిత్రగుప్తుడు కదా. కానీ ఇదైతే కాదు, నేనేం అడిగాను, కర్ణుడి విల్లు పేరు అని అడిగా. మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మెసేజ్ చేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో సునీల్ కృష్ణ గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట, దమ్మపేట నుంచి మెసేజ్ పంపించారు. దమ్మపేట మండలం కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. హరివిల్లు అంటున్నారా ఎవరు? గౌస్ గారు అనంతపూర్ నుంచి. కాదండి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. తేజు గారు ముందు ప్రశ్న ఆన్సర్ భలే ఉందండి అంటున్నారా. కొన్ని ఆన్సర్స్ అలానే ఉంటాయి, చాలా సిల్లీగా ఫన్నీగా. సో ఇప్పటికి ప్రశ్నకు ఆన్సర్ మాత్రం ఇది అని చెప్పేస్తూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎరమిలి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ బోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రం శ్రీవారి నగర్ మదనపల్లి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ గారు నల్గొండ జిల్లా నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వెంకటాచలపతి గారు, రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ తో పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. కుసుమ గారు ఫ్రం అంబటి నగర్ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం, గ్రామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. దామర్ల పెదమస్తానరావు గారు, చినమస్తానరావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరుపుకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి గారు ఫ్రం పెదకొండూరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు కరెక్ట్ ఆన్సర్. గుంతకల్ నుంచి విజయ పరమేష్ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రం తిరుపతి కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ రాణి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ షాకాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు గాంధీవం అంటున్నారు. గాంధీవం కాదు కదా, అది అర్జునుడిది కదా. సో కర్ణుడిది నేను అడుగుతోంది, కర్ణుడి విల్లు పేరు. చంద్రశేఖర్ షాకాపూర్ విలేజ్ ఓకే చెప్పేశాను. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. చాలా మంది పేర్లలోనే ఈ ఆన్సర్ ఉందండి. సో ఇప్పుడు నేను చదివిన మెసేజెస్ లోనే బోల్డ్ పేర్లు చదివాను నేను. ఇక మెసేజ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. స్వప్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగరాజు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

రామకృష్ణ కాలనీ నుంచి మావురపు సతీష్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రాజు గారు, బీవి నగర్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు, బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, శ్రీమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి సుమాని అన్సారీ గోమదేవం పెడల నుంచి మెసేజ్ పంపించి, గాండివమ్మా ఇంతకు మీ పేరు స్పెల్లింగ్ లేవో మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి చదివింది ఇంతకు, దాంట్లో నాకు ఆన్సర్ అయితే కనిపించలేదు. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి అక్షయదేవి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. వెంకీ గారు అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ గా. కోనగొండ రమణారావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు గారు గంగాభవాని కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, పెడన జోగులందరి కాలనీ నుంచి అప్పలరాజు గారు, తేజు గారు మెసేజ్లు చూసి భయపడ్డమా? తేజు గారిని చూస్తే మెసేజ్లే భయపడాలి నా, అలాగని ఎక్కువ ఎక్కువ వచ్చేస్తే ఎట్ ఏ టైం మనం చదవడం కష్టం కదా. సరే, రాజుల నుంచి బోరెళ్లి సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు ఫ్రం సింధవటం మండలం కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు గారు, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు రమేష్ మహేష్ అండ్ నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు, బైరాగి వీళ్ళందరూ కరెక్ట్ గా. నెక్స్ట్ నల్గొండ జిల్లా దమ్మోజు వెంకటాచారి గారు, కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా నుంచి ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి అండ్ జగదీష్ శివారాణి, కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ ఫ్రం అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ మెసేజ్ ముంత పెద్దన్న గారు గురుగుంట్ల నుంచి మార్కాపురం జిల్లా అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. మొత్తానికి ఆన్సర్స్ అయితే కరెక్ట్ గా గెస్ చేసి పంపించేశారు. మరి ఇంతకి కర్ణుడి విల్లు పేరు ఏంటి అంటే విజయ. సో చాలా మంది పేర్లు ఇప్పుడు నేను విజయలక్ష్మి, విజయ చాలా చదివాను కదా. సో విజయ ధనస్సు, విజయ విల్లు. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి, విజయ అని చెప్పి మెసేజ్ పంపించారు. సో ఇదన్నమాట.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. అండ్ ఇక మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. నేనైతే క్వశ్చన్ అడిగాను, ఇంకా నా పేరు కూడా విజయ అండి అని చెప్తూ విజయ గారు మెసేజ్ పంపించారు. ఓకే, కర్నూలు నుంచి అనమాట. సో ఇక ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఆ సాంగ్ ఏ సినిమాలోతో గెస్ట్ చేస్తారా? సో ఇప్పుడు నేను ప్లే చేయబోయే పాట జస్ట్ కొంచెం అలా వినిపించేసి ఆపేస్తాను. ఆ వినిపించి ఆపేసిన పాట ఏ సినిమాలోదో గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేయాలి. హీరో కూడా ఎవరో చెప్పాలి. ఓకేనా? సో హీరో ఎవరు, ఆ పాట ఏ సినిమాలోది, మరి జాగ్రత్తగా వినండి ఆ సాంగ్ ని.

చాలు, ఈ కొంచెం సాంగ్ వింటే చాలు, ఈ పాటికి హీరో ఎవరు, సినిమా పేరేంటి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. ఇప్పుడు మీరు విన్న ఈ చిన్న లైన్ ఏదైతే ఉందో అది ఏ మూవీలోది అండ్ అందులో హీరో ఎవరు. సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాయండి చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్తీగా ఉందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా తబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. సందరసరి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, సో ఇప్పుడు నాకు వచ్చిన మెసేజెస్ అయితే ఏకంగా 71, సో కొంచెం గ్యాప్ తీసుకుని అయినా సరే మొత్తం మెసేజెస్ అయితే చదివేస్తాను. సరే, ఇందాక నేను ప్లే చేసిన చిన్న చికుబుక్కు పోరి అనే టైటిల్ ఉంది కదా, సో ఆ పాట ఏ సినిమాలోది అండ్ ఇందులో హీరో ఎవరని అడిగా. సో విని చాలా కాలం అయినప్పటికీ కూడా మీరు జస్ట్ అలా ట్యూన్ వినగానే బలబట్టేస్తారండి ఆన్సర్స్ లో. ఆన్సర్స్ కదా, శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇక అందరూ కూడా కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి ఓన్లీ మీ నేమ్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చదివేస్తా, సరేనా? ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను. ఇక పెడన జోగరందర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, నెక్స్ట్ మెసేజ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, విజయ గారు అండ్ మహాలక్ష్మి, రామాంజనేయులు, దుర్గా, మన్విత్ అండ్ రిద్విక్, కర్నూలు బాలాజీ నగర్ నుంచి కనకారావు గారు ఫ్రం పెడన, పాలోజు గోపాలకృష్ణమాచారి గారు ఫ్రం నాయుడుపేట, నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు నుంచి రమేష్ మహేష్, నెక్స్ట్ అంజీ, ఏంటి మీ పేరేంటి చెప్పలేదు నాకు, అయ్యో మీ పేరేంటి, సాయినా, ఓకే సాయి గారు మెసేజ్ చేశారు. తర్వాత మైదుకూరు నుంచి జాఫర్ గారు, ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసాపేట నగర్ మహబూబ్ నగర్ జిల్లా, శ్రీ ఫ్రం విశాఖపట్నం, ముల్లగూరి విజయ్ కుమార్ ఫ్రం అనంతపురం, గౌస్ గారు ఫ్రం అనంతపూర్, భారతీ కిషోర్ గారు ఫ్రం అనంతపూర్, ఎస్ నందికొట్కూర్ నుంచి కుదుష్ బాషా అండ్ కరెంట్ షఫీ, కామతి శంకర్ గారు ఫ్రం రాజోలి, జనార్దన్ ఫ్రం కన్నూరు అన్నమయ్య జిల్లా, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, నెక్స్ట్ ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు జోగులమ్మ గద్వాల జిల్లా, వై గోపి గారు బతిబండ్ల, విజయలక్ష్మి గారు ఫ్రం పెద్దకొండూర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ కౌస్తుభ ఫ్రం ఆత్మకూర్, ఓకే కరెక్ట్ ఆన్సర్, మండూరు లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలి కాలనీ, ఎస్ కరెక్ట్ ఆన్సర్తో. అనంతపూర్ నుంచి రమేష్ వెంకటాచలపతి మెసేజ్ చేశారు, మస్తర్ అండ్ ఫ్యామిలీ ఫ్రం అనంతపూర్, ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, మాధవి ఆంజనేయులు గారు ఫ్రం భూదాన్ పోచంపల్లి, వల్లపల్లె నుంచి దామర్ల ఆంజనేయులు గారు అండ్ హైమ, వెంకి ఫ్రం గొనెగండ్ల, స్వప్న గారు, తర్వాత రామకృష్ణ కాలనీ నుంచి మావరపు సతీష్, సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి, సాయి అనంతపురం నుంచి అండ్ యువరాజు కూడా, వీర కనకారావు గారు ఫ్రం వీరభద్రాపురం.

గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి అండ్ కృష్ణమ్మ. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు అండ్ రాణి గారు. వేదంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం. నెల్లూరు బైరాగి మంటం నుంచి శ్రీను, రమేష్ అండ్ మహేష్ అండ్ చిరంజీవి. ఓకే, నాగరాజు గారు ఫ్రం పెడన. మహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రం భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట, అనంతపూర్ డిస్టిక్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. రమాదేవి గారు ఫ్రం ఇసుకపల్లి. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెదమస్తానరావు గారు. నెక్స్ట్ రాజేష్ అండ్ అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం, సోలాపూర్ మహారాష్ట నుంచి. గన్నవరం నుంచి కాదు, గన్నవరం మీ ఇంటి పేరా? ఇంతకీ మీ పేరు ఎక్కడ? శ్రీనివాస్ గన్నవరం. ఓకే, శ్రీనివాస్ గన్నవరం ఫ్రం తిరుపతి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. తర్వాత గడ్డ మంకయ్య గారు ఫ్రం బందరపల్లి నెల్లూరు జిల్లా. అనంతపురం నుంచి మెసేజ్ పెద్దవడుగూరు విలేజ్ నుంచి కుమారి లక్ష్మి, వెంకటేష్, శ్రీనివాసులు. కరెక్ట్ ఆన్సర్స్. మృగరాజు ఫిలిం అనుకుంటున్నారు మీరు, కాదు, రాంగ్ ఆన్సర్. హీరో కరెక్టే కానీ. నెక్స్ట్ వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు. మీరు పట్టిన మెసేజ్ అనమాట అది, మృగరాజు అని, కానీ అది రాంగ్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రం పెడన. ఓకే, కరెక్ట్ ఆన్సర్. హన్మకొండ జిల్లా తరాలపేట మండలం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు. కరెక్ట్ గా పంటాడు శ్రీనివాసరావు గారు, గంగా భవానీ ఫ్రం మౌరిపాలెం, కరెక్ట్ ఆన్సర్. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా చేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్ అండ్ రామ్ చరణ్, ఎస్, అందరివి కరెక్ట్ గానే వస్తున్నాయి. నెక్స్ట్ ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఫ్రం నంద్యాల జిల్లా, సుబ్బారెడ్డిపల్లి గ్రామం. తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయా. ఆశా శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు. నాసికా వేణు ఫ్రం దేశాయపేట. రాజశేఖర్ రాజు ఫ్రం బీవీ నగర్, నెల్లూరు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. అనంతపూర్ నుంచి అనురాధ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కొట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్యకుమార్, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. నెక్స్ట్ విజయ పరమేష్ గారు ఫ్రం గుంతకల్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రం చెన్నై. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర అండ్ కృప. కానూరు నుంచి తాతారావు గారు. మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి. మంగళగిరి నుంచి యశోద గారు. తర్వాత సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి. మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత, కబ్బల్దొడ్డి నుంచి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, ఓకే ఇది చదివేశాను. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి గారు, సర్వేపల్లి. గద్వాల్ నుంచి దేవి గారు మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే కానీ రాంగ్ అండి. నెక్స్ట్ మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు గారు, ముంతా పెద్దన్న గారు బురగుంట్ల నుంచి, సో కరెక్ట్ గా పెట్టారు. అనకాపల్లి జిల్లా నుంచి రమ్య అండ్ సాయి మెసేజ్ చేశారు. ఇక హాయ్ అండి అంటూ ఆన్సర్ అయితే కరెక్ట్ గా వచ్చింది, కానీ మీ పేరు మర్చిపోయారా? పేరు పెట్టలేదు. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గడ్డ మంకయ్య గారు మెసేజ్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ. మా ఊరు పేరు చదవలేదు అంటున్నారా? మీ ఊరు పేరు ఇప్పటికి వచ్చిన ఎన్నో మెసేజెస్ లో చదివి వినిపిస్తూనే ఉన్నాను. బహుశా ఈ ఫాస్ట్ లో నేను ఆల్రెడీ మీ పేర్లన్నీ కూడా చదివాను. దమ్మోజు వెంకటాచారి గారు ఫస్ట్ పేర్లు అయితే వచ్చేసాయి, ఊరు పేరు అంటే బై మిస్టేక్ ఇందాక మాత్రమే మిస్ అయింది. ఇంతకు ముందు అన్ని క్వశ్చన్స్ కి చదివా, అది మళ్ళీ మెన్షన్ చేస్తున్నారా? పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ. రాజుల నుంచి జయన్న గారు. మళ్ళీ సాంగ్ వినిపించండి అంటున్నారా? మళ్ళీ సాంగ్ అంటే కష్టం, ఆన్సర్ రివీల్ అయిపోయింది కూడా మోస్ట్లీ. థ్యాంక్ యూ. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఇంతకు నేను వినిపించిన ఆ పాట ఏ సినిమాలోది, హీరో ఎవరు అంటే అంజీ ఫిలిం, హీరో చిరంజీవి గారు. సో 350 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి టైం ఇక లాస్ట్ మనం అంజీ మూవీ నుంచి విందాం సాంగ్. ఇది ఇక్కడతో ఇక సందర్శన అలా క్లోజ్ చేసేద్దాం. మరి నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం అంజీ ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. అందరూ కూడా అంజీ అండ్ చిరంజీవి గారు అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్స్ అయితే మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరికీ మెసేజ్ చేసినందుకు. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చిక్కుపుక్కు పోరి ఎవరే అతను.

అరే లేదంత సీను, నే సూపర్ మ్యాన్ కాను. అతిగా బడాయిపోను, సింపుల్ గా బతికి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే కీలక దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించనున్నారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్, చైనా అధ్యకుడు జీ జిన్పింగ్తో మోదీ సమాపేశాలు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యూఢిల్లీలో రేపటి నుండి 2 రోజుల పాటు సెప్టెంబర్ 12-13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యకుడు పుతిన్ సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో వీరు సమావేశమయ్యారు. డిఫెన్స్, ట్రేడ్, రేరెర్త్ తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా 1800425-01-01 నంబర్లను సంప్రదించాలని హోంమంత్రి వి అనిత సూచించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ ఈ భీమారావు తెలిపారు. లోక్ అదాలత్ లో భాగంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు 2026 అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 1 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ చెత్త సేకరణ, వేరుచేయడం, రవాణా శాస్త్రీయ పద్దతుల్లో వ్యర్థాల నిర్వహణకు ఈ నిబంధనలు దోహదపడతాయని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణ మ్యూజియంలోని ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

93.3 వింటూనే చేస్తున్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:04 పిన్ని క్లాక్ లో టైం చూస్తాయి. మరి ఇప్పుడు వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి వివిధాలో ఈ రోజు థీమ్ ఒకే హీరో సాంగ్స్ అనమాట. మరి ఏ హీరో సాంగ్స్ విందాం అంటే ఇంకెవరున్నారు, మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సాంగ్స్ మీ అందరి కోసం వినిపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఆయన వాకింగ్ స్టైల్, అసలు మన రజనీకాంత్ స్టైల్ కి పెట్టింది పేరు కదా. మరి బ్యూటిఫుల్ సాంగ్స్, మన ఇంట్రొడక్షన్ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి రజనీకాంత్ గారి మూవీస్ లో అన్నిట్లో కూడా. సో అన్ని

చేసి చక్కగా రజనీకాంత్ గారి పాటలన్నీ మనం ఇప్పుడు వివిధాలో వినిద్దాం. ఫస్ట్ మీ అందరి కోసం నరసింహ నుంచి ప్లే చేస్తున్నాను, నా పేరు నరసింహ అంటూ, సో నా దారి రహదారి అంటూ డైలాగ్ గుర్తు చేస్తుంది కదా. తర్వాత ముత్తు నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం, ఒక్కడే ఒక్కడు మునగాడు ప్లే చేస్తాను. ఇంకా ఇలా వరుసగా మన రజనీకాంత్ గారి సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి FM 101.3, నేను మీ RJ తేజు.

భారతి ఎఫ్ఎం 101.3 వివిధ భారతీయ FM 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే వింటూనే చేస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే చంద్రముఖి ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టేడియం టూ వివిధ భారతీయ FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు

విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు. హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

అండ్ రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ చంద్రముఖి నుంచి కబాలి నుంచి వినేశారు కదా. మరి వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నాం, రజనీకాంత్ గారి సాంగ్స్ అయితే వింటున్నాము. మరి అసలు ఇండియాలో రజనీకాంత్ గారిని అభిమానించని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అనుకోవచ్చు. ఎందుకంటే మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి అన్నారు, అభిమానించే అంటే సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరూ రజనీకాంత్ గారి అభిమానులే అని చెప్పేసి. నిజంగా ఆయన లైఫ్ స్టోరీ మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ కదా. ఒక మామూలు బస్ కండక్టర్ శివాజీరావు గైక్వాడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ గా ఎదిగారు ఆయన. మరి ఆయన ఇండియన్ సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఏషియన్ సూపర్ స్టార్ సో అలా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు మలేషియా, సింగపూర్, చైనా, జపాన్ ఇక్కడ అందరూ కూడా వీరాభిమానులు ఉన్నారనమాట. అండ్ ముఖ్యంగా మన తెలుగు వారికి అయితే అసలు ఆయన్ను దగ్గర చేసిన సినిమాలు అయితే చాలానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ మూవీ అంతులేని కథ 1976 లో వచ్చింది, బాలచంద్ర గారి డైరెక్షన్ లో. అండ్ ఇందులో ఈ మూవీలో రజనీకాంత్ గారు హీరో కానీ మామూలుగా జయప్రద గారికి అన్నయ్యగా, ఒక బాధ్యత లేని భర్తగా, అండ్ తర్వాత మారిపోయిన మనిషిలాగా చాలా గొప్పగా యాక్ట్ చేస్తారనమాట ఈ సినిమాలో. అండ్ ఇంకా తెలుగు సినిమా, తెలుగు ప్రజలకి బాగా దగ్గర చేసిన సినిమాల గురించి చెప్పాలంటే చిలకమ్మ చెప్పింది, జీవన పోరాటం, దళపతి, పెదరాయుడు. ఇక చిన్న ప్లే చేసింది చిన్న రోల్ అయినప్పటికీ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అనమాట పెదరాయుడిలో. అండ్ ఇంకా భాష ఫిలిం అసలు 70s and 80s లో ఆయనలోని ఒక నటుడు ఆడియన్స్ ని బాగా మెప్పించేశాయి అని చెప్పొచ్చు. అండ్ ఇంకా 90s లో చూసుకుంటే వరుసగా కమర్షియల్ హిట్స్ తో సూపర్ గా మంచి సూపర్ హిట్స్ అయితే అందుకున్నారు. అండ్ స్టైల్ ఐకాన్ ని చేసింది కూడా ఈ 90s లో రిలీజ్ అయిన సినిమాలేనే అనమాట. మెయిన్ గా డైలాగ్స్ కానివ్వండి, ఫిలిమ్స్ లో వచ్చిన భాష ఫిలిం లో డైలాగ్ అందరికీ బాగా గుర్తు కదా. సో ఒక్కసారి చెప్తే ఈ భాష, ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే అని. అండ్ తర్వాత రిలీజ్ అయిన నరసింహ సినిమా, సో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఈ సినిమా మాత్రం. అసలు ఎన్నిసార్లు చూసినా అసలు బోరే అనిపించదు. ఇక చంద్రముఖి ఫిలిం, అరుణాచలం, శివాజీ, రోబో, ఇలా ఒకటా రెండా ఎన్ని మంచి మంచి సినిమాలతో మనం ముందుకు వచ్చేసారు. సో అలా మనం హ్యాపీగా సాంగ్స్ అని వింటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీకోసం శివాజీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. రజనీకాంత్ గారు నటించిన సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి, వింటూ ఉండండి. వివిధ భారతి FM 101.3.

పచ్చని పసిరిగా చెడమడ చెడమడ కురిసిన మంచు గుడగుడ గుడగుడ ఉడికిన గీత

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3 చదువుతుంటే ఇదేమిటి, పిల్లల అంకెలు లెక్క పెట్టడం ఏమిటి అనిపిస్తుందా? అదేం కాదు, ఈ అంకెలు వేరేలే. వరుసగా 6 కూడా లెక్క పెట్టడానికి కూడా ఊపిరి సరిపోనట్లుగా ఆయన

0: వ్యత్యాసం వస్తుంటే అది ఆస్తమా కావచ్చు. ఈ వ్యాధిలో ఊపిరి అందకపోవడంతో పాటు ఒక్కోసారి పిల్లిపూతలతో ఛాతి అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కుటుంబానికి అంతటికీ క్షోభ. కానీ కేవలం ఆరెంకల్ లెక్క పెట్టేలోపు చదవగలిగే 6 స్టెప్పులతో దీన్ని నియంత్రించవచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, కీప్ లిస్నింగ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చైతన్. పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడం ఒకంత కష్టమైన పని. ముఖ్యంగా 6 ఏళ్లలోపు వయసు ఉన్న వారిలో ఇది మరీ కష్టం. కాబట్టి లక్షణాలన్నీ ఆస్తమానే కనిపించినా డాక్టర్లు దాన్ని ఆస్తమా అని నిర్ధారణ చేయకపోవచ్చు. ఆ తర్వాత కనిపించే లక్షణాలు తీరుతెన్నులను బట్టి చిన్నారికి ఆస్తమా ఉందా లేదా అనే విషయం నిర్ధారణ చేయాలి. కాబట్టి పిల్లి కూతలు, ఆయాసం ఉన్న పిల్లలు దీర్ఘకాలిక రికార్డు పరిగణనలోకి తీసుకుని దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్నారికి 2 ఏళ్ల లోపుంటే దాన్ని ఆస్తమా అని చెప్పడం మరింత కష్టం. ఎందుకంటే ఆస్తమాలోని లక్షణాలన్నీ బ్రాంకలైటిస్, వీజీ బ్రాంకైటిస్ వంటి వ్యాధులు ఉండొచ్చు. ఒకవేళ అది ఆస్తమా కూడా అయ్యుండొచ్చు. అందుకే ఊపిరి తీసుకోవడంలో కష్టం, పిల్లి కూతలు వంటి లక్షణాలుంటే తదనుగుణంగా చికిత్స తీసుకుంటేనే దాన్ని సమయానుకూలంగా రికార్డ్ చేస్తూ దీర్ఘకాలికంగా గమనిస్తూ ఉండడం అవసరం. పిల్లల్లో కనిపించే పిల్లి కూతలు ప్రతిసారి ఆస్తమా కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను మీ అందరికీ. ఆస్తమా ఆస్తమా అని ఒక ప్రసిద్ధి నానుడైపోయింది. ఒరిజినల్ గా ఆస్మా అని ఇంగ్లీష్ లో అంటారు. ఇక్కడ అందరికీ అర్థమయ్యే భాషలో నేను కూడా ఆస్తమా అంటున్నాను, దో ఆ ప్రొనౌన్సియేషన్ తప్పు. ఇట్ ఈస్ ఆస్మా. కాబట్టి మీ అందరికీ గుర్తుండాలి, అందరూ అలా అని అలవాటు పడింది కాబట్టి నేను కూడా తప్పైనా గాని ఈసారి ఆస్తమా అని అంటాను. మీరు దీన్ని కొంచెం సరిచూసుకోగలరు. పిల్లల్లో ఊపిరి తీసుకుంటున్నప్పుడు పిల్లి కూతల శబ్దం వినిపిస్తే కొందరు తల్లిదండ్రులకు ఆందోళనగా ఉంటుంది. ఇలా పిల్లి కూతలు వినిపించే పిల్లలను 3 గ్రూపులుగా విభజించవచ్చు. 1, ఫస్ట్ గ్రూప్ లో ఏంటంటే ఊపిరితిత్తుల సామర్థ్యం ఒకంత తక్కువగా ఉన్న పిల్లలు. ఇలాంటి పిల్లల్లో పిల్లి కూతలు వినిపించినా కాలక్రమేణా వాళ్ళు తమ సమస్యను అధిగమించి ఆస్తమా లేని పిల్లలుగానే ఉంటారు. అదే గ్రూప్ 2కి వస్తే ఇమ్యూన్ వ్యవస్థలో ఎలాంటి సంబంధం లేకుండా వైరస్ కారణంగా వచ్చే ఆస్తమా. ఇది పిల్లలకు కూడా ఫస్ట్ గ్రూప్ పిల్లల కంటే కొద్దిగా ఎక్కువ కాలం బాధలు అనుభవించినా ఆ తర్వాత సమస్య నుంచి బయటపడిపోతారు విత్ టైం. మరి గ్రూప్ 3లో ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఆస్తమా లక్షణాలు బాల్య వ్యవస్థ దాటిన తర్వాత కూడా కనిపిస్తూ ఉంటాయి. దానికి ఫ్యామిలీ హిస్టరీ, హెరిడిటరీ ఆస్తమా ఉందా లేదా చూసుకోవాలి. అలర్జీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వీళ్లకు ఆస్తమా ఉందని చెప్పొచ్చు. ఆస్తమా రావడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జన్యుపరమైన, పర్యావరణ సంబంధమైన అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. కొద్దిమేర వైరల్ ఇన్ఫెక్షన్స్ పాత్ర కూడా ఉంటుంది. ఎందుకు, ఎలా వస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మనకు పడని పదార్థం మనలోకి ప్రవేశించినప్పుడు లేదా ఏదైనా కాలుష్య పదార్థం ఊపిరితిత్తుల్లోకి దారితీస్తే గాలి మార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి కండరాలు బిగిసిపోతాయి. శ్వాస మార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఆ మార్గంలో జిగురు పదార్థం అంటే మ్యూకస్ లేదా ఫ్లెమ్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీనివల్ల ఊపిరి అందదు. ఫలితంగా ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. మనకు పడనిది ఏదైనా మనలోకి ప్రవేశించినప్పుడు ఇదే అనుభవం పునరావృతమవుతుంది. ఇలా పడని పదార్థాలని ట్రిగర్ అంటారు. వేర్వేరు వ్యక్తులకు ట్రిగర్స్ వేరువేరుగా ఉంటాయి. మారిన వాతావరణం, కాలుష్యం, పొగతో పాటు ఇళ్లలోని దుమ్ము, కార్పెట్లోని ధూళి, సరిపడని మనకు పడని ఆహార పదార్థాలు, కొన్ని ఘాటైన రసాయనాలు, వాసనలు, సాఫ్ట్ టాయ్స్, పెట్స్ ఉండే వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జన్స్, పాలన్ పుప్పొడి, ఎక్సర్సైజ్, ఆహారానికి కలిపే రంగులు, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఎడిటివ్స్, కొన్ని రకాల మందులు, ఆస్ప్రిన్, సల్ఫర్ డ్రగ్స్ వంటివి, ఇలా వేరువేరు ట్రిగర్స్ వేరువేరు వ్యక్తుల్లో వేరువేరుగా ఉంటాయి. ట్రిగర్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉండడం సాధ్యం కాకపోవచ్చు, కానీ వీలైనంతగా వాటి నుంచి దూరంగా ఉండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedback amc1@gmail.com. I repeat.

0: ఆస్తమా నిర్ధారణ అంత తేలిక కాదు. దీనికి క్లినికల్ పరీక్షలు, రోగి పూర్వ చరిత్ర, ల్యాబ్ పరీక్షలతో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వ్యాధికి గురైనప్పుడు ఊపిరి తీసుకోలేకపోవడం, పిల్లి పూతలు, దగ్గు రావడం, చికిత్స తీసుకుంటే తగ్గడం వంటివి జరుగుతున్నా, స్పైరోమెట్రీ వంటి పరీక్షలు చేయించడం, నాలుగేళ్లలోపు పిల్లలకైతే పిల్లి కూతలు రోజంతా ఉండి ఆయాసంతో నిద్రలేకపోవడం, తల్లిదండ్రులకు ఆస్తమా ఉండడం, ముక్కు కారుతూ ఉండడం, ఇలాంటి అంశాల ఆధారంగా నిర్ధారించవచ్చు. ఆ తర్వాత తీవ్రతను అంచనా వేయాలి. తీవ్రతను బట్టి ఆస్తమాను అప్పుడప్పుడు వచ్చేది, స్వల్పమైంది, ఓ మోస్తరు, తీవ్రత ఎక్కువగా ఉండి ఎప్పుడు ఉండేదిగా వర్గీకరించవచ్చు. ఒకసారి వర్గీకరణ జరిగాక అత్యంత కనిష్ట స్థాయి చికిత్స మొదలు 6 దశల్లో చికిత్స చేయొచ్చు. ఫస్ట్ దశలో అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి రిలీవర్స్ ఇవ్వడము, సెకండ్ దశలో పీల్చడానికి వీలైన తక్కువ మోతాదు కార్టిస్టెరాయిడ్స్, మూడవ దశలో ఓ మోస్తరు తీవ్రత ఉన్న వారికి ఓ మాదిరి మోతాదులో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్, నాలుగవ దశలో ఓ మోస్తరు తీవ్రత ఉన్న వారికి ICS తో పాటు కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తారు. అండ్ ఇన్ ద ఫిఫ్త్ స్టేజ్ ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్న వారికి ఎక్కువ డోస్ తో ఉండే ICS ఇస్తారు అండ్ టాబ్లెట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ద ఫైనల్ స్టేజ్ మరీ తీవ్రంగా ఉన్న వారికి హై డోస్ ICS తో పాటు టాబ్లెట్స్ అండ్ స్టిరాయిడ్స్ కూడా ఇస్తారు. ఒకవేళ పిల్లలకు ఆస్తమా తీవ్రం అవుతున్నట్లు అనిపిస్తే మీరు కొంచెం గమనించాలి. ఉదయం వేళలో పిల్లలకు పిల్లి కూతలు, దగ్గు ఎక్కువ అవుతుండడం, ఎక్సర్సైజ్ తర్వాత పిల్లి కూతలు, దగ్గు ఎక్కువ కావడం, రాత్రుల్లో నడిస్తే పిల్లి కూతలు, దగ్గు వస్తూ ఉంటుంది, ఏదైనా రిలీవర్ వాడాక ఈ లక్షణాలు తగ్గడం, ఇది కాస్త గమనించాలి. మీరు రిలీవర్ వాడుతున్నప్పుడు మునుపటి అంత మెరుగు లేదా అంత త్వరగా రిలీఫ్ రాకపోవడం లక్షణాలు కనిపిస్తే పిల్లలకు ఆస్తమా తీవ్రత పెరుగుతున్నట్లుగా భావించి డాక్టర్ కి ఇమ్మీడియట్ గా చూపించాలి. వాతావరణంలో క్రమక్రమంగా చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల చాలా మంది కొన్ని దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటారు. అందులో ముఖ్యమైనది ఆస్మా, ఉబ్బసం వ్యాధి. ఇది చిన్నపిల్లల్లో, పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధి. ఆస్తమా సంభవిస్తే మాత్రం ఊపిరితిత్తుల్లో వాపు వల్ల ఎయిర్వేస్ నారో అయిపోతాయి. దీనివల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి పేషెంట్ సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా వానాకాలం, శీతాకాలం ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ 2 సీజన్స్ లో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి తగ్గిపోతుంది. దీంతో రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్మా తీవ్ర రూపం దాల్చుతుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 30-35 సంవత్సరాలైనా పెద్దవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. విత్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాజెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఆస్మా, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ వెన్నెల ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథ.

కథలు శీర్షికన కదిలే గవ్వలు ఎగిరే పక్షులు అనే కథ వింటారు. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7 గంటలకు అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా పెసర సాగు మెళకువలు ఈ అంశం గురించి డాక్టర్ ఏవీఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో పిఎల్ఎన్ రావు గారి సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాల గురించి వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు విందాం. వినే ముందుగా ఒక ప్రకటన విందాం. మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ BSUESF. ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో మహిళల్లో వచ్చే పీసీఓడి, పీసీఓఎస్ మరియు థైరాయిడ్, ముఖ్యంగా హైపోథైరాయిడిజం, ఈ సమస్యలను తగ్గించడం కోసం కొన్ని ఆహార చిట్కాలు తెలుసుకుందాం. మహిళల్లో వచ్చే పీసీఓడి లేదా పీసీఓఎస్ మరియు థైరాయిడ్, ఈ సమస్యలను నివారించడంలో ముఖ్యంగా సరైన ఆహార అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రెండు సమస్యలను నివారించడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహార సూత్రాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. 8 వసంతాలు ఈ చిత్రం నుంచి.

0: మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. ఇప్పుడైతే ఒక ప్రకటన విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: మహిళల్లో వచ్చే పిసిఓడి లేదా పిసిఓఎస్ మరియు థైరాయిడ్, ఈ సమస్యలను నివారించడంలో ముఖ్యమైన సరైన ఆహారపు అలవాట్లు ఏంటో ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా తెలుసుకుందాం పిసిఓడి లేదా పిసిఓఎస్, ఈ సమస్యకు ఆహార నియమాలు. పిసిఓడి సమస్య ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉంటుంది, కాబట్టి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాలు తీసుకోవాలి. అంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, బ్రౌన్ రైస్, ఓట్స్ మరియు పప్పు ధాన్యాలు, ఇటువంటివి తీసుకోవాలి. ఇంకా పీచు పదార్థం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు బీన్స్, బ్రోకలీ, తోటకూర, పాలకూర మరియు తాజా కాయగూరలు. ఇవి హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం, గేమ్ చేంజర్, ఈ చిత్రం నుంచి.

0: వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక ప్రకటన విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ VSUESF.
0: వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు శీర్షికన మనం పీసీఓడి, పీసీఓఎస్ సమస్యకు ఆహార నియమాలు ఏంటో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే లో జీఐ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇంకా పీచు పదార్థం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అదేవిధంగా హెల్దీ ఫ్యాట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే బాదం, వాల్నట్స్, అవిసె గింజలు మరియు గుమ్మడి గింజలు ఇటువంటివి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఇంకా తినకూడని ఆహారాలు ఏంటి అంటే మైదా, వైట్ రైస్, కూల్ డ్రింక్స్, ఇంకా స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్ మరియు ప్యాకేజ్డ్ స్నాక్స్, వీటిని తగ్గించాలి. మహిళల ఆరోగ్యం కోసం థైరాయిడ్ సమస్యకు ఆహార నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం, హిట్ 3 ఈ చిత్రం నుంచి.

మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. ఇప్పుడు కార్యక్రమంలో ఇప్పుడు మనం థైరాయిడ్ సమస్యకు ఆహార నియమాలు ఏంటో తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేయడానికి మరియు జీవక్రియ మెటబాలిజం మెరుగుపరచడానికి కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అవి సెలీనియం మరియు జింక్ ఉన్న ఆహారాలు, వీటిని ఎక్కువగా తీసుకోవాలి. బాదం, నట్స్, కోడిగుడ్లు, పప్పులు మరియు నువ్వులు, ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడతాయి. కాబట్టి ఈ సెలీనియం మరియు జింక్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇంకా అయోడిన్ కలిగిన ఉప్పును తగిన పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. ఇంకా క్యాబేజ్, క్యాలిఫ్లవర్, వీటిని పచ్చిగా తినకూడదు. గోయిట్రోజెన్స్, ఇవి క్యాబేజ్లో ఎక్కువగా ఉంటాయి. క్యాబేజ్, క్యాలిఫ్లవర్, బ్రోకలీ, ముల్లంగి, వీటిలో అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి, పచ్చిగా అస్సలు తీసుకోకూడదు. ఇంకా సోయా ఉత్పత్తులు తగ్గించాలి. సోయా చిక్కుళ్ళు, సోయా పాలు, ఇవి థైరాయిడ్ మందుల శోషణను తగ్గిస్తాయి. కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవాలి. ఇంకా ఇవి మాత్రమే కాకుండా సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఉదయం అల్పాహారం అస్సలు స్కిప్ చేయకూడదు. ఇంకా థైరాయిడ్ టాబ్లెట్లు ఉదయాన్నే పరగడుపున తీసుకున్న తర్వాత కనీసం 45 నిమిషాల వరకు టీ, కాఫీ లేదా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. అంతేకాకుండా ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాలు కార్డియో లేదా యోగా చేయడం వల్ల బరువు అదుపులో ఉండి హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. మీరు ఇంతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు విన్నారు. చివరిగా ఒక పాటను విందాం, నీలి మేఘ శ్యామ ఈ చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో జీకే ప్రశ్నలు, నేను అడిగే జీకే ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నంబర్ 7901084415 7901084415.

0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న అడిగే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న ఏంటి అంటే, కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ప్రశ్న మరోసారి, కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం.

యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం, నెల్లూరు, పొదలకూరు మండలం, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత భూమిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తి గ్రామం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్.

0: నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య వీరు కూడా రైట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. యువతరంగం జికిలో ఇందాక నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అంటే కజీరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. దీనికి ఆన్సర్ అస్సాం. కజీరంగా నేషనల్ పార్క్ భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది గోలాఘాట్ మరియు నాగావ్ ఈ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఇంకా ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్క్. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. ఇంకా ఇక్కడ ఏనుగులు, పులులు, అడవి దున్నలు ఇవన్నీ కూడా ఇక్కడ నివసిస్తాయి. యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
0: యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న కవి సామ్రాట్ బిరుదును పొందిన తెలుగు రచయిత ఎవరు? ప్రశ్న మరోసారి, కవి సామ్రాట్ అనే బిరుదును పొందిన తెలుగు రచయిత ఎవరు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం, చెన్నై లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు, ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం పొదలకూరు మండలం నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తి గ్రామం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాదు జు రైట్ ఆన్సర్, రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్న ఏలూరు నుంచి, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, ఇంకా ఓటుకూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే కవి సామ్రాట్ అనే బిరుదును పొందిన తెలుగు రచయిత ఎవరు అని అడిగాను. దీనికి ఆన్సర్ విశ్వనాథన్ సత్యనారాయణ. కవి సామ్రాట్ ఈ బిరుదును పొందిన ప్రముఖ తెలుగు రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈయన తెలుగు సాహిత్యంలో గొప్ప కవి మరియు తొలి జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత కూడా. ఈయన పూర్తి పేరు విశ్వనాథ సత్యనారాయణ. ఈయన ప్రముఖ రచన ఏంటి అంటే రామాయణ కల్పవృక్షం. ఇంకా 1935లో ఈయనకు కవి సామ్రాట్ అనే బిరుదు లభించింది. యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న అడిగే ముందుగా ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: యువతరంగం జీకే స్పెషల్ లో మూడవ ప్రశ్న, రెడ్ క్రాస్ ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు? ప్రశ్న మరోసారి, రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7979

0108-7904-145, 7901-08-4445. సమాధానాలు వచ్చేలోపు మనమైతే బ్యాండ్ మేళం ఈ చిత్రం నుంచి ఒక పాటను విందాం.

యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు వినయ్, శ్రీదేవి, శైలజ. రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తి గ్రామం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి, వడియంపేట అనంతపురం జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్ వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం, పొదలకూరు మండలం, నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.

కోనసీమ జిల్లా మోరుపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్ బాలాజీ వనస్థలిపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి, రాధా మున్నా ఏలూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్, వీరు రైట్ ఆన్సర్స్ పంపించారు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే, రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు అని అడిగాను. దీనికి ఆన్సర్ హెన్రీ డ్యూనాంట్. రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్. ఆయన ఒక స్విస్ వ్యాపారవేత్త మరియు సామాజిక కార్యకర్త కూడా. 1859లో జరిగిన సాల్ఫేరిను యుద్ధంలో గాయపడిన సైనికుల బాధలను చూసి చలించిపోయిన ఆయన, యుద్ధంలో గాయపడిన వారికి కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా సహాయం అందించడం కోసం 1863లో స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఈ అంతర్జాతీయ సంస్థను స్థాపించారు. మానవత్వానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను 1901లో ప్రపంచంలోనే మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి ఈయనకు లభించింది. యువతరంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్న. ప్రతిరోజు మనం కొనే ప్రతి వస్తువు పైన ఎంఆర్పి అనే ఉంటుంది కదా, ఈ ఎంఆర్పి పూర్తి రూపం అంటే ఫుల్ ఫామ్, ఎంఆర్పి ఫుల్ ఫామ్ ఏంటి? ప్రశ్న మరోసారి, ఎంఆర్పి ఫుల్ ఫామ్ ఏంటి? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రం నుంచి.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ BSUESF.
1: యువతరంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. సోమనాథం జనార్దన్ రావు, తాటపర్తి గ్రామం, పొదలకూరు మండలం, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భూమిదేని లక్ష్మీనారాయణ, అమ్మనకుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మీ, చరితవ్య, రేవంత్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఎం నరేష్ మహబూబ్ నగర్ ముసాపేట గ్రామం నుంచి, దస్తగిరి సంధ్య ప్రొదుటూరు కడప జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు, ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నిజామాబాద్ ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, బాలాజీ వనస్థలీపురం నుంచి, ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి, కోనసీమ జిల్లా మోరుపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఎంఆర్పి ఫుల్ ఫామ్ ఏంటి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. సమాధానాలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో

0: ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్టంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగిన 8వ కలెక్టర్ల సదస్సు 2వ రోజున రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయిన భూములకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ రంగం, పీఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం, విద్యుత్ రంగంపై ఎల్ నినో ప్రభావం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ,
1: యు ఆర్ అనలైజింగ్ టెంపరేచర్ అండ్ ఆల్సో యు ఆర్ అనలైజింగ్ ఇన్కమ్ అండ్ పెస్ట్ ఆల్ పారామీటర్ 3-4 పారామీటర్స్. వన్ ఈజ్ ఇన్కమ్, సెకండ్ ఈజ్ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, నెంబర్ 3 కంట్రోల్ ఆఫ్ పెస్ట్, ఫోర్త్ ఈజ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ది సాయిల్. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ మ్యాక్రో మైక్రో. అందులో ఎప్పుడేశాడు ఏంటి అన్ని రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి విల్ టేక్ మ్యాక్రో లెవెల్ ఈచ్ కాన్స్టిట్యూన్సీ, ఈచ్ విలేజ్, ఎవ్రీథింగ్. దెన్ విల్ హ్యావ్ ఎన్ అసెస్మెంట్.
0: రాష్టంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖపట్నంలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో 2026 ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో పారిశ్రామిక వృద్దిని పెంచడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే వినూత్నమైన దృక్పథాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ద్వారా 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ఫైల్స్ క్లియరెన్స్ లో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఫైళ్ల పరిష్కారంలో వరుసగా 3వసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని మహిళా కళాశాలలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొన్న ఆయన విద్యార్థినులకు విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వినాయక చవితిని మట్టి విగ్రహాలు, పర్యావరణానికి హాని చేయని వస్తువులతో జరుపుకుని నిజమైన భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి ముందు రోజు వరకు ఈ పంపిణీ నిరాటంకంగా సాగుతుందని తెలిపారు. ఇంకోవైపు ఈ మట్టి విగ్రహాల పంపిణీ కోసం స్థానిక కుమ్మరులతో మాట్లాడి ప్రత్యేకంగా చేయించామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున స్థానిక కుల వృత్తుల వారికి స్థానికంగానే మరింత ఉపాధి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరప్రదేశ్ తీర ప్రాంతాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో

0: మరింత బలపడి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నదని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూంలను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800, 1800-425-01-01 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. నేతన్న భరోసా పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించవలసిన అవసరం లేదని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధృవీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయని మంత్రి తెలిపారు. వైద్య శిబిరాలతో గ్రామీణ ప్రజలకు ఆయుష్ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ టి హేమాక్షి అన్నారు. జిల్లాలోని కె వెంకటాపురం గ్రామంలో ఈరోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు దీర్ఘకాలిక సమస్యలు, కాలానుగుణ రుగ్మతలను ఆమె పరీక్షించి అవసరమైన ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలతో ఆయుర్వేదం, హోమియో వైద్యం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆయుష్ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలోని భూముల వివాదాలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్టంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యావరణ హిత వినాయకులను అందరూ పూజించాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మంచస్య ఉద్ఘాటన సత్రం సంబోధయత వాణిజ్యోద్యోగ మంత్రిణా పీయూష గోయలేన బ్రిక్సస్ దేశేభ్యః ఆహ్వానం కృతం యత్ స్వకీయం ఆర్థిక సామర్థ్యం జనానాం కృతే ఉద్యోగావసరేషు సంపత్తౌ సమృద్ధౌ చ పరిణమయితుం తైః పరస్పరం మిలిత్వా కార్యం కరణీయం. సంయుక్త రాజ్య అమెరికాయాం సంజాతస్య భీషణస్య నవ ఏకాదశ ఇత్యాఖ్యస్య ఆతంకవాది ప్రహారస్య పంచవింశతితమే స్మృతి దివసే భారతేన ఆతంకవాద నిర్మూలనాయ స్వకీయ దృఢ సంకల్ప పునరపి నిరూపిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ యద్యపి ఆతంకవాదస్య స్వరూపం నైరంతర్యేణ పరివర్తతే తథాపి సర్వప్రకారకస్య ఆతంకవాదస్య విరోధం కర్తుం భారతస్య సంకల్ప సర్వథా నిష్కంప దృఢశ్చ వర్తతే. ఏతస్య ఘోర ప్రహారస్య పంచవింశతితమే వార్షికోత్సవే అద్య సామాజిక సంచారపటలీయ సందేశే శ్రీమోదీ నిరూపితవాన్ యత్ ఆతంకవాదేన జగతి అసంఖ్యానాం నిరపరాధినాం జీవనం వినాశితం. సహ ప్రత్యపాదయత్ యత్ భారతం విగత దశకేభ్యః ఆతంకవాద విరోధి సంగ్రామే అగ్రిమ పంక్తౌ సంస్థితమస్తి. ప్రధానమంత్రిణా అస్మిన్ ఘోర ప్రహారే మృతేభ్యః అశ్రుపూర్ణా శ్రద్ధాంజలిః సమర్పితః. అథ చ తేషాం శోక సంతప్త పరివారాణాం కృతే ఐక్యభావః ప్రకటితః. భారతస్య ఋతు విజ్ఞాన విభాగేన అద్య ఛత్తీస్గఢ రాజ్యే తటీయ ఆంధ్రప్రదేశే ఒడిశా రాజ్యే చ ప్రచండతోపి ప్రచండ వృష్ట్యై నారంగవర్ణీయా సంచేతనా దత్తాస్తి. అరుణాచలప్రదేశః అసమం మేఘాలయ ఝార్ఖండ కేరళం మాహే మధ్యప్రదేశ తెలంగాణా ఉత్తరాఖండ విదర్భ పశ్చిమబంగ సిక్కిం గుజరాత్ ఇత్యేతేషు ప్రదేశేష్వపి అగ్రిమాణి దినాని యావత్ ప్రచండ వృష్టిః భవితుం అర్హతి. ఏతదతిరిచ్య దిల్లీ నగరే ఆగామిని ద్విత్రి దినాని యావత్ ఆకాశః మేఘావృతః స్థాస్యతి అతిలఘు వర్షాపి భవితుమర్హతి. కనిష్ఠ ఏషియా చషక హాకీ క్రీడాయాం భారతీయ కనిష్ఠ పురుషదలం అద్య ప్రథమాయాం ఉపాంత్య స్పర్ధాయాం మలేషియా దేశం ఏకస్యోత్తరే త్రిభిః అంకైః పరాజిత్య చీన దేశస్య మూక్వీ నగరే అంతిమ స్పర్ధాయాం స్థానం ప్రాప్తవత్. ఇది వార్తాః.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటున్నారు. సమయం 6:30. ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన ఒక కథ వింటారు. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. వినే ముందుగా ప్రకటనలు విందాం. మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ BSUESF.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన కదిలే గవ్వలు ఎగిరే చేపలు అనే కథ.
4: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు

0: సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు కదిలే గవ్వలు, ఎగిరే పక్షులు.

0: తూర్పు వైపు సముద్రం మీద వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. అందులో నుంచి నిప్పులు కొరిమిలో నుంచి తీసినట్లుగా సూర్యుని ఎర్రని ప్రతిబింబం పెద్ద సైజులో కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంది. సూర్యోదయం చూడాలంటే ఉదయాన్నే బంగాళాఖాతం ఒడ్డున సముద్రానికి ఎదురుగా నిలబడి చూడాలి. ఆ అందం ఆనందం చెప్పనలవి కాదు. అయితే కన్యాకుమారిలో సూర్యోదయం సూర్యాస్తమయం హిందూ మహాసముద్రంలో వింతగా ఒకే చోట జరుగుతాయి. కారణం, బంగాళాఖాతానికి అరేబియా సముద్రానికి మధ్య ఉన్నది హిందూ మహాసముద్రం. అది ఉన్న కోణాన్ని బట్టి హిందూ మహాసముద్రంలో అలా జరుగుతుంది. అక్కడికొచ్చిన యాత్రికులు ఉదయం సూర్యోదయమైన చోటుకు గుంపులు గుంపులుగా చేరి సూర్యాస్తమయాన్ని కూడా అదే చోట ఆస్వాదిస్తారు. అదొక ప్రకృతిపరమైన అద్భుతం, అంచనాలకు అందని వింత. రొయ్యలపాలెం పెదకాపు ఎప్పటిలాగే ఆ చీకటి తెరలు విడిపోయే సమయంలో యథాప్రకారం సముద్రపు అలల అంచున నడుస్తున్నాడు. అతను పరధ్యానంగా ఉన్నాడు. కారణం, ముందు రోజు రాత్రి భార్యతో జరిగిన వాక్యుద్ధమే. అతనికి ముగ్గురు కూతుర్లు. పెద్దమ్మాయి 18 ఏళ్ల నుండి పెళ్లికి సిద్ధంగా ఉంది. ఆ పిల్ల పెళ్లి గురించి ఆలోచించలేదని పెదకాపు భార్య గలాట పెట్టుకుంది. గవలపాలెం పెదకాపు కొడుక్కి సంబంధం మాట్లాడుతానని ఆమెకు మాటిచ్చాడు పెదకాపు. అతని భార్య పెదకాపు కొడుకు ఏమంత తెలివిగలవాడు కాదని యోగ్యుడైన ఏదో ఒక మామూలు కాపు కొడుక్కి ఇచ్చి చేయమంది. కాని రొయ్యలపాలెం పెదకాపుకు అది అంత ఇష్టం లేదు. సమాన స్థాయిలో సంబంధం కుదరాలంటాడు. ఆ సమయంలో పెదకాపు పరధ్యానాన్ని చెదరగొడుతూ ప్రక్కనున్న చెంచయ్య ఇలా అన్నాడు.
1: ఏంది పెదకాపు, అంతగా ఆలోచిస్తుండావే? సూర్య భగవానుడు కూడా పైకొస్సేసినాడు.
0: తలతిప్పి చూశాడు పెదకాపు. సముద్రం మీద పెద్ద పండి చక్రమంత సూర్యుడు ఎర్రగా సముద్రపు అంచుకు పూర్తిగా పైకి వచ్చి ఉన్నాడు. తీరంలో సముద్రపు పక్షులు తీరం మీద ఇసుకలో వాలి నడుస్తూ మళ్లీ ఎగురుతూ ఉన్నాయి.
1: నిన్న తిన్నాయి సాలక మళ్లీ వచ్చినట్టుండాయే. నిన్న సేపల కంటే గవ్వలు, జెల్లి సేపలు, ఎండ్రకాయలు, ఆల్సిప్పలు, పనికిరాని సెత్తంతా ఎక్కువ పడ్డట్టుండాయి
0: అన్నాడు పెదకాపు ప్రక్కనే నడుస్తున్న మరో వృద్ధజాలది.
1: అవునరే
0: అంటూ అటువైపు కదిలాడు పెదకాపు. అతన్ని అనుసరించారు మిగతా పట్టపు కాపులు. నిజానికి జాలర్లు సాయంత్రం పడవల్లో చేపలు తీసుకురాగానే సముద్రపు పక్షులు గుంపులు గుంపులుగా ఆకాశంలో చక్కర్లు కొడతాయి. దొరికితే చేపల్ని ముక్కు కరుచుకుని వెళదామని క్రిందికి వాలుతుంటాయి. కాని క్రింద కర్రలు పట్టుకుని ఉన్న బెస్తపిల్లలు మాత్రం అవి వాటి మీద వాలకుండా తరిమేసి చేపల్ని రక్షించుకుంటుంటారు. అయినా ఈ పక్షులు అంత తేలిగ్గా వదలవు. పడవలో నుంచి చేపలు ఎత్తుకెళ్తున్న ఆడవాళ్ల దబర్ల మీద వాలి ఏదో ఒక విధంగా వాళ్లని ఏమార్చి చేపల్ని ముక్కు కరుచుకుని వెళ్లిపోతుంటాయి. వాటిని ఎంత తరిమినా కూడా ఏదో మాయోపాయం చేసి తీసుకుపోతుంటాయి. అంతేకాక వలల్ని

ఇసుకలో ఆరవేసినప్పుడు తీయడం మర్చిపోయిన చిన్న చేపల్ని వలలో చిక్కుకుని ఉండే వాటిని తస్కరించి తీసుకుపోతుంటాయి. ఇక వాటికి స్వేచ్ఛగా దక్కేది వలలో నుంచి తీసిపారేసిన గవ్వలు, ఆల్చిప్పలు, జల్లి చేపలు, ఎండ్రకాయలు, చెత్తా చెదారం. ఆ చెత్తా చెదారంలో ఇరుక్కున్న చిన్న చేపలు. అందుకే అవి అందిన వాటిని ముక్కు ఖర్చుకుని దూరంగా తీసుకెళ్లి తిని వస్తుంటాయి. గవ్వలు, ఆల్చిప్పలు, శంఖాలు అయితే అవి వాటిని తిరగేసి తమ కాళ్లతో నొక్కి పట్టుకుని ముక్కు లోపలికి పెట్టి మెత్తని మాంసాన్ని పొడుచుకు తిని గట్టి చిప్పల్ని వదిలేస్తుంటాయి. వాటికి సమయం చాలదు. ఉన్న సమయంలోని తిన్నంత తిని చీకటి పడగానే వెళ్లిపోతుంటాయి. చీకట్లో వాటికేమీ కనిపించదు. మళ్లీ తెల్లవారుగానే నిన్న మిగిలిపోయిన సముద్ర జీవుల్ని ఆరగించడానికి వస్తుంటాయి. అలా వచ్చినవే ఈరోజు కనిపిస్తున్న కాకులు, గ్రద్దలు, సముద్రపు పక్షులు.

సూర్యోదయం వెలుతురు పెరిగే కొద్దీ పక్షుల రాక ఎక్కువైంది. అక్కడక్కడా పడి ఉన్న చిన్న చేపల్ని గుటుక్కున మింగుతూ ఉన్నాయి. ఇవే కాదు, సముద్ర తీర గ్రామాలకు దూరంగా సముద్రపు అంచునున్న రాళ్ల మీద, అక్కడున్న చెట్ల మీద పెద్ద సైజు సముద్ర పక్షులు జీవిస్తూ ఉంటాయి. అన్ని సముద్ర తీర పక్షులకు వాటి ముక్కులు సముద్రపు నీటిలోని ఉప్పును ఫిల్టర్ చేసి త్రాగగలిగే విధంగా గ్లాండ్స్ అమర్చబడి ఉంటాయి. బూచి, ఫ్రైగేట్ బర్డ్, గన్నెట్, పెట్రల్ అనే పక్షులు సుమారు 10 అడుగుల పొడవైన రెక్కలతో, సుమారు 25 కేజీల బరువుతో ఉంటాయి. వీటి ఎత్తు 4 అడుగుల వరకు ఉంటుంది. వీటి రెక్కలు విమానం రెక్కల్లా సన్నగా పొడవుగా ఉండి నీటిలోకి దూసుకుపోవడానికి చాలా అనువుగా ఉంటాయి. అయితే వీటి శరీరం మీద దట్టమైన ఈకలు ఉంటాయి. శరీరం అంతా వాటర్ ప్రూఫ్. ఇవి వేట కోసం సముద్రం నీటిలో మునిగినా కూడా వీటి శరీరానికి తడి అంటుకోదు. వీటి చర్మం క్రిందనున్న క్రొవ్వు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇవి గుంపులు గుంపులుగా ఒక్కచోట నివసిస్తూ ఉంటాయి. ఇవి మనుషుల కంట పడవు. తమకు 2 ఇంతల బరువున్న పెద్ద చేపల్ని సునాయాసంగా తన్నుకుపోగలవు. స్వతహాగా గవ్వలు తమ మూపురాన ఉన్న రక్షణ కవచాల్ని మోసుకుంటూ నెమ్మదిగా నడుస్తుంటాయి. రాత్రంతా నడిచినా కూడా అవి సముద్ర తీరానికి అన్నీ రాలేవు. ఏవో కొన్ని వచ్చి అలా ఈదుకుంటూ నీళ్లలోకి వెళ్లిపోతుంటాయి. మిగిలినవి తెల్లవారి పక్షుల చేతికి చిక్కి అకాల మరణం పొందుతుంటాయి. కొన్ని పక్షులైతే అలల అంచునే నడుస్తూ, ఎగురుతూ, వాలుతూ నీళ్లలోకి వస్తున్న ఎండ్రకాయలను పట్టుకుని గాలిలో ఎగురుతూ దూరంగా తీసుకెళ్లి ఇసుకలో పడేసి ముక్కుతో వాటి పొట్టలకు రంధ్రం చేసి వాటి రసాన్ని గ్రోలుతూ వాటిని చంపేస్తుంటాయి. అంతేకాక బలమైన కొన్ని పెద్ద సైజు సముద్రపు పక్షులు ఆకాశంలోంచి చూసి నీటి పైభాగంలో చక్కర్లు కొడుతూ ఉపరితలంలో తిరుగుతున్న చేపల్ని చూస్తాయి. వేగంగా ఆకాశంలో నుంచి వచ్చి నీటిలోనికి దూసుకుపోయి వాటిని ముక్కుతో పట్టుకుని తిరిగి ఆకాశంలోకి ఎగిరిపోతుంటాయి. తీరానికి దూరంగా ఎక్కడో బండల మీదో ఇసుకలోనో పడేసి మిగతా పక్షులు వచ్చేలోగా వాటిని పొడిచి పొడిచి చంపి తినేస్తుంటాయి. తమ శరీరం సైజు కన్నా ఎక్కువ సైజు చేపల్ని కూడా తమ కాలిగోళ్లతో పడేసి పట్టుకుని ఎగిరిపోతుంటాయి. ఇవి కూడా కొన్నిసార్లు ప్రమాదాలను ఎదుర్కొంటుంటాయి. సముద్రపు చేప జాడను చూసి నీటిలోకి దూసుకుపోయినప్పుడు ఏ ముసలి కంట్లోనూ ఏ సొరచాప కంట్లోనూ పడితే ఇక అంతే సంగతులు, వాటికి ఆహారమైపోతాయి. ఇవి పక్షుల జీవితాలకు సంబంధించినవైతే ఇక శంఖాలు, గవ్వలు, ఆల్చిప్పలు వీటి జీవితాలు మరో రకం. ఇవి మరీ లోతులేని సముద్రం అడుగున తీరానికి దగ్గరలో జీవిస్తుంటాయి. ఇవి గుట్టలు గుట్టలుగా ఉంటాయి. ఇవి సముద్రంలోని సూక్ష్మ జీవుల్ని ఆహారంగా చేసుకుని బ్రతుకుతుంటాయి. వీటిలోని జీవులు చనిపోయినప్పుడు వీటి నిర్జీవ నివాసాలు గట్టుకు కొట్టుకుని వస్తాయి. ఇవి రకరకాల రంగుల్లో ఉంటాయి. వీటిపైన స్వాభావికంగా ఉన్న డిజైన్లు భగవంతుడి కళాపిపాసనకు నిదర్శనంగా ఉంటాయి. చిన్నవైతే వీటికి కీచైన్లు కట్టి నగరాల్లోని సముద్రపు ఒడ్డున బీచుల్లో అమ్ముతుంటారు. ఇదో పెద్ద వ్యాపారం. సముద్రపు ఒడ్డున గంగపుత్రుల పిల్లలైతే వీటిని ఏరుకొచ్చి గుడిసెల వెనుక గుట్టలు గుట్టలుగా పోస్తారు. ఇది వాళ్ల వాళ్ల సంపదగా భావించి ఆనందిస్తుంటారు. ఆల్చిప్పలైతే అంటుకుని ఉంటాయి. వీటిని విడదీసి ఇంట్లోని జాలరి స్త్రీలు ఇంట్లో కుండలకు అంటుకుని ఉన్న గంజి మెతుకుల్ని గీకటానికి ఉపయోగిస్తారు. ఇవి లేని ఇల్లే ఆ కుటుంబాల్లో

శంఖాలైతే రకరకాలవి కొట్టుకొస్తుంటాయి. వేలడంత సైజు నుంచి పిడికెడంత వరకు ఇవి ఇంకా పెద్దవి కూడా కొట్టుకువస్తాయి. ఇవి దొరికితే శుభప్రదమని వీటికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తారు పెద్దవాళ్లు. చేపముళ్లతో శంఖంలోని అవశేషాల్ని బయటకు లాగి వాటిని శుభ్రపరుస్తారు. తెల్లగా స్వచ్ఛంగా ఉన్న శంఖం లోపల పొరలు పొరలుగా ఉంటుంది. శంఖాన్ని సముద్రానికి దూరంగా ఎక్కడో ఉండి చెవి దగ్గర పెట్టుకున్న సముద్రపు హోరు శబ్దం వినిపిస్తుంది. ఇది శంఖం యొక్క ప్రత్యేకత. దేవాలయాల్లో పూజా సమయంలో చాలా చోట్ల శంఖాన్ని ఊదుతారు. దాని లోపల నుంచి గాలి సుడులు తిరుగుతూ బయటకు వస్తుంది. ఎన్నో మైళ్ల దూరం దీని గంభీరమైన ధ్వని వినిపిస్తుంది. దీనికి పురాణాల్లో అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనే పేరుగల శంఖాన్ని పూరించాడు. వాటిని పూరించే కురుక్షేత్రంలో విజయాన్ని సాధించారు. పూర్వపు రాజులంతా సమరభేరికి శంఖాన్ని పూరించిన వారే. మనకు రావణుడు సారు చెప్పుండాను కదా, 100 సంవత్సరాల వెనుక డొక్కల కరువు వస్తుందంట. ప్రజలంతా తిండి లేక ఆకలికి తాళలేక బురద మట్టిలో పెరుగు కలుపుకొని తిన్నారంట. కాని మన పట్టపోళ్ళకి ఆ గతి పట్టలేదంట. 3 పూటల కడుపు నిండా చేపలు తిని సుఖంగా ఉండనారంట. గంగమ్మ తల్లి మనల్ని సల్లగా ఆదుకున్నది అన్నాడు పెదకాపు నడుస్తూ.

అలాగే సముద్రంలో నుంచి చచ్చిపోయిన తాబేళ్లు కూడా కొట్టుకువస్తుంటాయి. కొన్ని ఇతర చేపలచే లోపలి మాంసం తినబడి కొరకరాని కొయ్యలాంటి దాన్ని వీపు మీద చిప్పలు కొట్టుకువస్తాయి అప్పుడప్పుడు. కనీసం అడుగు వైశాల్యముండే తాబేటి చిప్పల్ని భోజన పాత్రలుగా ఉపయోగిస్తారు. మరీ చిన్న చిప్పల్ని నీళ్లు త్రాగడానికి ఉపయోగిస్తారు. ఈ తాబేటి చిప్పలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. మొదట్లో తాబేళ్లను పట్టి వాటిని వేడి నీళ్లలో చనిపోయేంత వరకు ఉడకపెట్టి వాటి మాంసాన్ని కత్తితో తీసి వండుకుని తినేవారు. తాబేటి చిప్పల్ని పై విధంగా వాడేవారు. తాబేలు వేట నిషిద్ధమని గత 25 ఏళ్ల వరకు తెలియదు. రామిరెడ్డి ఆ విషయం చెప్పటమే కాక అది మహావిష్ణువు యొక్క కూర్మావతారం అని చెప్పిన తర్వాత తాబేళ్లు వలలో పడితే తిరిగి సముద్రంలో విసిరేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా కత్తి చేపలు, ముఖం మీద రెండు మూరలు పెరిగిన చేపముళ్ళు చేపలు దొరికినప్పుడు ఆ రెండు మూరలు తెగ్గొట్టి దాని ఇళ్లలో పెట్టుకుని చేప పెత్తంగా వాడుతుంటారు. ఈ రొయ్యలపాలెం గవ్వలపాలెం జాలర్లు సాంప్రదాయ వేటగాళ్లు. పడవల మీద సముద్రంలోకి వెళ్లి వలలతోనూ గేలాలతోనూ తమ చేపల వేట సాగిస్తారు. నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఆధునిక వేట తెలియదు. వీళ్లకు మోటారు బోట్లు లేవు. అవి కొనుక్కొని వాడాలని లేదు. టీవీలు లేవు, చదువులు లేవు. వీరు వేటలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పద్ధతులనే అనుసరిస్తారు. ప్రస్తుతం నాగరికతకు దూరంగా తమ రెండు గ్రామాల్లోనే సంబంధ బాంధవ్యాలు కలుపుకొని వాళ్లకు మాత్రమే పరిమితమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ల చదువు రూపాయలు లెక్క పెట్టడం వరకే. రోజులాగే ఈరోజు కూడా ఓ 10 మంది పిల్లలు సముద్రపు అంచున పరుగులు తీస్తూ అలలపైకి దూకారు. వాళ్లు అమ్మ ఒడిలోని పిల్లల్లా అలలు దాటుకుని ఈతలు కొడుతూ ముందుకు సాగారు. అమ్మ చీరకుచ్చిళ్ల వెనక దాక్కున్నట్లు అల వచ్చినప్పుడు మునుగుతూ, అలా వెళ్లినప్పుడు లేస్తూ దోబూజులాటలు ఆడుకుంటున్నారు. వాళ్లు పుట్టినప్పటి నుండి వాళ్ల తల్లిదండ్రులు ఏదో ఒక సందర్భంలో సముద్రం దగ్గరకు తీసుకువస్తారు. సంవత్సరం దాటి బుడిబుడి అడుగులు నెరవగానే ఆ అడుగులు తీరంలోని అలల అంచుల మీద వేయిస్తారు. 2 ఏళ్లు దాటిన తర్వాత తమ తల్లిదండ్రులు పక్కన ఉంటే వీళ్లు సముద్రంలో మునుగుతూ తేలుతూ కేరింతలు కొడుతుంటారు. వాళ్లకు సముద్రం అంటే భయం పోతుంది, ఇష్టం పెరుగుతుంది. కాలక్రమేణా పెద్దయ్యే కొద్దీ వాళ్లకు సముద్రానికి భూమికి తేడా తెలియదు. ఉభయచర జీవుల్లా ప్రవర్తిస్తారు. వాళ్లకు సముద్రమే తల్లి, భూమి తండ్రి. మామూలుగా మన పురాణాల్లో సముద్రాన్ని సముద్రుడని, మగవాడిగాను, భూమిని భూమాత అని స్త్రీగాను భావించి పూజిస్తారు. కాని ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రజలకు పార్వతీదేవి అనుగ్రహంలా అశేషమైన చేపల్ని అందించే ఈ సముద్రం తుఫాను సమయంలో ఆగ్రహించిన శివుడిలా సమీప గ్రామాల్ని ధ్వంసం చేస్తుంది. కనుక సముద్రాన్ని అర్ధనారీశ్వరుడు అనడం సబబుగా ఉంటుంది.

0: రోజుకు 3 పూటల పెదకాపు సముద్ర తీరంలో తిరుగుతాడు. ఆ సాయంత్రం అటువైపు నుంచి వస్తున్న పెదకాపు, ఇంకొందరు వృద్ధులు అక్కడున్న గవ్వల్ని ఏరుకుంటున్న పిల్లల్ని చూశారు. ఆ పిల్లలు ఆ గవ్వలన్నింటినీ ఏరి కుప్ప పెట్టడం చూశారు. ఎవరు ఎన్ని పెట్టారో, ఎంత పెద్ద కుప్ప పెట్టారో గర్వంగా చెప్పుకుంటున్నారు. పెదకాపు ఆ కుప్పల దగ్గరకొచ్చి పరీక్షించి చూశాడు. కుప్పలు కదులుతూ ఉన్నాయి. తన వెనక ఉన్న కాపు దగ్గర నుంచి కర్ర తీసుకుని కుప్పని కలయబెట్టాడు. లోపల చాలా గవ్వలు కదులుతూ ఉన్నాయి.
1: రే, నీ పేరేంద్రా
0: అని అడిగాడు పెదకాపు. వాడు భయపడుతూ సమాధానం చెప్పాడు.
1: మీ నాయన పేరు కూడా చెప్పో
0: అన్నాడు పెదకాపు. వాడు భయపడుతూ చెప్పాడు. పెదకాపు ఇంకో కుప్ప దగ్గరకొచ్చి ఆ గుర్తును కూడా కర్రతో కలయబెట్టి చూశాడు. అక్కడ కూడా కదులుతున్న గవ్వలు చూశాడు. తర్వాత వాడి పేరు, వాడి అమ్మా నాయనల పేర్లు కూడా అడిగాడు పెదకాపు. వాడు జంకుతూనే సమాధానం చెప్పాడు.
1: అరే పిల్లనాయాలరా, వాటిని ఇంటికి తీసుకుపోయి కాల్చుకు తింటారా ఏందే, అంత కరువు వచ్చిందా మీక
0: అని అరిచాడు పెదకాపు. అక్కడున్న 8 మంది పిల్లలు పోగు చేసిన గవ్వల కుప్పల్ని కదిలించిన పెదకాపు అన్నిట్లోనూ బతికిన గవ్వలుండటం గమనించాడు.
1: ఒరే, మీ అందరి కుప్పల్లో బతికున్న గవ్వలో శంఖాలుండయి, వాటిని మనం తినడంలే. మనకు ఆహారం సేపలు. గంగమ్మ తల్లి మనకు తిన్నన్ని సేపలు, అమ్ముకున్నన్ని సేపలు ఇస్తా ఉంది. మన ఆచారం ఏంటంటే సేపలు పట్టుకుని తినడమే. మీరు ఆడుకోవడానికి సచ్చిన వాటినే ఆడుకోండి, బతికిన వాటిని నీళ్ళల్లో వదిలేయండి. వాటి మానాన వాటిని బతకనియండిరా. సచ్చిన గవ్వలు రోజుకు కావలసినన్ని గవ్వలు కొట్టుకొస్తూనే ఉండయి కదా, మీరు ఆడుకోవడానికే
0: అన్నాడు పెదకాపు. పిల్లలు చేతులు కట్టుకుని పెదకాపు చెప్పేది మౌనంగా వింటున్నారు.
1: రే, మీకేరా చెప్పేదే, బతుకున్న వాటిని ఏరే సముద్రంలో వదలండి
0: అంటూ అరిచాడు పెదకాపు. పిల్లలు వెంటనే తమ తమ కుప్పల మీద పడి బతుకున్న గవ్వల్ని ఏరి ఒక పక్కగా పోశారు. తర్వాత దోసిళ్లతో తీసుకెళ్లి తీరం మంచున నీళ్లల్లో పోశారు. అవి అమ్మయ్యా బ్రతికేనరా దేవుడా అనుకుంటూ తమ వీపుల మీదున్న పెంకుల్ని మోసుకుంటూ నీళ్లలోకి జారుకున్నాయి.

రోజులు గడుస్తున్నాయి. వెన్నెల రోజులు. చంద్రుడు పండు వెన్నెల కాస్తోంది. వెన్నెల అది భూమి మీద చెట్లు, చేమలు, అడవులు, పర్వతాలు, ఎడారుల మీద, సముద్రం మీద ఒకే విధంగా కాస్తూ ఉంది. సముద్రంలోని నీటి అలల మీద పడి తళతళమని ప్రకాశిస్తున్నాయి వెన్నెల కిరణాలు. ఆ సమయంలో నల్లని వెడల్పైన పళ్ళాలు కదులుతున్నట్లు ఇసుక మీద తమ వీపు మీద చిప్పల్ని మోసుకుంటూ నెమ్మదిగా పోతున్నాయి తాబేళ్లు. అవి సముద్రంలో వందలు వేల మైళ్లు ఈదుకుంటూ వచ్చాయి తీరానికి. తెల్లగా తలతలలాడే ఇసుక మీద తమ తెడ్డు పాదాలతో నల్లని తాబేళ్లు గుంపులు గుంపులుగా వెళ్తున్న దృశ్యం నయనానందకరంగా ఉంది. ఆ గుంపులు గుంపులుగా వచ్చిన తాబేళ్లు తీరానికి దూరంగా వచ్చి తమ తెడ్డు కాళ్లతో వడివడిగా ఇసుకలో గుంటలు లోడసాగాయి. గుంటల చుట్టూ ఇసుక పడసాగింది. దాదాపు మోకాలు లోతు గుంటలు లోడి అంచును కూర్చుని గుంటల నిండుగా గుడ్లు పెట్టాయి. ఒక్కో తాబేలు 200 నుంచి 300 వరకు గుడ్లు పెట్టాయి. గుడ్లు పెట్టడం పూర్తయిన తర్వాత మరలా తమ తెడ్డు కాళ్లతో గుంటను ఇసుకతో నింపాయి. తరువాత గుంట కనపడకుండా తమ తెడ్డు పాదాలతో తొక్కి ఇతరులెవరూ గుర్తుపట్టకుండా చదును చేశాయి. తర్వాత ఏదో అర్జెంటు పని ఉన్నట్లు తిరిగి బయలుదేరి సముద్రంలోకి అడుగుపెట్టాయి. తెల్లవారేలోగా తాబేళ్లన్నీ సముద్రం నీటిలో కలిసిపోయాయి. ఇసుకలో నిదానంగా నడిచే తాబేళ్లు నీటిలో అడుగుపెట్టాయంటే ఆ వేగమే వేరు. సూపర్ ఫాస్ట్ రైళ్లలా తలను పొడవుగా చాచి తమ కాళ్లను చేతుల్ని తెడ్డులుగా ఉపయోగించి రివ్వున దూసుకుపోతాయి. పగటిపూట నక్కలు ఆ గుంటల్ని లోడడానికి ప్రయత్నించి పల్లెకారులు కర్రలతో తరుముకుంటే వెళ్లిపోతున్నాయి. ఎవరో ఒకరు పగలు రాత్రి ఆ తీరం వెంబడి కాపలా కాస్తూ వాటిని తరిమేస్తున్నారు. అది గవ్వలపాళెం, రొయ్యలపాళెం గ్రామ తీరాల్లోనే. కాని వేల మైళ్లు వ్యాపించిన సముద్ర తీరాల ఒడ్డున అడుగడుగునా పల్లెకారుల గ్రామాలు ఉండవు కదా. అక్కడ మాత్రం

నక్కలు తోడేళ్లు గుంటల్ని పసిగట్టి తమ కాళ్లతో మట్టిలోడి అందులో నుంచి గుడ్లను తింటాయి. నక్కలు ఇతర జంతువులను తాబేళ్లతో పోలిస్తే అవి చాలా తక్కువ జంతువులు కనుక అన్నింటినీ తినలేవు. ఎన్నో కోట్ల గుడ్డులు పిగిలి అసంఖ్యాకంగా ఆ తాబేలు పిల్లలు సముద్రంలోకి ఈదుతాయి. సరిగ్గా నెల రోజుల తర్వాత పుట్ట పగిలినట్లు సముద్ర తీరాన ఉన్న ఇసుకలో నుంచి తాబేలు పిల్లలు పొడుచుకు వచ్చి చకచకా ఎవరో దారి చూపినట్లు సముద్రం వైపు గునుగున నడిచిపోసాగాయి. అరచేతిలో సగం సైజు ఉన్న ఆ తాబేలు పిల్లలు అదే సైజున్న తమకున్న పెంకుల్లాంటి చిప్పలతో తమ చిన్న చిన్న కాళ్లతో పడుతూ లేస్తూ వెళుతున్నాయి. తీరం వెంబడి వేల మైళ్ల వైశాల్యం పరుచుకున్న ఆ దృశ్యం, నల్ల దుప్పటి లాంటి ఆకాశం మీద తెల్లగా ప్రకాశించే నక్షత్రాలకు వ్యతిరేకంగా పౌర్ణమి రోజుల్లో తెల్లని వెన్నెల్లో వెండిలా మెరిసే ఇసుక మీద నల్ల నక్షత్రాల్లా కదులుతున్నాయి ఆ తాబేలు పిల్లలు. ఆ ఉదయాన్నే ముందు నడుస్తున్న పెదకాపు, ఎట్టగో తాబేలు గుడ్లని కాపాడినాం, ఇప్పుడు గుడ్లు పిగిలే బిడ్డలు బయటకొస్తుండయి, నక్కలు పచ్చులు వచ్చి ఆ తాబేలు బిడ్డల్ని తన్నుకుపోకుండా మన ప్రాంతంలోనైనా వీటిని కాపాడాలా, పిల్లలకి ముసలోళ్లకి కర్రలిచ్చి పొగులు రేతిరి కాపలా పెట్టాలా అన్నాడు. అలాగే జరిగింది. తీరం వెంబడి నక్కలు తోడేళ్లు పక్షుల బారిన పడకుండా తమ రెండు పళ్లల్లో తీరాల్లో కాపాడగలిగారు. కాని విశాలమైన సముద్ర తీరంలో పక్షులు గోలగోలగా మూగి ఆ తాబేలు పిల్లల్ని కాళ్లలో ఇరికించుకుని ఎగిరిపోతే నక్కలు తోడేళ్లు వాటిని నోటికి కరిచి పట్టుకుని దూరంగా వెళ్లిపోతున్నాయి. ఎంత తింటే మాత్రమేం, ఎన్ని తింటే మాత్రమేం సముద్రంలో నీటి బొట్టు. వేల తాబేళ్లు వాటి కడుపుల్లోకి పోయుంటాయేమో కాని కోట్ల కోట్ల తాబేళ్లు సముద్ర గర్భంలోకి వెళ్లిపోయి కొత్త జీవితాన్ని ఆరంభించాయి. ఆ రోజు పెదకాపు అలలంచున తన వారితో నడుస్తూ తమకు ఎదురై పారిపోతున్న 10 మంది పిల్లల్ని తన తోటి వారి సాయంతో ఎలాగైతేనేం పట్టుకున్నాడు. అందరూ 10 ఏళ్లలోపు పిల్లలే. అరే మీ గోచీలు ఇప్పండ్రా అన్నాడు పెదకాపు. అందరూ గోచీలు విప్పారు. అందులో నుంచి తాబేలు పిల్లలు టపాటపామంటూ నేలరాలాయి. ఒక్కడి గోచీలో కనీసం 4 తాబేలు పిల్లలున్నాయి. ఒకే పరుగుతో రొయ్యలపాలెం వైపు పరిగెత్తారు పిల్లలు. పెదకాపు అతని ప్రక్కనున్న మనుషులు అన్నింటినీ పట్టుకుని జాగ్రత్తగా సముద్రంలోకి వదిలారు. తమ ధర్మంగా ఆ తాబేలు పిల్లల జీవితాలను కాపాడినందుకు వారికి చాలా తృప్తిగా ఉంది.

0: మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన కదిలే గవ్వలు ఎగిరే పక్షులు అనే కథ విన్నారు. ఇప్పుడొక ప్రకటన విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు భారతదేశం అంతటా నిర్వహించబడు నేషనల్ లోక్ అదాలత్ కు సంబంధించిన విషయమును తెలియజేయుచున్నారు. గౌరవనీయులైన చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ గౌరవనీయులు శ్రీమతి వైజే పద్మశ్రీ గారి పర్యవేక్షణలో నెల్లూరు టౌన్ నందు ఉన్న న్యాయస్థానముల సముదాయమునందు మరియు జిల్లాలోని 9 మండలాలు అయినటువంటి కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, నాయుడుపేట, సుళ్లూరుపేట మరియు వెంకటగిరి నందు ఉన్నటువంటి న్యాయస్థానములనందు తేదీ 2026 సెప్టెంబర్ నెల 12వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడను. నేషనల్ లోక్ అదాలత్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 క్రింద నిర్వహించబడి చట్టపరమైన వివాద పరిష్కార వేదిక. నేషనల్ లోక్ అదాలత్ లో కక్షిదారులు వారి యొక్క రాజీ పడదగ్గ అన్ని రకాల కేసులను, మోటార్ యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రీ లిటిగేషనల్ కేసులు మరియు ఇతర రాజీ పడదగ్గ కేసులు నేషనల్ లోక్ అదాలత్

0: ఎందు చేయుదురు. మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నయ్య కూడా ఈ యొక్క అదాలత్ లో రాజీ చేసుకున్నటకు అవకాశం ఉన్నది. లోక్ అదాలత్ వల్ల ప్రజలకు త్వరితగతిన న్యాయం పొందే అవకాశంతో పాటు ఖర్చులు మరియు సమయాన్ని ఆదా చేసుకోవలసినదిగా కోరుచున్నాము. అంతేకాకుండా లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు, దీనిని అందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము.
1: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. పసుపు కుంకుమ ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు ఘంటసాల.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1 తేడాతో మలేసియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్షం, నైపుణ్యాల మార్పిడి, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణలతో సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో తొలిసారిగా నిర్వహించిన రష్యా అంతరిక్ష పారిశ్రామిక ప్రదర్శన ఇన్నో ఫ్రామ్ ఇండియాను ఇరువురు నేతలు సందర్శించి అందులో పాల్గొన్న ప్రతినిధులతో మాట్లాడారు. 24వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలో పర్యటించవలసిందిగా పుతిన్ ఆహ్వానించగా ప్రధాని మోదీ ఆహ్వానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా పుతిన్ కు తమిళ ప్రాచీన కావ్యమైన తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని కానుకగా అందించారు. అలాగే పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు రాత్రి ఇరాన్ అధ్యకులు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

చేస్తారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సదస్సు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకులు మసూద్ పెజిష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రమపోసాతో సహా బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి స్పష్టమైన లక్ష్యాలతో పనిచేస్తోందని తెలిపారు. సభ్య దేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్యాన్ని సాధించడం, కూటమి వ్యాప్తంగా సేవల రంగంలో వాణిజ్య విస్తరణ అవకాశాలు అన్వేషించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరం ను ఉద్దేశించి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, విభిన్నమైన పరస్పర ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. ఇది సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, నూతన అవకాశాలు విస్తరించడానికి చక్కటి వేదికను అందిస్తుందని పేర్కొన్నారు. రష్యా ఆర్థిక మంత్రి మక్సిమ్ రెషెత్నికోవ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 4వ వంతు ఉందని, సుస్థిరమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని అన్నారు. సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి, హరిత డిజిటల్ రంగ పరివర్తనను వేగవంతం చేయడానికి, మార్కెట్లలోని విస్తృత అవకాశాలను వినియోగించుకోవడానికి సభ్య దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య ప్రతిపాదనలో ఉన్న చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసి అమలు చేసేందుకు ఐరోపా కమిషన్ ఐరోపా మండలికి తన ప్రతిపాదనను సమర్పించింది. ఐరోపా మండలి ఆమోదిస్తే భారత్ ఐరోపా సమాఖ్యల చరిత్రలోనే ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్కు ఎగుమతయ్యే 96% ఐరోపా వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా మినహాయింపు లభించడం వల్ల ఏడాదికి దాదాపు 4 బిలియన్ యూరోల పన్ను ఆదా అవుతుంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ప్రతి ఏటా 180 బిలియన్ యూరోల కంటే ఎక్కువ విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఐరోపా మండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంటుంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో మాట్లాడుతూ ఆమె, భారత్లోని యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా కొత్త వేదికలను, పరిష్కారాలను సృష్టిస్తోందని, దేశ సాంకేతిక ఫిన్టెక్ రంగ విస్తరణలో యువశక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కృత్రిమ మేధస్సును రెండు వైపులా పదునున్న కత్తిగా అభివర్ణించిన ఆర్థిక మంత్రి, ఇది మోసాలను వేగంగా గుర్తించడానికే కాకుండా కొత్త తరహా సైబర్ నేరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఏఐ వినియోగంలో భద్రత, పారదర్శకత, నియంత్రణల సంస్థల పర్యవేక్షణ అత్యంత కీలకమన్నారు. సైబర్ భద్రత వినియోగదారుల రక్షణను పెంచడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అధ్యకులు పునీత్ చందోక్ తో కలిసి న్యూఢిల్లీలో సమాపేశమయ్యారు. ఈ సమాపేశంలో భారత్ ను ఏఐ రంగంలో విశ్వసనీయ అంతర్జాతీయ భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇండియా ఏఐ మిషన్ ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులకు భారతదేశం ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కీలక ఖనిజాలు, భారతదేశ ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెటల్స్ పై 3వ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, రక్షణ, అంతరిక్ష రంగాల అభివృద్దికి ఈ ఖనిజాలే ప్రధానమైనవని పేర్కొన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల ప్రారంభ దశ నుంచే పారిశ్రామిక వర్గాలను, భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పరిశోధన, పరిశ్రమలు, ప్రభుత్వం, సాంకేతిక రంగాల మధ్య సమన్వయం ఉంటేనే స్టార్టప్లు,
యువ పారిశ్రామికవేత్తలు సుస్థిరమైన ప్రగతి

0: అభివృద్దిని సాధించగలరని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి బ్రిక్స్ కూటమిలో కీలక దేశంగా నిలిచిందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన 5 దేశాల జాబితాలో ఉండేదని, అప్పట్లో పెరిగిన ద్రవ్యోల్బణం, విధానపరమైన నిరోధకత, అవినీతి వల్ల అంతర్జాతీయంగా విశ్వసనీయత తగ్గిందని విమర్శించారు. గ్లోబల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును నమోదు చేయడం పట్ల ఐఎంఎఫ్ ప్రశంసించిందని కూడా గుర్తు చేశారు. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంటులో భారత జూనియర్ పురుషుల జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. చైనాలోని మోఖిలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 3-1 తేడాతో మలేషియాను ఓడించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖవీందర్ 1 గోల్ సాధించాడు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడుతుంది. 2వ సెమీఫైనల్లో దక్షిణ కొరియా 4-1 తేడాతో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. కాగా రేపు జరిగే జూనియర్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్ర, ఒడిశా రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్ లలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరట్వాడా, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఈస్ట్ రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం లలో కూడా రాబోయే 2 రోజులు ఇటువంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవచ్చని, శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూనే భద్రత, ప్రజా విశ్వాసానికి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం జాతీయ భద్రతకు అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా పెసర సాగు మెళకువలు ఈ అంశం గురించి డాక్టర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా విందాం పెసర సాగు మెళకువలు, డాక్టర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం.
1: డాక్టర్ అలపాటి వెంకట సూర్య దుర్గా ప్రసాద్, నేను శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల జన్యు మరియు వృక్ష ప్రజనన విభాగంలో అధిపతిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పెసర సాగులో మెళకువలు తెలుసుకుందామండి. మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం సుమారు 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నాం. దాదాపు 81,000 టన్నులు ఉత్పత్తి మరియు ఎకరానికి చూస్తే మనకి 313 కిలోలు ఉత్పత్తి వస్తుందండి. ఇది రాయలసీమ ప్రాంతంలో తొలకరి పంటకు గాను, కోస్తాంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తాం. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, అలాగే వేసవిలో కృష్ణా గోదావరి జిల్లా ప్రాంతాల్లో మూడో పంటగాను కూడా పండిస్తారండి. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు

పండించవచ్చు. అట్లాగే కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలతో అంతర్ పంటగా కూడా ఇది మనం పండించవచ్చండి. విత్తే సమయం మనం చూసుకుంటే ఖరీఫ్ కాలంలో తక్కువ వర్షపాతం మండలాల్లో జూన్ నెలలోన కృష్ణా, గోదావరి, దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూన్, జూలైలోన విత్తుకోవచ్చండి. రబీలో మనం చూసుకుంటే కృష్ణా, గోదావరి, దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్లో విత్తుకోవచ్చు. కృష్ణా గోదావరి మండలాల్లో అయితే వరి మాగడంలో నవంబర్, డిసెంబర్ మొదటి వారంలో, అలాగే వేసవి కాలంలో ఫిబ్రవరి, మార్చిలో కూడా మనం విత్తుకోవడానికి అవకాశం ఉందండి. నేల పరంగా మనం చూస్తే పెసర్ను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు, కానీ చౌడు నేలలో మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావండి. నేల తయారీ చూసుకుంటే ఒకసారి నాగలతో గాని, రెండుసార్లు గొర్రెతో గాని మెత్తని దున్ని గుంట నేరుగా తయారు చేయాలి. అలాగే వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నివలసిన అవసరం కూడా లేదండి. నెక్స్ట్ విత్తనం చూస్తే ఎకరానికి 6 నుండి 7 కిలోలు తొలకరు, అదే మగాని వరి కోతల తర్వాత అయితే మరి రవి మరియు వేసవిలో అయితే వరి మగాణంలో, అలాగే 10 నుండి 12 కిలోలు వేసవి మెట్ట ప్రాంతాలకు అయితే 6 నుండి 7 కిలోలు. మనం విత్తన శుద్ధి చూసుకుంటే కిలో విత్తనానికి 2.5 గ్రాములు తైరం లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజెబ్ లేదా కార్బండైజం వంటి తెగుళ్లు మందులతో మరియు 5 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రాములు థయోమిథాక్సిమ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్లు మరియు రసం పీల్చు పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చండి. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చర్ని విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడులు పొందడానికి ఎక్కువ అవకాశం ఉందండి. రకాల గురించి మనం చూసుకుంటుంటే LGG 407, ఇది 1993 ఈ రకం విడుదలైందండి. ఇది మొక్కలు నిటూరుగా పెరిగి కాయలు మొక్క పైభాగాన్ని కాస్తాయి, గింజలు మెరుస్తూ మధ్యస్థు లావుగా ఉంటాయి, పల్లాకు నల్ల ఆకుమచ్చ తెగుళ్ళని తట్టుకుంటుందండి, బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది, సుమారు 5 నుండి 6 దిగుబడి ఇస్తుందండి. పంటలు పంటకాలం చూస్తే 65 నుండి 75 రోజుల వరకు కాల పరిమితి అండి. నెక్స్ట్ LGG 460, ఇది 1997 రిలీజ్ అయిందండి. ఇది కూడా LGG 407 లాగే ఖరీఫ్ రబి వేసవిలో కూడా పండించవచ్చు. పంటకాలం చూస్తే 65 నుండి 70 రోజులు దిగుబడి, 5 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. కాయలు గుత్తులుగా పైభాగంలో ఉండి కోయడానికి కూడా సులువుగా ఉంటుంది, ఒకేసారి కోత వస్తుంది కోస్తుంది. అలాగే పల్లాకు మొవ్వు కుళ్ళు తెగుళ్ళను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. వరి మాగాణాలకు ఇది బాగా అనుకూలమైంది. నెక్స్ట్ LGG 450, అంటే పుష్కరం, ఇది 1993 ఇది కూడా ఇది అయిందండి. 65 నుండి 70 రోజులు 5 నుండి 6 క్వింటాల్ దిగుబడి వస్తుంది. మొక్కలు మధ్యస్థ ఎత్తులో ఉండి గుబురుగా కనిపిస్తాయి. పంట కోత సమయంలో వర్షాలు కురిసిన కాయల్లోని గింజలు కొంతవరకు పాడవకుండా కూడా ఉంటాయండి. అలాగే LGG 410, ఇది కూడా ఖరీఫ్ రబీ వేసవికి కూడా అనుకూలమైంది. 1994 రిలీజ్ చేసింది. ఇది 65 నుండి 70 రోజులు 5 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి వస్తుంది. మొక్కలు నిటూరుగా గుబురుగా పెరుగుతాయి, గింజలు మెరుస్తూ ఉంటాయి, ఒకేసారి కోతకు వస్తుంది, కాప్ పైభాగంలో ఉంటుంది, వరి మాగాణాలకు ఇది కొంచెం అనువైంది. అట్లాగే TM 96-2, ఇది 2007 రిలీజ్ అయిందండి. ఖరీఫ్ రబీ వేసవి కాలాలకు అనుకూలమైంది. 60 నుండి 65 రోజులు అంటే తక్కువ వ్యవధి, సుమారు 4 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి వస్తుంది. అధిక తేమ మరియు బూడిద తెగులను తట్టుకుంటుందండి. గింజలు లావుగా వరి మెరుస్తూ ఉంటాయి, వరి మాగాణాలకు అనువైందండి. నెక్స్ట్ WGG 42, ఇది ఖరీఫ్ రబీ వేసవి కాలాలకు అనుకూలమైంది. 2016 ఇది రిలీజ్ అయిందండి. ఇది పల్లాకు తెగులను తట్టుకుంటుంది, అలాగే గింజలు లావుగా ఉండి మెరుస్తూ ఉంటాయి, ఖరీఫ్ వరికి ముందుగా వేసుకోవటానికి అనువైన రకం అండి. నెక్స్ట్ IPU 2-14 అండి, ఇది ఖరీఫ్ రబీ వేసవి కాలానికి అనువైంది అండి. 2010 ఇది రిలీజ్ అయింది. 60 నుండి 65 రోజులు 4 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి అండి. నెక్స్ట్ విత్తటం మనం గురించి చూస్తే సాల్లో గొర్రెతో వెదబెట్టాలి. మాగాణి వరి కోయడానికి 2 నుండి 3 రోజుల ముందు భూమిలో తేమ పరిస్థితి బట్టి తడి లేక పొడి విత్తనాలు వెదజల్లాలండి. విత్తే దూరం వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎరువుల గురించి మనం చూస్తే పశువుల ఎరువు 2000 కిలోలు ఎకరానికి సరిపోతుందండి. దుక్కులో వేసి మనం బాగా కలయి దున్నుకోవాలండి. అలాగే నత్రజని 8 కిలోలు ఎకరానికి సరిపోతుంది. విత్తనం మనం సాధారణంగా మనం చల్లే ముందు చూసుకోవాలండి. నెక్స్ట్ భాస్వరం 20 కిలోలు ఎకరానికి విత్తనం చల్లే ముందే మనం చూసుకోవాలండి. వరి మాగాణంలో ఎరువులను వాడాల్సిన అవసరం కూడా మనకు ఉండదండి, అదే వరి మాగాణంలో చూసుకుంటే. నెక్స్ట్ నీటి యాజమాన్యం, పెసర వర్షాధారి పంట, కానీ వర్షాభావ పరిస్థితులు లేనప్పుడు 1-2

నీటి తొడలు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి 30 రోజులు దశలో ఒకసారి, 45 నుండి 50 రోజులు దశలో మరోసారి తేలికపాటి తడులు ఇవ్వాలండి. పూత దశలో నీటి తడులు ఇవ్వకూడదండి.

చిప్పెర గరికి లాంటి గడ్డిజాత్ కలుపు ఉంటే క్విజిలోఫా ఇథైల్ 5% 400 మిల్లీలీటర్ ఎకరానికి అదే గడ్డిజాత్ కలుపుతో పాటు వెడల్పు కలుపు ఉన్నట్టయితే ఇమిజాత్ ఫేర్ 200 మిల్లీలీటర్ ఎకరానికి 20 నుండి 25 రోజుల తర్వాత మనం పొలంలో తేమ ఉన్నప్పుడు అలాగే కలుపు 2-4 దశల్లో పిచికారీ చేయాలండి. అంతర పంటలు మనం చూసుకుంటే పెసన్న అంతర పంటగా పత్తి కందిలో వేసుకోవచ్చు. పెసర పత్తి రబి కంది 3:1 నిష్పత్తిలో, అలాగే పెసర తొలకరి కందిలో అయితే 7:1. అలాగే పెసన్న పత్తి లేదా రబీ కందితో అంతర పంటగా వేసేటప్పుడు ఎకరానికి 5 కిలోలు విత్తనం, 6 కిలోలు నత్రజని, 15 కిలోలు భాస్వరం వేయాలి. తొలకరిలో కందితో అంతర పంటగా వేసినప్పుడు 6 కిలోలు విత్తనం, 7 కిలోల నత్రజని, 17.5 కిలోలు భాస్వరం వేయాలండి. సస్యరక్షణ చూస్తుంటే పురుగులు, చిత్త పురుగులు, అలాగే తామర పురుగులు, తెల్లదోమ, పొగాకు లద్దె పురుగు మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. సో తెగుళ్ళ గురించి చూసుకుంటే బూడిద తెగులు, ఈ తెగులు సాధారణంగా విత్తనం 30 నుండి 30 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురాకులపై బూడిద రూపంలో చిన్న చిన్నగా మచ్చలు కనిపడి అవి క్రమేణా పెద్దవయ్యి ఆకులపైన అలాగే క్రింది భాగాలకు మరియు కొమ్ములు కాయలకు వ్యాపిస్తాయి. రబీ కాలంలో ఈ తెగులు వ్యాప్తి మరియు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నివారణకు లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజియం లేదా 1 గ్రాము థయోఫెనైట్ మిథైల్ లేదా 1 మిల్లీలీటర్ కెరాథైన్ లేదా 2 మిల్లీలీటర్ హెక్సాకోనజోల్ లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా మైక్లోబటానిల్ 1.0 గ్రాము లేదా డెఫెనోకోనజోల్ 1 మిల్లీలీటర్ కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులు మార్చి పిచికారీ చేయాలని నిర్దేశించిన కాలం విత్తుకోవాలి. తెగులను తట్టుకునే TM96-2 రకాలని మనం ఎక్కువ విత్తుకుంటే బాగుంటుంది. అట్లాగే సెర్కోస్పర ఆకుమచ్చ తెగులు, అలాగే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, నెక్స్ట్ బంగారు తీగ అంటే కస్కుట, ఇదేంటంటే మనకి వరి మగాణాల్లో బంగారు రంగు గల సన్నని తీగ పైరుమే వ్యాపించి మొక్కల నుండి రసం పీలుస్తుంది. దీని వలన పైరు ఎదుగుదల క్షీణించిపోతుంది. ఈ బంగారు తీగ మొలవకుండా ఎకరానికి 1 లీటర్ పిండి మిథనైన్ 20 నుండి 25 కిలోల ఇసుకలో కలిపి పనులు తీసిన రోజున పొలంలో చల్లి 200 లీటర్ల నీటిని ఎకరానికి సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి. ఇలా చేయటం వల్ల 70% వరకు బంగారు తీగ మొలవకుండా మనం చేసుకోవచ్చు. ఈ తీగ పైరుపై కనిపించిన వెంటనే తీగ వ్యాపించిన మొక్కలతో పాటు పీకి మనం కాల్చివేయాలి. దీని ఉధృత ఎక్కువగా ఉన్న చోట పైరు 20 రోజులప్పుడు ఇమిజాతా ఫిర్ పర్సూట్ అనే కలుపు మందుని ఎకరానికి 200 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసి 5 నుండి 7 రోజుల లోపల పైరుపై 1% యూరియాని పిచికారీ చేయాలి. అశ్రద్ధ చేస్తే ఇది పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి సంవత్సరం పొలంలో కనిపించి పైరుని నష్టపరుస్తుందండి. పంట కోత నిల్వ గురించి చూసుకుని తొలకరి ఎండిన కాయలను 1-2 సార్లు కోసి నూర్చుకోవాలి. రబీ కాలంలో కానీ వేసవిలో కానీ మొక్కల్ని మొదలు వరకు కోసి ఎండిన తర్వాత నూర్చుకోవాలి. ఆ తర్వాత ఎండబెట్టిని శుభ్రపరిచి నిల్వ ఉంచుకోవచ్చు అండి. నాణ్యత ప్రమాణాలను చూసుకుంటే పంట ఉత్పత్తికి కనీస మద్దతు ధర కల్పించడానికి జాతీయ వ్యవసాయ సహకార సమైక్య నెఫెడ్ ద్వారా పెసర మరియు పెసరను నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను చూస్తే దుమ్ము, ధూళి, చెత్త, పుల్లలు, రాళ్ళు, మట్టి మరియు ఇతర పంట గింజలు మనం చూసుకుంటే అత్యధిక పరిమిత శాతం 2గా నిర్దేశించబడింది ప్రతి క్వింటాల్కి తూకానికి. అలాగే ఇతర పప్పు దినుసులు గింజలు అయితే 3 అత్యధిక పరిమిత శాతం నిర్వర్తించింది 1 క్వింటాల్కి. అలాగే బాగా రంగు మారినవి అంతర్గతంగా దెబ్బతిని నాణ్యతను ప్రభావితం చేసేవి అవి 3 అత్యధిక పరిమిత శాతం ప్రతి క్వింటాల్కి. అలా పాక్షికంగా రంగు మారినవి పైపైన దెబ్బతిని నాణ్యత ప్రభావితం కానివి 4 అత్యధిక పరిమిత శాతం ప్రతి క్వింటాల్కి ఎకరానికి. అలాగే పరపక్వత చెందిన మరియు ముడత గింజలు ఈ 3 అత్యధిక పరిమిత శాతం ప్రతి క్వింటా తుకానికి. పుచ్చులు 4 అత్యధిక పరిమిత శాతం ప్రతి క్వింటాని తుకానికి. అట్లాగే తేమ చూస్తే అత్యధిక పరిమిత శాతం ప్రతి క్వింటానికి 12% అండి. నెక్స్ట్ ఉత్పత్తి నిల్వ మెలకువలు మరియు సస్యరక్షణ చూసుకుంటే పెసర నిల్వలో గాలిలో తేమను ఆకర్షించి త్వరగా దెబ్బతినే అవకాశం ఉందండి. కోత సమయంలో నూర్పిడిలో జాగ్రత్త వహించి నిల్వలో అశ్రద్ధ వహించిన కీటకాలు, బూజు, ఎలుకలు మరియు ఇతర శిలీంధ్రాల ద్వారా అపార

నష్టం ఎక్కువ వాటిల్లుతుంది. ఉష్ణోగ్రత గాలిలో తేమ మరియు గింజల్లో తేమ నిల్వలో నాణ్యత ప్రభావితం కూడా చేసే అంశం అండి. నెక్స్ట్ బాగా ఎండిన గింజలు బీన్స్తో కానీ గోనె సంచుల్లో కానీ పాలిథిన్ సంచుల్లో కానీ నిల్వ చేయవచ్చండి. నిల్వలో బ్రూచిట్స్ అలాగే పెన్సీలియం ఆస్పెర్జిల్లస్ శిలీంధ్రం ఆశించి ఎక్కువగా నష్టపరుస్తాయి. సో సాధారణంగా పంట పొలంలో గోదాంలో పాత సంచులను అప్పటికే ఆశించి ఉన్నచో నిల్వలో సులువుగా వ్యాప్తి చెంది నష్టం చేయిస్తాయి. కావున వీటి యొక్క ఉత్పత్తిని ఎప్పటికప్పుడు గమనించి తగు జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. అలాగే నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలు అంటే గోను సంచులు శుభ్రపరచుకోవాలి. గోను సంచులను 10% వేప ద్రావణం పిచికారీ చేసి వాడుకోవాలి, లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గోను సంచులను వాడాలి, లేదా సంచులపై మలాథియన్ 10 మిల్లీలీటర్ లేదా డెల్టామెత్రిన్ 2 మిల్లీలీటర్ లేదా డైక్లోరోవాస్ 0.05% 1 మిల్లీలీటర్ లీటర్ నీరు కలిసి పిచికారీ చేసి తర్వాత ఆరబెట్టి నిల్వలో ఉంచుకోవాలండి. బస్తాలు నిల్వ చేసే గది గోడల పైన క్రింద 20 మిల్లీలీటర్ మలాథియన్ ద్రావణం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసల్లో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త మనం వహించాలండి. అలాగే గృహ అవసరాలకైతే కొద్ది మొత్తంలో నిల్వ చేసేటప్పుడు వంట నూనె లేదా ఆముదం నూనె లేదా వేప నూనె ప్రతి కిలోలో గింజకు 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి నిల్వ చేసించు. మనం నిల్వలో పురుగుల వలన నష్టం జరగకుండా మనం నివారించవచ్చు. గ్రుడ్లు పొదక్కకుండా నివారించండి. అట్లాగే లార్వా గింజల్లో చొరబడక ముందే చనిపోవడానికి మనం దోహదపడతాయి. నెక్స్ట్ ముఖ్యంగా సూచనలు కొన్ని ఉన్నాయండి. పెసర్లో మనం ఖరీఫ్ లో అధిక దిగుమతినిచ్చే రకాలు మనం వేసుకోవాలి. అలాగే అన్ని కాలాలు సకాలంలో విత్తుకోవడం వలన సాళ్లు పద్ధతిలో అవలంబించాలి. అట్లాగే విధిగా విత్తన శుద్ధి చేసి విత్తుకొనవాలి. నెక్స్ట్ విత్తిన 25 నుండి 30 రోజుల వరకు కలుపు లేకుండా మనం జాగ్రత్త పడాలండి. అవసరం మేరకు కీలక దశల్లో నీటి తడులు ఇవ్వాలండి. నిండు పూర్త దశలో నీరు పెట్టకూడదు. ఎట్టి పరిస్థితులను పొలంలో నిల్వ లేకుండా మనం జాగ్రత్త పడాలండి. బెట్ట పరిస్థితుల్లో కీలక దశలో 2% యూరియా పిచికారి చేసించు దిగుబడి పెరుగుతుంది. అలాగే రసం పీల్చి పురుగులైన తామర పురుగు దల్లదోమ మరియు పెనుబంకలను సకాలంలో మనం అదుపు చేసుకోవాలి. సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి శనగపచ్చి పురుగు మరియు మారుక మచ్చల పురుగులను కూడా మనం నివారించుకోవాలండి. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబిస్తే మనకు ఖర్చు కూడా తగ్గి ఆదాయం కూడా పెరుగుతుందండి. నెక్స్ట్ విత్తన ఉత్పత్తి చూసుకుంటే నీటి వసతి కలిగి ఉన్నప్పుడు లేదా వేసవిలో విత్తనోత్పత్తి చేపట్టిన అయితే నాణ్యమైన విత్తనం మనం పొందవచ్చు. నెక్స్ట్ నీరు బాగా ఇంకే తటస్థ నేలల్లో విత్తనోత్పత్తి చేపట్టాలి. మురుగునీరు నిలిచే చౌడు నేలలో అయితే పనికిరావు. అలాగే స్వపారగ సంపర్కంలో ఫలదీకరణ జరిగే వృద్ధి చెందే పెసర పంటలో విత్తనోత్పత్తి చాలా తేలికైన పనే. నెక్స్ట్ నాణ్యమైన బ్రీడర్ విత్తనాన్ని పరిశోధన స్థానం నుండి సేకరించి విత్తనోత్పత్తికి వాడుకోవాలి. ప్రధాన పొలం బాగా తయారు చేసి సిఫార్సు మేరకు సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు వేసుకోవాలి. నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే పంటకు సిఫార్సు చేయబడిన అత్యుత్తమ సేద్య పద్ధతులు మనం పాటించవలసి ఉంటుంది. తమ ప్రాంతానికి ఇప్పుడు అనువైన చీడపీడలు అలాగే రోగ నిరోధక శక్తి కలిగిన అధిక దిగుబడినిచ్చు రకాలనే మనం ఎన్నుకోవాలి. అట్లాగే పెసర విత్తనోత్పత్తికి మనం ఎన్నుకున్న పొలం ఇతర పెసర పొలం నుండి మూల విత్తనానికి 10 మీటర్లు సర్టిఫైడ్ విత్తనానికి కనీసం 5 మీటర్లు వేర్పడే దూరం ఉండేటట్టు మనం చూసుకోవాలండి. ఎకరానికి 6 కిలోల విత్తనం వాడి మనం విత్తన శుద్ధి చేసి వరుసల్లో విత్తుకోవాలండి. విత్తేటప్పుడు రంగులో తేడా ఉన్న విత్తనాలు, రంగు మారిన విత్తనాలు పుచ్చులు వేరు చేసి అదే ఒకే రకమైన విత్తనం విత్తుకోవాలండి. తద్వారా అదిలోనే మనం కేలిని నివారించుకోవచ్చు. అట్లాగే విత్తనం పంటకు అంతర్కృషి సకాలంలో చేసి 25 నుండి 30 రోజుల వరకు మనం కలుపు లేకుండా చూసుకోవాలి. కీలక దశల్లో అయితే పైరు బెట్టకు రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే పైరు మొలక దశ నుండి కోత సమయం వరకు బెరుకు మొక్కల్ని అలాగే ఎత్తు రంగు మరే విధంగానైనా తేడా ఉన్న మొక్కలన్నీ కనిపిస్తే పీకివేయాలి. అదే విధంగా తెగులు సోకిన మొక్కలను కూడా మనం తీసేయాలండి. నెక్స్ట్ అవసరమైన సస్యరక్షణ చర్యలు సకాలంలో తీసుకోవాలి. పరిపక్వ దశకు చేరినప్పుడు అంటే కాయలు పూర్తిగా నలుపు రంగు మారుతాయి, పైరును కోసి ప్రత్యేకంగా నూర్చి సూచించిన తేమ శాతం వచ్చే వరకు ఎండబెట్టుకోవాలండి. కోత సమయంలో కానీ కళ్ళంలో కానీ తగు వేర్పాటు దూరాన్ని పాటించి కల్తీలను తావు లేకుండా చూసుకోవాలండి. విత్తనం నిల్వ

0: చేసుకున్నట్టుకు కొత్త సంచులను మాత్రమే వాడి కల్తీని నిరోధించడమే కాకుండా ధాన్యపు నిల్వలో పురుగు రాకుండా నిరోధించాలి అండి. నెక్స్ట్, విత్తన సంచులను గాలి వెలుతురు పుష్కలంగా లభించే పరిశుభ్రమైన ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. సంచులు నేలపై కాకుండా బల్లలపై ఉంచినట్లయితే తేమ శాతం మార్పు రాదు, అలాగే విత్తన ఆరోగ్యకరం కూడా ఉంటుంది. విత్తన నాణ్యత ప్రమాణాలను మనం చూసుకుంటుంటే విత్తన భౌతిక స్వచ్ఛత, అదే మూల విత్తనం కొత్తే 98% అండి, సర్టిఫైడ్ విత్తనం కూడా 98%. అలాగే భౌతిక ఇతర పదార్థాలు అత్యధికంగా చూసుకుంటే మూల విత్తనానికి 2%, అట్లాగే సర్టిఫైడ్ విత్తనం కూడా 2% అండి. ఇతర పంటల విత్తనాలు అత్యధికంగా మూల విత్తనం కాక 5 కిలోల విత్తనానికి, అదే సర్టిఫైడ్ విత్తనం అయితే 10 కిలో విత్తనానికి అధికంగా అండి. నెక్స్ట్, కలుపు మొక్కల విత్తనాలు అత్యధికంగా చూస్తే 5 కిలో విత్తనానికి మూల విత్తనం, 10 కిలో విత్తనానికి సర్టిఫైడ్ విత్తనం అండి. ఇతర గుర్తించదగిన విత్తనాలు అత్యధికంగా 10 కిలో విత్తనానికి మూల విత్తనం చూసుకుంటే అదే 20 కిలో విత్తనానికి సర్టిఫైడ్ విత్తనం అవుతాయి. మొలక శాతం 75% ఉండాలండి మూల విత్తనం గానీ సర్టిఫైడ్ విత్తనం గానీ. తేమ శాతం 9% మూల విత్తనాన్ని గానీ సర్టిఫైడ్ విత్తనం గానీ ఉండాలండి.
1: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పెసర సాగు మెళకువలు ఈ అంశం గురించి డాక్టర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు.
2: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188 ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
3: ఉత్పత్తిలో పెరుగుదల, భూముల సారంలో తగ్గుదల గురించి తెలుసుకుందాం. గత 75 సంవత్సరాల్లో మన దేశ జనాభా 4 రెట్లైంది. ఇదే సమయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు 7 రెట్లైంది. కూరగాయలు, పండ్లు వంటి ఉద్యాన పంటల ఉత్పత్తి 14 రెట్లైంది. పాల ఉత్పత్తి 10 రెట్లు, చేపల ఉత్పత్తి 18 రెట్లు, కోడిగుడ్ల ఉత్పత్తి 53 రెట్లు, మాంసం ఉత్పత్తి 8 రెట్లుగా పెరిగాయి. ప్రకృతిలోని జీవరాశులన్నీ ఏదో విధంగా మొక్కల పెరుగుదలపై ఆధారపడి జీవిస్తున్నాయి. మొక్కలు పెరగడానికి భూమి, నీరు, సూర్యరశ్మి, గాలి అవసరమవుతాయి. సూర్యరశ్మి, గాలి ప్రకృతి నుండి లభిస్తుండగా భూమి, నీరు స్థిరంగా ఉండే వనరులు. సాంకేతిక ప్రగతిని ఉపయోగించి వాటి ఉత్పాదకత పెరిగేలా మానవ జాతి ప్రయత్నిస్తుంది. వర్షపు నీరు, మంచు, భూగర్భ ఉపరితల వనరులు సమర్థ నిర్వహణ ద్వారా మానవులు తమ అవసరాలను తీర్చుకోగలుగుతున్నారు. అయితే భూ యాజమాన్యం మనుషుల మనుగడకు కీలకం. మట్టి తయారీ చాలా నిదానంగా జరుగుతుంది. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఏర్పడ్డ మట్టిని జనాభా పెరుగుతున్న కొద్దీ వేగంగా కోల్పోతున్నాము. భూమిని దున్నకుండా ఉన్న భూమి కోత వల్ల భూమి ఏర్పడే వేగం కన్నా 11 నుంచి 20 రెట్లు మట్టిని కోల్పోతాము. అదే సాగు చేస్తున్న భూముల్లో మట్టి ఏర్పడే వేగం కన్నా 100 రెట్లు వేగంతో భూమి కోత వల్ల మట్టిని కోల్పోతున్నాము. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో 32% భూమి దిగజారుతుంది. మరో 25% భూమి ఎడారుగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. అడవుల్ని కొట్టివేయడం, వేగంగా వంట చెరుకుకి పశుగ్రాసం, చెట్లను, బీళ్లను వాడటం, అమితంగా దున్నటం, వాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నేలను కదల్చడం వల్ల ఈ మార్పులు జరుగుతున్నాయి. భూసారాన్ని పంటల పెరుగుదలకు వాడడం వల్ల పోషక పదార్థాల లోపాలు బయటపడుతున్నాయి. 1950-51లో మన దేశపు నేలల్లో సేంద్రియ పదార్థం సగటున 1% ఉండేది. ఇప్పుడది 0.3% తగ్గినట్లు మట్టి నమూనాల పరీక్షా ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇందువల్ల రసాయన ఎరువులు, సూక్ష్మ పోషకాలను అందించవలసి వస్తుంది. కొన్ని నేలల్లో క్షారగుణం, మరికొన్ని నేలల్లో ఆమ్ల స్వభావం ఎక్కువవడం వల్ల వాటి ఉత్పాదకత తగ్గుతుంది. భూమి యాజమాన్యం సరిగా లేనప్పుడు నీటి కాలుష్యం

0: కాలుష్యం, వాయు కాలుష్యం కూడా ఏర్పడుతున్నాయి. కేవలం రైతులే భూసార యాజమాన్యంపై పెట్టుబడులు పెట్టాలంటే సాధ్యం కాదు. భూ యాజమాన్యానికి సమాజము, ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించి పెట్టుబడులను అందించాల్సి ఉంటుంది. సేంద్రియ పదార్థాల అవసరాల విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు రసాయనిక ఎరువుల్ని తక్కువ ధరకు అందించడానికి ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. సేంద్రియ వస్తువుల్ని రైతులకు అందించడానికి చాలా పరిమిత స్థాయిలోనే ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఇవే కాకుండా జీవన ఎరువులు, జీవన పురుగు మందులు, వర్మీ కంపోస్టులను రైతులకు అందించే పథకాలు చాలా ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ధృవీకరించేందుకు, వాటిని మార్కెటింగ్ చేసేందుకు కూడా కొంత మద్దతును ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ ఈ పథకాలన్నిటికీ కలిపి ప్రభుత్వాలు సంవత్సరానికి ఖర్చు చేసేది కొన్ని వేల కోట్ల రూపాయలు మాత్రమే. భూసారాన్ని పెంచాలన్నా, నేలల భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలను మెరుగుపరచడానికి సేంద్రియ వస్తువుల్ని నేలలకు అందించాలి. పంట వ్యర్థాలు మన దేశంలో చాలా వరకు పశుగ్రాసాలుగా ఉపయోగపడుతున్నాయి. కొన్నిటిని తగలబెట్టడం జరుగుతుంది. అలా చేయకుండా వాటిని త్వరగా నేలలో కలిసిపోయేటట్లు చేసే బాక్టీరియాలను వాడడం చెయ్యాలి. ఇందుకోసం ముమ్మరంగా పరిశోధనలు నిర్వహించాలి. పప్పుజాతి పంటలను కొన్నాళ్లపాటు పెంచి వాటిని నేలలో కలిసేలా చేసే ప్రక్రియకు ఊతమివ్వాలి. ఒకప్పుడు నూనె గింజల నుంచి నూనెను తీసిన తర్వాత మిగిలిన పిండిని పంట చేలల్లో వాడేవారు. కానీ ఇప్పుడైతే వాటిని పశువుల దాణాకు, కోళ్ల దాణాకు వాడడం వల్ల వాటి ధరలు బాగా పెరిగిపోయాయి. ఫలితంగా వాటిని ఇప్పుడు చేలల్లో చల్లటం జరగడం లేదు. పంట మార్పిడి పథకంలో పప్పుజాతి పంటలను 2 సంవత్సరాలకొకసారైనా సాగు చేయడం వల్ల కొంతమేరకు నత్రజనిని, ఇతర పోషకాలను నేలకు అందించగలుగుతాము. వానపాములను ఉపయోగించి తక్కువ సమయంలో కంపోస్టు తయారు చేసే పద్దతి ప్రాచుర్యంలోకి వస్తుంది. సాంప్రదాయ పద్దతిలో కంపోస్టు తయారీ అయిన వానపాముల్ని వాడి కంపోస్టు తయారు చేయాలన్నా పశువుల పేడ మాత్రం అవసరమవుతుంది. ప్రపంచ స్థాయిలో 155.15 కోట్ల పశుజాతి జీవాలున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రపంచంలో పంటల కింద 158 కోట్ల హెక్టార్లు, పచ్చిక బీళ్ల కింద 321 కోట్ల హెక్టార్లు ఉన్నాయి. సరాసరిగా ఒక పశువుకి 1 హెక్టారు పంట భూమి, 2 హెక్టార్లు బీళ్లున్నాయి. భారతదేశంలో 53.42 కోట్ల పశువులున్నట్లు అంచనా వేయబడింది. పంటల విస్తీర్ణం 21.92 కోట్ల హెక్టార్లుండగా, పచ్చిక బీళ్ల కింద కేవలం 0.6 కోట్ల హెక్టార్లు మాత్రమే ఉన్నాయి. సరాసరి ఒక పశువుకు 0.35 హెక్టార్ల పంట భూమి, 0.012 హెక్టార్ల బీడు భూములు ఉన్నాయి. అనేక ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో పచ్చిక బీళ్లు నామమాత్రంగా ఉండడం వల్ల పంట భూముల నుంచి లభించే గడ్డి, పంట వ్యర్థాలపైనే పశువులు ఆధారపడాల్సి వస్తుంది. అందుకే జాతీయ వ్యవసాయ విధానంలో కనీసం 4% పంట భూమిని పశుగ్రాసాల సాగుకు వాడాలని నిర్ణయించారు. కానీ పరిమితంగా ఉన్న భూమి వల్ల కేవలం 1.5% మాత్రమే పశుగ్రాసాల సాగు కింద ఉంది. మన దేశంలో 1950 నుంచి 1951 మధ్యకాలంలో 29.29 కోట్ల పశువులున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అప్పుడు 35 కోట్ల జనాభా ఉండడం వల్ల సరాసరి ఒక మనిషికి 0.85 పశువులున్నట్లు లెక్కించాలి. ఇప్పుడైతే మనుషుల సంఖ్య 140 కోట్లకు దాటగా పశువుల సంఖ్య 53.42 కోట్లుగా అంచనా వేయబడింది. ఇప్పుడు ఒక మనిషికి 0.35 పశువులున్నట్లుగా భావించాలి. దేశంలో తీవ్రంగా ఉన్న పశుగ్రాసపు కొరత వల్ల పశువుల సంఖ్య బాగా పెరగలేదు. 4 హెక్టార్ల భూమికి 1 పశువున్నట్లు భావించాలి. ప్రపంచ స్థాయిలో 3 హెక్టార్లకు 1 పశువు చొప్పున ఉంది. మన దేశంలో జనాభా ఎక్కువ ఉండడం వల్ల సాపేక్షికంగా పశువులకు తగినంత గడ్డిని దాణాగా ఇవ్వలేకపోవడం వల్ల అవి విసర్జించే పేడ పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. మన దేశంలో పశువుల విసర్జించే పేడలో కేవలం 15% మాత్రమే కంపోస్టు రూపంలో పొలాలకు చెందుతుంది. మిగిలిన 85% పోగు చేయకపోవడం లేక వంట చెరుకుకి పిడకలుగా వాడటం జరుగుతుంది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఇ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ BSUESF.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన రచన ఆరవల్లి జగన్నాథ స్వామి గారు, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రతి గారు.
1: ఆర్థిక మనుగడ సజావుగా సాగేందుకు పొదుపు మదుపు అత్యంత ప్రధానమనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. అవి ఆయా నిబంధనలకు లోబడి సేవలు అందిస్తున్నాయి. ఆ పరంపరలోనే కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మరో పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ పథకం అంతర్భాగమై కోట్లాది కుటుంబాల ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరిగ్గా పుష్కర కాలం క్రితం 2014 ఆగస్టు 28న అమల్లోకి తెచ్చిన ఈ పథకం ఆర్థిక సమ్మిళితత్వం అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లో అత్యంత కీలక పథకంగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ సేవలకు ఆమడ దూరంలోనే అతి సామాన్య పేద వర్గాలను, ప్రధానంగా గ్రామీణులను బ్యాంకుల ముందుకు తెచ్చే లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకం కేవలం పక్షం రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీతనకు బీజం పడింది. సామాన్యులకు సైతం ఆర్థిక సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన జన్ధన్ యోజన సామాజిక ఆర్థిక సాంకేతిక సాధికారత దిశగా మహావృక్షంగా విస్తరించింది. సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాదులు వేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, అటల్ పింఛన్ పథకాలతో సమానంగా ఒక దశలో అంతకు మించి ఈ పథకం విస్తరించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి స్వనిధి వంటి కార్యక్రమాలకు సమాంతరంగా పీఎం జనధన్ సాగుతూ ఆర్థిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తోంది. ప్రధానంగా అట్టడుగు వర్గాలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు రుణాలను అందుబాటులోకి తేవడానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోంది. దేశానికి స్వతంత్రం లభించిన తరువాత సుమారు 68 సంవత్సరాలు బ్యాంకు ఖాతాలు కొందరికే, కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. దేశ జనాభాలో 69% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. 1969లో బ్యాంకుల జాతీయీకరణ తరువాత మరో 6.5 దశాబ్దాల పాటు కూడా అదే పరిస్థితి కొనసాగింది. 50 కోట్ల మందికి పైగా కనీసం బ్యాంకు ఖాతా కూడా ఉండేది కాదని నివేదికలు చెబుతున్నాయి. 12 ఏళ్ల క్రితం వరకు బ్యాంకు ఖాతాలు సంపన్న వర్గాలకే పరిమితమైన హక్కుగా అనిపించేది. గౌరవనీయులు నరేంద్ర మోడీ నేతృత్వంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వం

ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా బ్యాంకు పొదుపు ఖాతాల విషయంలో స్పష్టమైన మార్పు వచ్చింది. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందులోనూ శూన్య నిల్వ అంటే జీరో బ్యాలెన్స్ ప్రాతిపదికపై ఖాతాలు ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అలా జన్ధన్ ఖాతాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవటంతో పాటు సార్వజనీన వృద్ధికి బలమైన పునాది వేసింది. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం కావడం ఈ పథకం సాధించిన తొలి విజయంగా చెప్పవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక ఖాతా అనే నినాదంతో ప్రారంభమైన ఈ పథకం ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి ఒక ఖాతా అనే దిశగా విస్తరించింది. 10 సంవత్సరాలు వయసు దాటిన వారు ఈ ఖాతాలు తెరిసేందుకు అర్హులు కావటం, జీరో బ్యాలెన్స్తో ఖాతా తెరిసే వెసులుబాటు కారణంగా నిరుపేదలు కూడా బ్యాంకింగ్తో అనుసంధానమయ్యే అవకాశం కలిగింది. అయితే ఈ పథకం జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభమైనప్పటికీ ఆయా ఖాతాల్లో సగటు జమ 5,000 రూపాయలకు మించటం హర్షణీయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, ఆర్థిక వ్యవస్థలో పేదలకు ప్రమేయం కల్పించేందుకు మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను లబ్ధిదారులకే నేరుగా అందించడానికి రూపొందించిన ముఖ్య పథకం జన్ధన్. ఆధార్, సంచారవాణి, బీమా, పింఛన్, డిజిటల్ చెల్లింపుల వంటి సేవలను సామాన్యులకు చేరువ చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పొదుపు చేయటానికి, రుణాలు పొందటానికి, వ్యాపారాలను ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఈ ఖాతాలు భరోసా ఇస్తున్నాయి. దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు జన్ధన్ యోజన పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖాతాల్లో తప్పనిసరిగా ఇంత మొత్తం నిల్వ ఉండాలనే నిబంధన లేకపోయినప్పటికీ 3.10 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఈ జన్ధన్ ఖాతాలలో 5 వంతులు గ్రామీణ, చిన్న తరహా పట్టణ ప్రాంతాల బ్యాంకు శాఖలలో ఉన్నాయి. ఈ ఖాతాలు తెరవడంలో ఉత్తరప్రదేశ్ 10.51 కోట్ల ఖాతాలతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. 7.01 కోట్ల ఖాతాలతో బీహార్, 5.72 కోట్ల ఖాతాలతో పశ్చిమ బెంగాల్, 3.87 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, 3.85 కోట్ల ఖాతాలతో మహారాష్ట్ర తరువాతి వరుస స్థానాల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జన్ధన్ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఈ ఖాతాల్లో సగానికి పైగా అంటే 32.72 కోట్లకు పైగా ఖాతాలు మహిళల పేర్లపైనే తెరవటం గమనార్థం. దీని ద్వారా కుటుంబ పరంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో వారు భాగస్వాములైనట్లయింది. ఈ ఖాతాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం మహిళలను మరింత శక్తివంతంగా మారుస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు తమ వద్ద కాస్తో కూస్తో ఉన్న డబ్బులను ఇళ్లలోనే దాచుకోవటమో లేదా వడ్డీ వ్యాపారుల వద్ద పదిలపరుచుకోవటమో చేసే సామాన్యులు నేడు జీరో బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాల కారణంగా బ్యాంకు ఖాతాల్లో జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల నుండి జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు మిత్ర ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ప్రజలకు చట్టబద్ధంగా అందవలసిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావాలన్న లక్ష్యం జన్ధన్ పథకం ఆవిర్భావానికి బీజం వేసింది. అయితే ఈ పథకం ప్రారంభంలో దీని పనితీరుపై చాలా మందిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే విపత్తులు, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం నుంచి సహాయం పొందడంలో ఈ ఖాతాలు కీలక ఉపకరణాలుగా మారాయి. అలా జన్ధన్ పథకం తన పనితీరును చాటి చెప్పింది. COVID-19 మహమ్మారి భయాందోళనలు సృష్టించినప్పుడు ఈ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ఖాతాలే అందుబాటులో లేకపోతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందుకోవటం కష్టమయ్యేది అని అనేక మంది లబ్ధిదారులు చెప్పటం మాధ్యమాల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు అందించే పథకాలన్నీ క్రమేపీ జన్ధన్ ఖాతాల్లో అనుసంధానమయ్యాయి. తద్వారా సామాజిక ఆర్థిక సాధికారతకు పునాది పడటంతో పాటు

0: విస్తరణ కొనసాగుతోంది. వంట గ్యాస్ నిధులు, రాయితీలు, ఉపాధి పథకం వేతనాలు, కిసాన్ సమ్మాన్ నిధి వంటి చెల్లింపులన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పేదలకు, అసంఘటిత రంగంలోని వారికి గతంలో క్రెడిట్ స్కోరు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే అసలు ఆ విషయం పట్ల వారికి అవగాహన ఉండేది కాదు. దాంతో వారికి బ్యాంకు రుణాలు లభించేవి కావు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చూపిన చొరవ, తెచ్చిన సంస్కరణల ఫలితంగా రుణాల లభ్యతకు మార్గం సుగమమై వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడింది. సంపన్న వర్గాలు సామాజిక హోదాకు గుర్తుగా భావించే డెబిట్ కార్డు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఖాతాదారులకు 40.89 కోట్ల రూపాయల కార్డులు జారీ అయ్యాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు ముమ్మరమయ్యాయి. జన్ధన్ ఖాతాలతో అనుసంధానమైన ఇతర పథకాలను స్థూలంగా పరిశీలిస్తే ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన కింద 27.8 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 58.78 కోట్లు, అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 9.29 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రధాని స్వనిధి పథకంలో భాగంగా దాదాపు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు 17,000 కోట్ల రూపాయలకు పైగా హామీ రహిత రుణాలు మంజూరయ్యాయి. జన్ధన్ ఖాతాలు తెరిచేందుకు నిబంధనలు సులభతరమని అధికారులు వివరిస్తున్నారు. ఆధార్ కార్డు లేదా నెంబరు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే అధికారికంగా చెల్లుబాటు అయ్యేలా ఓటర్ గుర్తింపు కార్డు గాని, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులలో ఏదో ఒకటి సరిపోతుంది. ఈ పత్రాలలో ఖాతాదారుడు చిరునామా కూడా ఉంటే అది గుర్తింపు పత్రంగాను, చిరునామాకు రుజువుగాను ఉపయోగపడుతుంది. చిరునామా మారిన సందర్భాల్లో మాత్రం ప్రస్తుత చిరునామాకు సంబంధించిన స్వీయ ధృవీకరణ పత్రం అందజేయవలసి ఉంటుంది. 10 సంవత్సరాల పైబడిన వారెవరైనా జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు జన్ధన్ యోజన ప్రయోజనాల కోసం కొత్త ఖాతా తెరవవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఖాతా ద్వారానే రూపే కార్డు పొంది బీమా ప్రయోజనాలకు అర్హులు కావచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో సాధించిన అపూర్వమైన స్థాయిని, విప్లవాత్మక ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళతాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలకు సాధికారత కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఈ పథకం సాటిలేని ప్రభావాన్ని చూపిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆర్థిక అనుసంధానం చివరి అంచె వరకు కొనసాగితే దేశం సమిష్టిగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో కలిగిన ప్రయోజనమే అందుకు నిదర్శనం. ప్రజలకు సామాజికంగా గౌరవం పెరగటంతో పాటు తన భవిష్యత్తును తామే నిర్దేశించుకోగల శక్తిని పెంచుకోగలిగారు. పీఎం జన్ధన్ పథకం విజయవంతం కావటానికి అలుపెరగని కృషి చేసిన వారందరికీ అభినందనలు. మెరుగైన జీవన ప్రమాణాల దిశగా దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి వారు చేసిన కృషి ఫలించింది అని ప్రధాని అన్నారు. ఆర్థిక సమ్మిళత్వాన్ని అపూర్వ స్థాయిలో సాధించవచ్చని జన్ధన్ నిరూపించిందని భారత స్టేట్ బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రశంసించారు. సామాజిక ఆర్థిక భద్రతను కల్పిస్తూనే వ్యవస్థను ప్రోత్సహించే పథకాలన్నిటికీ మూలస్తంభంగా నిలుస్తున్న జన్ధన్ యోజన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో నమోదు కావటం విశేషం. ఈ పథకం ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి సమాంతరంగా నిలిచింది. కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పథకం కేవలం గణాంకాల్లోనే కాకుండా సత్ఫలితాలనిస్తూ సామాన్యుల్లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీక ఈ పథకం. విజయపదంలో సాగుతున్న జన్ధన్ యోజన వికసిత భారత్ సంకల్ప సాకారంలో కీలక అంశంగా సహకరిస్తుందని విశ్వసిద్దాం.
1: ఇంతవరకు మీరు

0: ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి విన్నారు. రచన ఆరవల్లి జగన్నాథ స్వామి, పఠనం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం,
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్దిసేపట్లో హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. ఈ హలో అభిరుచి కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నంబర్ 7901084415 7901084415.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో అభిరుచి కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజే, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్, ఇంకా వారి గ్రామ ప్రజలు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి సింహాద్రి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య. సరిలేరు నీకెవరు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు స్నేహితులందరి కోసం, ఇంకా నెల్లూరు సింహాపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం, ఇంకా వారందరి కోసం పాటను విందాం.

వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. హితేంద్ర దాస్ అస్సాం నుంచి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయిషా వారు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. మీరు కోసం ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. తర్వాత మనకు వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు అనంతపురం జిల్లా కృష్ణమ్మరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. చిత్రం సూపర్. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారందరి కోసం పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు బద్రీనాథ్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అదేవిధంగా కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని వీరు కూడా బద్రీనాథ్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. పుట్టపాక నుంచి భవాని, వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ వీరందరి కోసం ఒక పాటను విందాం.

ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో చివరి పాట వినే ముందుగా వాట్సాప్ మెసేజెస్ పంపించిన వారు ఊటుకూరు నుంచి, ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, ఇంకా ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్నిపాలెం నుంచి, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా వారి కుటుంబ సభ్యులందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా బుచ్చి నుంచి బాలు వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, అన్విత, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, జయలక్ష్మి బెంగళూరు నుంచి, సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి, లక్ష్మమ్మ, కిషోర్ గనగల్లు విలేజ్ నుంచి, వీరందరి కోసం పాటను విందాం.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు, విశాఖపట్నం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు 18వ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి జాతీయ రాజధాని తుది ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకులు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకులు మషూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు బ్రిక్స్ దేశాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం వాటి భవిష్యత్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: విశ్వకి 50% పాపులేషన్, 40% జీడీపీ ఆర్ 25% సే అధిక ట్రేడ్ కో రిప్రజెంట్ కర్తే హై. ఇతనా హీ నహీ, ఇన్ వర్షో మే జహాన్ గ్లోబల్ జీడీపీ కరీబ్ 2.5 గుణా హుయీ హై, వహీ బ్రిక్స్ దేశో కీ కంబైన్డ్ జీడీపీ కరీబ్ 4.5 గుణా హుయీ హై.
0: భారతదేశ సుదీర్ఘ తీర ప్రాంతం సముద్ర వనరులకు, నీలి ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన అవకాశాలను అందిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో కోస్టల్ ఎకాలజీ, సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ 2026 ఈ రోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి వర్చువల్ గా ప్రసంగిస్తూ, భారత్ స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకుంటూనే లోతైన సముద్రంలోని వనరులను అన్వేషించే దిశగా ముందుకు సాగుతోందని

అన్నారు. సముద్రపు లోతులను అన్వేషించేందుకు రోబోలు, జలాంతర్గాములను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో దేశం సాధిస్తున్న పురోగతి సముద్ర వనరులను అర్థం చేసుకోవడానికి, వినియోగించుకోవడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. తీర ప్రాంత సముద్ర పర్యావరణం కోసం భారతదేశ సంసిద్ధతను బలోపేతం చేయడంలో సముద్ర పరిశీలన, నిఘా, సమాచార ప్రసారం, రిమోట్ సెన్సింగ్, డేటా, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 12 నుండి 19 తేదీ వరకు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ప్రచారం కొనసాగుతుందని తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ది, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలోని సంఘర్షణలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరు దేశాల నాయకులు తమ దృక్పథాలను పంచుకున్నారు. సంఘర్షణలను పరిష్కరించడంలో చర్చలు దౌత్యమే మార్గమని, శాంతి ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. అమెరికాలోని 9/11 దాడులు జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతూనే ఉందన్నారు. ఉగ్రవాదం ముప్పు అనేక రకాలుగా మారుతోందని, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అన్ని ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2014లో న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించినప్పటి దృశ్యాలను కూడా నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. రాబోయే 2 రోజులలో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఈరోజు జరిగిన మొదటి సెమీఫైనల్లో మలేషియాలను 3-1 తేడాతో ఓడించింది. దీంతో చైనాలోని మోకీలో జరిగే ఫైనల్లో స్థానం సంపాదించింది. భారత కెప్టెన్ అన్మోల్ ఎక్కా 2 గోల్స్ చేయగా సుఖ్వీందర్ 1 గోల్ చేశారు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ పూల్ ఏలో తమ చివరి మ్యాచ్లో చైనీస్ తైపీని 15-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. అలాగే ఈరోజు జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియా పాకిస్తాన్ను 4-1 తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కాగా భారత జూనియర్ మహిళల జట్టు రేపు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో ఆడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,902 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 121 పాయింట్ల నష్టంతో 74,781 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 79 పాయింట్లు నష్టపోయి 23,398 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.57 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $103 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4,347 వద్ద ట్రేడ్ అవుతోంది.
కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈ రోజు జలంధర్లోని డేరా సచ్ఖండ్ బల్లను సందర్శించి సంత్ నిరంజన్ దాస్జీ మహారాజ్ను కలిశారు. ఈ సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసి

0: సామాజిక ఐక్యత సమానత్వాన్ని ప్రోత్సహించిన సంత్ రవిదాస్ జీ చేసిన సేవలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. సమాజంలో సామాజిక సామరస్యం ఐక్యత కోసం కృషి చేస్తూ సంత్ నిరంజన్ దాస్ జీ మహారాజ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు ప్రారంభం కానుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత పురుషుల జట్టు ఫైనల్కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. రోబో మూవీలో నుంచి నీలో వలపు అంటూ గౌతమి పుత్ర సాధకర్ని మూవీలో నుంచి ఎక్కి మీద అంటూ శ్రీమంతుడు మూవీ నుంచి చారుశీల అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ అన్ని మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ వినిచేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

వింటున్నారు మధుర స్వరాలు అంటూ మధురమైన స్వరాగాలు వింటూ. కోటితారులే పూల మేరుగా నేల చేరగా స్వర్గం ఇక్కడే ఉన్నట్టుంది అంటున్నా ఈ ప్రేమికులు. నీ నవ్వు ముద్దాడితే మల్లెపూ అయిన యవ్వనమంటున్న ఈ ప్రేమికుల పాటేమిటో మీరు వినేయండి. కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి ఎస్పి బాలు పాడగా వేటూరి రచనలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

అభినందన చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా. ఆకలుండదు, దాహం ఉండదు, ఆకతాయి కోరిక కొరుక్కుతుంటుంది. ప్రీనుతో ఆ చిలిపి ఆశ చిటికలోన తీర్చైన మంత్రమేసి మాయ చేసి లాలించిన అంటున్న ఈ ప్రేయసి పాట ఏమిటో మీరు వినేయాలంటే ఎస్పి బాలు చిత్ర పాడగా, సిరివెన్నెల రచనలో కోటి సంగీతం అందించగా, గోవింద గోవింద చిత్రం నుంచి జాలివారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. అభిలాష చిత్రం నుంచి సంధ్య పొద్దుల కాడ అంటూ సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. ఈ ప్రియుడు ఎన్నెన్నో కాలాలు వేచి చూశాడట, ఎన్నెన్నో గాలాలు వేశాడట తన మనసు అడిగే చిలిపి ప్రశ్నల కోసం. మరి ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఈ వెన్నెల మాత్రం రాదు అంటున్నా ఈ ప్రియుడు తన ప్రశ్నలు అడిగాడు లేదా

తీసుకోవాలంటే ధర్మక్షేత్రం చిత్రం నుంచి వేటూరి రచనలో ఇళయరాజా సంగీతంలో ఎస్పీ బాలు చిత్ర పాడిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించాం కదా. ఈ ప్రియుడు కుంకుమల్లే మారిపోతాడట. ఎందుకంటే ఈ నెల్లూరు నిరజాన స్నానం ఆడేటప్పుడు పసుపులా పూసుకునేటందుకట. తన అందలేకు మువ్వలా తనని మార్చుకుంటున్నా అంటున్నా ఈ ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే ఒకే ఒకటి చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడగా ఏం రత్నం శివగణేశన్ రచనలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

దళపతి చిత్రం నుంచి సుందరి అంటూ వింటూ ఆనందించారు కదా. నీ మాటలే వేదమంత్రం, నువ్వే నా ప్రపంచం. నీ మోయలేనంటూ నీ హృదయాన్ని నాకు అందించావు. నేనున్నానంటూ ఆ హృదయాన్ని నాలో దాచేశావు. అటు నీ పాట ఏమిటో మీరు వినేయాలంటే మాస్టర్ చిత్రం నుంచి హరిహరన్ సుజిత పాడగా చంద్రబోస్ రచనలో దేవ సంగీతాన్ని అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: స్టూడియోల సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలే అంటూ ఆ పాత మధుర గీతాలు వింటూ.